0: పాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హంచిలీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా విత్ చమికావా పరోటా.
2: ఏంది బ్రో, గన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
0: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: ఐఎన్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
4: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
3: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్మిల్లా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమీ కబాబ్, పరాటా.
6: ఏంది బ్రో, గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
4: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
4: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
7: Idi office party a leka jatra?
4: Tension padakandi, swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust swadeshi.
8: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope while you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటల్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: 107.9 FM HD.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నా?
2: దేనికి రో?
1: ప్రభుదేవ డాన్స్ కి వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ద డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి ఖాళీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: అమ్మా, సాటర్డే మూవీ?
2: మన బడి క్లాస్. ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
3: ఉప్పు కప్పు రంబు.
2: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్. ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: రేడియో సురభి.
3: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas's number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3.
4: Hello, dinner plans endi. Group lover am sapade asalar.
5: What a day, I'm completely exhausted. Dinner plans enti?
6: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
0: Every time, okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చాం అక్క?
8: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
7: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిగా నువ్వు చేసినావా? నీకు ఎన్నీ ఆఫర్ లెటర్లు
9: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: immigration knowledge though, you could best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
4: నేను మీ శ్రీనివాస అవసరాల.
5: దిస్ ఇస్ కోటి.
6: దిస్ ఇస్ హరిశంకర్.
7: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
0: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సచా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: Hola, bienvenido. Disfruta fiesta. Woo!

అంటే ఎంత తెలియని వయసులో నేను ప్రేమించినాను. మోసం చేస్తావు తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా? నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: లడ్డు
0: రిటర్న్ గిఫ్ట్.

0: సొంత జీవితం అనుకున్నాను. చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
1: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
2: నేను మీ ఆర్జే భార్గవి.
3: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్ మీ నేస్తం
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాన్స్ కి వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. Istinamma vayanam putchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈరోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ విత్ NRI పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Kodi rupayala kosam mee aakhari prasna. Ready?
9: Yes sir.
8: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
8: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
11: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
12: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
13: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
14: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
13: హాయ్, నేను మీ తేజ సజ్జ.
14: డూ లిసన్ టు రేడియో సురభి
13: 107.9 HD3.
12: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
13: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
2: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్.
3: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: హాయ్, నేను రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: వచ్చే స్టూడియోలో టైం.
1: దేనికిరో
2: ప్రభుదేవా డాన్స్ వస్తున్నారట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయులో August 1st జరగబోతోంది. 100 పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: హే హైదరాబాద్, ఆర్ యు గైస్ రెడీ టు రాక్ అండ్ రోల్? I can't hear you. Let's do this.

0: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indian ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
4: Yes sir.
3: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
4: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
3: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: 3 at 919-491-4514.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ farming is not backward, it is the future. VVF Agtech Inc is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Go!
2: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
4: హాయ్, ఐ యామ్ రామ్గోపాల్ వర్మ.
5: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
6: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
2: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి,
6: రేడియో సురభి,
2: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
3: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: శ్రీ శ్రీ శ్రీ రంగ రంగ రంగ చారుల వారి సింగిల్ నాద సంకీర్తన ఆదితాయం పూర్ణ కుంభరాగం.
13: Sebastian.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: टिक टिक रेडियो सुरभि टाइम चेक स्टूडियो लो टाइम 11 PM.
1: अरे ऑगस्ट फ्यूनो
2: देनिकि रो
1: प्रभुदेवा डालस को वस्तुन्नाडट.
0: आर यू सीरियस? एग्जैक्टली अल्टीमेट पैन इंडिया डांस कॉन्सर्ट एक्सेस्ट्रा सीयू लो ऑगस्ट 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: calibration knowledge though, neeko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Istinamma vayanam puttukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
1: Hi, I'm Ramgopal Varma.
2: అందరికీ నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసు. తప్పకుండా వినండి
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను మీ చంద్రబోస్ని తప్పకుండా వినండి.
1: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: రేడియో సురభి,
0: మీ తెలుగు నేస్తం రేడియో సురభి
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెళ్ళేస్తావేంటి? తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, Americano Telugu Nestam.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వాలి.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్. నేను మీ శ్రీనివాస్ అవసరాల.
3: దిస్ ఇస్ కోటి.
4: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తాం
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: రేడియో సురభి.
2: రేడియో సురభి.
5: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రాముగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసి. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: హాయ్ అండ్ రామ్గోపాల్ వర్మ,
2: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య.
3: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
4: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
5: రేడియో సురభి.
6: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
7: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించిన మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా?
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: అన్నా, ఇప్పుడు నువ్వు కూడా
1: చివరి జీవితాన్ని గుర్తించేస్తావు కదా జూజెట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
5: 107.9 FM HD3.

0: skills, calibration knowledge to meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
2: Yes sir.
1: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
2: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
1: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
3: Visit Rajaraj Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
6: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening to me next on Radio Surabhi.
7: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
8: Swamiye!

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: Calibration knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani, ashtau ahara vidhi visesha ayatanani bhavanti. Ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani pandinche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still, mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward. It is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఎన్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD.
2: హలో మోడలిటీ, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ది రేడియో స్పేస్. యు నో, వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి,
4: రేడియో సురభి.
5: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
6: Nallantu tellachira appappo arachakam.
7: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheruka.
5: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
8: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
9: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
10: Yes sir.
9: Rajulas Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
10: Sir, ee maatram teliyakunda Dallas ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
12: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ convenient kada.
13: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామో పాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
5: 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి.

0: calibration knowledge though, Niko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
3: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావలసిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి.
12: 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విఎన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసిని తప్పకుండా వినండి.
4: రేడియో సురభి,
5: రేడియో సురభి,
2: రేడియో సురభి,
3: మీ తెలుగునేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
4: Yes, sir.
3: Rajuda's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and thali. Option C, thali only. And option D, chat, thali and catering.
4: Sir. ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, థాలి అండ్ క్యాటరింగ్.
3: యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
5: విజిట్ రాజులాస్ కిచెన్ ఇన్ ఇర్వింగ్, ఈస్ట్ ప్లానో అండ్ ఎల్డోరాడో. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ rkusa.com.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: calibration knowledge, though, make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padniche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Vallemari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
5: నేను మీ ఆర్జే భార్గవి.
6: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
7: నేను మీ శ్రీనివాస అవసరాల.
8: దిస్ ఇస్ కోటి.
9: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తం
5: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
7: రేడియో సురభి.
3: రేడియో సురభి 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

రేడియో సురభి 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క place లేదు. My phone is always buzzing with notifications.

0: ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవుతుంది.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.
12: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్
13: ఏందో,
12: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
13: ఓకే ఓకే,
12: ప్యార్ సే పూరా అయినండి భయ్యా. సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా, బ్యూటిఫుల్ స్మైల్ తో, మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
13: కౌంబా

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్. మీ నేస్తం
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఆయన రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను వివియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: They are the undisputed leaders in the radio space. You know, they are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ కాలింగ్ ఫర్ farming. Palimbari Farms. Visit vvfactech.com or call 848-244-0213.
8: Here I am.
9: Hi, name me R.T. Patnaik. America lo mottamodi 24/7 radio. Radio Surabhi ani. Kotta frequency tosnaru. Ade 107.9 FM HD3 lo. Mee andaru ee frequency tune chesukuni radio vinochu. Good luck Radio Surabhi.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: or call Nanda G3 at 919-491-4514. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: హాయ్ అండ్ రామగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మిలియన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: రేడియో సురభి. 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి. హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం.
1: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్, టెక్సాస్, అమెరికాలో తెలుగు నేస్తాం.
0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి

0: చవ్వాలన్న సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్ ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: ముందు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్ దబా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎం ఆంకి పనీర్ టిక్కా, చమే కబాబ్ పరాటా.
5: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు

0: or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3, లూయిస్విల్ టెక్సస్. అమెరికాలో తెలుగు నేస్తాం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్ చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
8: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమికా పరాటా.
8: ఏంది బ్రో అని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమా?

0: calibration knowledge, though, you get best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
3: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఘీ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, దిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ హాకీ పన్నీర్ టిక్కా విత్ చమికావా పరాటా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: Calibration knowledge though, neko best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi. Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
5: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
6: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
5: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
6: ఇంకా ఏంటి ప్లేట్ తీసుకో.
7: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
9: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ పాపిట్ ఈ దోశ మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి బిస్ బెల్లవా చీజ్ దోశ పనీర్ దోశ హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆమ్లీ పనీర్ టిక్కా చమి కబాబ్ పరోటా.
9: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉంది చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda? Don't worry, G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku

0: 3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం. రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తం.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: ఇల్లు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
6: అక్క. లైవ్ డోసా, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
10: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ ఎంపి పన్నీర్ టిక్కా, చమికా పరోటా.
10: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
10: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, perfect for dine in, take away or full service catering.
5: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: Call Nanda Jitri at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville Texas అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
4: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: చెప్పండి సార్, వాట్ యూ లైక్ ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, గేదె వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వేలవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
8: ఏంది బ్రో గన్ని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: calibration knowledge though, neeku best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం.
5: రేడియో సురభి,
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
6: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
9: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
8: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
9: ఇంకా చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
10: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
11: చెప్పండి సార్, వాట్ యు లైక్ టు ఆర్డర్?
12: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
11: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ తాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
12: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
11: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. a2b texas.com, perfect for dining, takeaway or full service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham

0: this calibration knowledge though make a best experience on this Daru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
6: అక్క లైట్ దోశ, లైట్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ ఆర్డర్?
10: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
10: ఏంది బ్రో గని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
9: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avva

0: Call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 లూయిస్విల్ టెక్సాస్ అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా weekly newsletters కోసమైనా full visibility guaranteed with NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
7: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. ఈ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్
10: చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
10: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: skills, calibration, knowledge though, neeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: ఆకట్టుకుంటాం ఓ పట్టు పడతాం రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తాం.
4: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
5: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
7: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
6: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
8: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: చెప్పండి సార్, వాట్ యు లైక్ ఆర్డర్?
10: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
9: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
10: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగిన.
9: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
11: అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
0: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatleda?

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee. Your business, your future, starting today.
3: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
4: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
5: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
4: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, అన్ని చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పన్నీర్ టిక్కా, విచ్ అమి కబాబ్ పరోటా.
5: ఏంది బ్రో, అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
4: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
6: అడయార్ ఆనంద్ భవన్, ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్
4: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్.
6: ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే.
4: ఫ్రెష్, డెలీషియస్ అండ్

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: Chappan sir, what you'd like to order?
5: Bhaiya, in the specials me lagara?
4: Actually, there are many. Hot idli, ghee dosa, medu vada, A to B executed special thali, bisbe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus stem, aamki paneer tikka, vichami kava paratha.
5: Huh? Kendi bro, gandhi yappino, nan specials maathrame adina.
4: Inga unnai, chappantara, meeru eppudaina authentic vegetarian, Jain or vegan food crave chestunnarante,
6: Adayar Anand Bhavan A to B, your vegetarian restaurant is your go-to place. Freshly made and completely free of Ajinomoto. Here it's all about keeping it natural and wholesome. Treat yourself to A to B Adayar Anand Bhavan's weekend breakfast buffet. Fresh, delicious and made with care. A2B, Texas.com. Perfect for dining, takeaway or full service catering.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
10: Yes sir.
9: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
9: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
11: విజిట్ రాజులాస్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
12: Boring long drives ki, tiring work hours ki, workate solution. Radio Surabhi, Americaro Telugu Restam.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
13: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge, though, we could best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: गत 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్ వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Istilamma vayanam, putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి, మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.

0: Paul Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani padni విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. వల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com ఆర్ కాల్ 848-244-0213.
4: ఆకట్టుకుంటాం, ఓ పట్టు పడతాం. రేడియో సిరప్
0: Radio
5: Surabhi,
6: Delicious and made with care. A2BTexas.com. Perfect for dining, takeaway or full service catering.
7: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avvatle.

0: Sonics.com or call Nanda G3 at 919-491-4514.
1: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
2: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు. క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
1: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి? లెట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Istinamma vayanam puchukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యు నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ ఇస్ అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: Hi,
3: నేను మీ తేజ సజ్జ.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తాం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి.
11: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ఐఎమ్ రామ్గోపాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ వీఎన్ ఆదిత్య.
2: నేను మీ నాగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోసుని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
4: కీప్ లిజనింగ్, మీ నేస్తాం.
1: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
4: రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna. But koncham mood baagunte inka ekku avachu. Idi office party aa leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K. They have a full-blown kitchen on wheels for on-site and industrial catering. So, ye tension padukunda, just trust Swadeshi.
4: ఇండియా వెళ్ళాలేమో నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Koti rupayala kosam mee aakhari prashna. Ready?
7: Yes, sir.
6: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
7: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
6: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable price. And unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
8: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu nestam.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
11: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్.
6: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి.
10: రేడియో సురభి. 107.9 FM HD3.

0: ఐఎమ్ రాంగోపాల్ వర్మ.
1: అందరికీ నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సంఘం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
6: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురవి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.
4: ఫ్రెండు ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్ ఫ్రెండు.
5: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
4: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
5: షాప్ లో కాదు, కళలో పెట్టుకోవడానికి.
4: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
5: ఓకే.

0: తాను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్ ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు కొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండు, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్. ఓయ్ ఫ్రెండు, ఫ్రెండు ఐడియా నెట్టెండు, ఫ్రెండు ఫ్రెండు కొంచెం మార్చి ఫ్రెండు.
0: కొన్ని గుళ్ళో తను చూస్తుండగా ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆరుతున్న దీపానికి చేతులడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా. పడడం ఖాయం ఏ అమ్మాయినా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండ్ ఎంతకి రావద్దు, పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నూరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthinamma Vayanam, Putsukundi Vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
3: నేను మీ ఆర్జే భార్గవి.
4: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
5: నేను మీ శ్రీనివాస అవసరాల.
6: దిస్ ఇస్ కోటి.
7: దిస్ ఇస్ హరిశంకర్.
8: కీప్ లిజనింగ్ మీ నేస్తం.
1: రేడియో సురభి,
9: రేడియో సురభి,
10: రేడియో సురభి,
11: రేడియో సురభి,
0: రేడియో సురభి 107.9 FM HD3.

0: ఐఎమ్ రామో పాల్ వర్మ.
1: అందరికి నమస్కారం, నేను మీ విజయన్ ఆదిత్య.
2: నేను మీ నాలుగో సింహం సాయి కుమార్.
3: నేను మీ చంద్రబోస్ని. తప్పకుండా వినండి
0: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: రేడియో సురభి.
3: మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
4: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: Oh, hello, dinner plans endi. Group Lorem Sapadesalar.
3: What a day, I'm completely exhausted. Dinner plans endi?
4: Name on the lady rose dinner ki. Dinner plans endi?
0: Every time, okay question. Dinner plans, ain'ty. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets data. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
5: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
6: నీ కల నిజం అవబోతోంది.
5: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
6: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడేలో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్ కి మాత్రమే పాపులర్ కాదు, మీ ఇంట్లో జరిగే అన్ని రకాల సెలబ్రేషన్స్ కి పర్ఫెక్ట్ క్యాటరింగ్ సొల్యూషన్ ఇండియా టుడే.
5: ఇండియా టుడే స్పెషలైజెస్ ఇన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, వెజ్ అండ్ నాన్ వెజ్ డిషెస్. ఫుడ్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ లేకుండా దే గివ్ యూ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. విజిట్ ఇండియా టుడే అట్ 151 నార్త్ నోలన్ డ్రైవ్, సౌత్ లేక్, టెక్సస్, ఆర్ కాల్ దెమ్ అట్ 817-819-8888.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
0: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
8: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
9: ఎస్ సార్.
8: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ థాలీ, ఆప్షన్ సి థాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ థాలీ అండ్ క్యాటరింగ్.
10: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
11: ఇట్స్ చాట్, థాలీ అండ్ క్యాటరింగ్.
8: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ థాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టిబుల్.
12: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: నమస్కారం, నేను సింగర్ శ్రీకృష్ణ.
1: నేను మీ ఆర్జే భార్గవి.
2: హాయ్, దిస్ ఇస్ ఆర్పి పట్నాయక్.
3: నేను మీ శ్రీనివాస్ అవసరాల.
4: దిస్ ఇస్ కోటి.
5: దిస్ ఇస్ హరిశంకర్. కీప్ లిజనింగ్. మీ నేస్తం
1: రేడియో సురభి.
6: రేడియో సురభి.
7: రేడియో సురభి.
8: రేడియో సురభి.
9: రేడియో సురభి. 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Amma, Saturday movie?
3: Mm-mm, Manapadi class.
2: Amma, old McDonald had a phone.
3: Uppu kappu rambu. Telugu paddhyam cheppu.
2: Uppu kappu rambu.
3: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
4: Mana shanti, mental peace. Masala dosa.
1: See Krishna Vilas Kirandi. 70 minutes chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Hello and Namaskaram. Zoho and Radio Surabhi team up by ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ బికమ్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ. మనందరికీ తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్ అండ్ రేడియో సిరభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్. మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. అండ్ వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ పార్ట్నర్షిప్ విచ్ సెలబ్రేట్స్ ప్రోగ్రెస్ విత్ హార్ట్ అండ్ గ్రోత్ విత్ ఇంటెగ్రిటీ. వాట్ మేక్స్ దిస్ కొలాబరేషన్ పవర్ఫుల్? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. Ye business aina aa business lo panchestunna manushulato paatu grow avvalsinde. Our belief, our ethics meeda vaadukunna namakam, long term thinking, sustainability, ivanni aa company ni oka special place lo nilabettayi. A belief that talent is not defined by degree but by mindset, values, curiosity and grit. At Zoho, skills matter, not the degree. Evanaina hire cheskodaniki

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ట్రియో నా
2: దేనికి రో
1: ప్రభుదేవా డాన్స్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ ఫ్యాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. And best of all, it avoids complaints.
4: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: Isinamma vayanam puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiki పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
6: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come

శుభోదయం, నమస్కారం, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఆగస్ట్ వచ్చేసిందండి. నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. ఏంటంటే, మనకి మన తెలుగు పండుగల నుంచి మనకు ఒక చిన్న బ్రేక్ వచ్చిందనే చెప్పాలి. బట్ ఆగస్ట్ ఇంకా సెప్టెంబర్ ఇలా వచ్చాయంటే ఇంకా మళ్లీ మన పండుగలు ఇంకా రావటం ఒకదాని వెనక రావడం మొదలు పెడుతూనే ఉంటాయి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అండ్ పాపం కొంతమంది అయితే ఆగస్ట్ వచ్చేసిందంటే డెఫినెట్లీ ఎక్సైటెడ్ ఉండరు. ఎవరు వాళ్ళు? మన పిల్లలు. పాపం మళ్లీ దాదాపు ఒక 2-3 మంత్స్ బ్రేక్ తర్వాత ఉసూరుమంటూ మళ్లీ స్కూల్ కి పొద్దున్నే లేవడము, వెళ్లడము, హోంవర్క్లు, ట్యూషన్లు. ఓ మై గాడ్, పాపం కదా. బట్ ఇట్స్ ఓకే, మంచి బ్రేక్ వచ్చింది కదా. మనకు పెద్దవాళ్ళకి అంత అదృష్టం ఉండదు అన్లెస్ మనము ఆఫీసుల్లో సెలవు పెట్టుకుని ఇంట్లో ఉంటే తప్ప. బ్యాక్ టు స్కూల్ షాపింగ్, ఇంకా సెలవులన్నీ ర్యాప్అప్ చేసుకుని ఇళ్లకి తిరిగి రావడము, ఇండియా ట్రిప్స్ వేస్తుంటారు చాలా మంది. సో ఒక మంచి బ్రేక్ వచ్చిందని మీ అందరికీ ఆశిస్తున్నాను. కానీ ఏంటండి బాబో ఈ ఎండలు? అసలు నిన్న ఏదో పని మీద బయటకు వెళ్లాను. రాత్రి ఐ థింక్ 9:00 అవుతోంది అనుకుంటా నేను మళ్లీ రావడం. అప్పుడు టెంపరేచర్ చూస్తే దాదాపుగా 96 degrees ఫీల్స్ లైక్ 100 degrees రాత్రి 9 గంటలకి. ఇంకా మరి భానుడి తాపం మన మీద ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ, బట్ మనమైతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అవసరం లేకపోతే, అత్యంత అవసరం లేకపోతే తప్ప బయటికి వెళ్లడము, వెళ్లకుండా ఉండడము, స్టేయింగ్ హైడ్రేటెడ్, ఆయిలీ ఫుడ్స్ అలా తినకుండా ఉండడం. ఒకవేళ తప్పకుండా బయటికి వెళ్లాల్సి వస్తే అంబ్రెల్లా యూజ్ చేయడమో, లేకపోతే హ్యాట్ పెట్టుకోవడమో, డెఫినెట్లీ సన్ స్క్రీన్ పెట్టుకోవడము, ఇలాంటివన్నీ ఈ జాగ్రత్తలు మనం చేసుకుంటూ ఉండాలి. ఇంకా పెద్దవాళ్ళైతే ఇట్స్ ఏం డెఫినెట్లీ నో, ఇంట్లో కూర్చుని వాళ్ళని మంచిగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేయమని చెప్పేయండి. సరే అండి, ఇవాళ కార్యక్రమంలో నేను ఒక లాస్ట్ వీక్ ఒక థీమ్ చేశాను. అదేంటంటే, కేకే గారి మీద ఒక స్పెషల్ చేశాను అన్నమాట. పెద్ద ఒకేషన్ ఏం లేకుండా ఉంది, బట్ ఎందుకో ఆయన స్పెషల్ చేయాలనిపించింది. అండ్ ఇవాళ ఏం థీమ్ చేద్దామా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అండ్ కొత్త ఐడియా ఏం కాదు ఇది, డెఫినెట్లీ నేను ఇంతకుముందు ఈ థీమ్ మీద ఒక షో చేశాను కూడా. అదేమిటంటే, అప్పుడే చెప్పను, ముందు ఈ పాట వినేసి వచ్చేద్దాం. ఓకే, ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. మరోసారి అందరికి వామ్ వెల్కమ్, హ్యాపీ సాటర్డే, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఒక బ్లాక్ అండ్ వైట్ కాదు, కొంచెం అప్పుడప్పుడే కలర్ సినిమా రావడం మొదలెట్టిన రోజుల్లోంచి ఈ పాట.

0: వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే
1: ఒకే సినిమా పేరుతోటి ఒకే పేరుతోటి మల్టిపుల్ సినిమాలు వచ్చిన సినిమా పేరేది ఆరాధన. నాగేశ్వరరావు గారి సినిమా ఒకటి ఉంది, అఫ్ కోర్స్ ఎన్టీఆర్ది ఒకటి ఉంది, అలాగే హిందీలో కూడా ఉంది ఈ పేరుతోటి. బట్ వేద గారు ఫోన్ చేసి, వేణు గారు మీరు ఇవాళ థీమ్ నేను పసిగట్టేశానండి, ఇండియాలో నీట్ పేపర్ లీక్ అయినట్టుగా లీక్ అయింది మాకు కూడా అని అన్నారు. ఏంటో చెప్పండి బాబోయ్ అసలు అంటే, షీ మెన్షన్డ్ దట్ ఓకే ఇదే అండి థీమ్, ఒకే పేరుతోటి మల్టిపుల్ సినిమాలు ఉంటాయి కదా అదే ఆమె థీమ్ అంటే, యాక్చువల్లీ ఒక మంచి ఐడియా ఇచ్చారు బట్ ఇవాళ అయితే అది కాదు, ఇంకోసారి చేద్దాం ఆ థీమ్ అనేసి. బట్ ఇవాళ అండ్ తర్వాత సెకండ్ గెస్ట్ లో షీ గెస్ట్ ఇట్ రైట్. అదేంటంటే అదే ఒక చిన్న క్లూ కూడా ఇచ్చారు కదా ఇంతకు ముందు, కేకే గారి షో చేశాను లాస్ట్ వీక్ అండ్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్ అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ ఆయన. సో అలాగే దాన్ని ఎక్స్టెన్షన్ గా మనకి నాన్ తెలుగు సింగర్స్, ఎస్పెషలీ నార్త్ ఇండియన్ సింగర్స్ మన తెలుగు సినిమాల్లో చాలా పాటలే పాడారు. సో వాళ్ళు పాడిన పాటలు వింటూ ఇవాళ ఆ థీమ్ చేసేద్దామా అని ఒక ఐడియా వచ్చింది. అండ్ ఎవరి పాటతోటి స్టార్ట్ చేద్దామా అన్నప్పుడు ఇంకా హూ ఎల్స్ అండి, మహమ్మద్ రఫీ. ఆయన తెలుగులో నిజం చెప్పుకోవాలంటే ఎందుకో తెలుగులో ఆయన వాయిస్ అంతగా పండలేదేమో అని అనిపిస్తుంది కదా, కొంచెం ఏంటి చాలానే ఆ నార్త్ ఇండియన్ ఫ్లేవర్ పాటలో తెలుస్తుంది. బట్ ఆయనకి ఆయన ఏం పాడినా యాక్చువల్లీ మాట్లాడినా కూడా బానే ఉంటుందేమో కదా. అండ్ ఈ పాటతోటి సో మహమ్మద్ రఫీ గారి పాటతోటి మొదలెడదామని ఒక ఆలోచన, అలాగే ఒక చిన్న సెల్ఫిష్ థాట్ కూడా. అదేంటంటే ఈ పాటలో నా పేరు ఉంటుంది కదా, సో అలా ఆ సెల్ఫిష్ రీజన్ వల్ల కూడా ఆ పాట మొదలెట్టాను. మనకి జ్యోతి గారు ఫోన్ చేశారు. జ్యోతి గారు థ్యాంక్ యూ సో మచ్. అసలు బోనీ కాల్ అలా షో స్టార్ట్ చేశాను మీరు కాల్ చేశారు, నేను చేస్తున్నాను తెలియంగానే ఫస్ట్ మొదటి కాల్ మీరే చేయాలని పంతం బట్టి మరి ఫోన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి అంత ఆప్యాయత చూపించినప్పుడు మరి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పాట వినిపించకపోతే న్యాయం కాదు కదా. సరే మన థీమ్ లోకి ఫిట్ అయ్యే పాటే ఆవిడ చిరంజీవి గారి పాట ఇలాంటిది, మన మీ థీమ్ లో ఏదన్నా ఉంటే చూడండి వేణు గారు ఆ పాట ప్లే చేయండి అన్నారు. సో ఒక మంచి మెలడీ పాట తర్వాత ఆవిడ జ్యోతి గారి రిక్వెస్ట్ మీదుగా ఈ పాట పాడిన సింగర్, నార్త్ ఇండియన్ సింగర్ ఎవరో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966. అగైన్ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరోబి. సౌండ్స్ లైక్ హోమ్.

సంతోష్ గారు ఫోన్ చేశారు. ఆయనతో మాట్లాడుతూ ఆయన ఏదో ట్రిప్ ఏదో ప్లాన్ చేశారంట. ఆ విశేషాలు మాట్లాడుతూ అసలు టైం ఇట్లా ఆన్ ఎయిర్ వెళ్ళాలని కొంచెం మిస్ అయింది. బట్ ఎనీవేస్ ఆయన ఫోన్ చేసి అనుమలిక్ కదా ఈ పాట పాడింది అన్నారు. కాదండి అంటే బా అతను ఎవరు అండి, గుండుగుండుగా ఉంటాడు. బట్ యా, బాబా సేగల్ పాడిన పాట. ఈ సినిమా యాక్చువల్లీ ఈ సినిమా విడుదలైన టైంలో చిరంజీవి వాజ్ ఇన్ బిగ్ స్లంప్. ఆయనకి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ మూవీస్ వస్తూ వచ్చాయి. దీనితోటి ఇది బీభత్సమైన హిట్ అంటారా? నో, డెఫినెట్లీ నాట్, ఐ డోంట్ థింక్ సో. బట్ ఈ కొంచెం ఆయన మళ్ళీ రీబూట్ అయిందని చెప్పొచ్చు ఆయన కెరియర్. కానీ ఫస్ట్ ఆ పాట విన్నాం కదా, నామది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై. ఆ పాట తర్వాత ఇంకొక పాట విందామా మహమ్మద్ రఫీది అని ఎందుకో అనిపిస్తోంది. ఒక పెప్పి నెంబర్ ఆయన వాయిస్ లో. ఈ సినిమా పేరే తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. అలాగే మీకు నచ్చిన ఈ మన థీమ్ లోకి ఫిట్ అయ్యే పాటలు మీకు ఏమైనా నచ్చిన ఉంటే స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. నేను తప్పకుండా పాడతాను. థీమ్ ఏంటరా చెప్పరా, ఇంకోసారి అంటారా, సరే చెప్తా అండి, తిట్టకండి బాబోయ్. హలో, థీమ్ ఏంటంటే నార్త్ ఇండియన్ సింగర్స్, మన తెలుగు పాటలు అది. సో ఆయన సంతోష్ గారు సోను నిగం పాడారండి తెలుగులో అంటే యాక్చువల్లీ క్వైట్ ఎ బిట్. సో మంచి పాట వెతికి నేను మీకోసం వినిపిస్తాను సంతోష్ గారు. బట్ ఈ లోపల ఈ పాట వినేద్దాం.

0: అన్నగారు నటించిన భలే తమ్ముడు సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. ఎంతవారు కాని వేదాంత్ ఒక చిన్న అది ఎలా చెప్పాలి, డిస్కో థీమ్ ఆయన గిటార్ పట్టుకుని అలా బాగుంటుంది. గుడ్ నాస్టాల్జియా. అండ్ మనకి ఒక మై గుడ్ ఫ్రెండ్స్ రజని అండ్ సంతోష్ దే కాల్డ్ అండ్ రిక్వెస్టెడ్ సాంగ్ ఇచ్చి మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాం కాబట్టి బ్రేక్ తర్వాత ఆ పాట వినిపిస్తాను. అండ్ ఇంకొక రిక్వెస్ట్ సాంగ్ కూడా మనకి పెండింగ్ ఉంది, అది అను మలిక్ అంటున్నా సోను నిగం పాట ఒకటి వినిపించమని. యాక్చువల్లీ చాలానే పాడారు ఆయన తెలుగులో, నేను వినిపిస్తాను. అగైన్ మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరబి. అమెరికాలో తెలుగు నేస్తాం. ఈ ఎండల్లో బయట తిరగకుండా నా రేడియో షోకి ట్యూన్ ఇన్ అయ్యి ఆల్రెడీ చాలా కాల్స్ వచ్చాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ రిక్వెస్ట్ అన్ని లైన్ అప్ చేశాను, వినిపిస్తాను. ఈ లోపల ఒక చిన్న వ్యాపార ప్రకటన చదివేద్దాం. మనకు ఒక 30 seconds టైం ఉంది కాబట్టి అది ఏమిటంటే, ప్రభుదేవ ఇన్ డాలస్ ద అల్టిమేట్ పాన్ ఇండియన్ డాన్స్ కాన్సర్ట్ ఈస్ కమింగ్ టు టెక్సస్ ట్రస్ట్ సియూ థియేటర్ ఆన్ సాటర్డే August 1st, అంటే ఇవాళ సాయంత్రం. ఎక్స్పీరియన్స్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ ఈవినింగ్ విత్ 100+ డాన్సర్స్ అండ్ ది కింగ్ ఆఫ్ డాన్స్ నన్ అదర్ దాన్ ప్రభుదేవ. బుక్ యూర్ టికెట్స్ నౌ బై స్కానింగ్ ద క్యూఆర్ కోడ్ ఆర్ కాల్ 2482333828. ప్రభుదేవ లైవ్ ఇన్ డాలస్ August 1st. సీ యూ దేర్. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డోంట్ గో ఎనీవేర్.
1: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ద కేటరింగ్. ఓకే, షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
3: IPL matches aina, kotta movie release aina, news edaina, time edaina, diga thoduga Radio Surabhi, America lo telugulestam.
4: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
7: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్

0: HTG అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HT3 రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. మీ వీకెండ్ మాతో గడుపుతున్నందుకు చాలా చాలా సంతోషం. అండ్ మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా. ఎవరు మాట్లాడుతున్నారంటారా, నేనే అండి మీ వేణు చెరుకుపల్లి. ఇవాళ కార్యక్రమంలో మన థీమ్ ఏంటంటే, మన తెలుగు పాటలు నార్త్ ఇండియన్స్ పాడినవి చాలా చాలా ఉన్నాయి, మంచి మంచి పాటలున్నాయి, హిట్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మనము సోఫార్ మనం బాబా సేగల్ పాడిన పాట విన్నాము, రఫీ గారి 2 పాటలు విన్నాము, ఒక రిక్వెస్ట్ కూడా వచ్చింది, ఆ పాట కూడా వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. ఈ పాటను రిక్వెస్ట్ చేసింది రజనీ అండ్ సంతోష్, మై ఫ్రెండ్స్.

అక్బర్ సలీం అనార్కలి ఆ సినిమా నుంచి మీరు విన్న పాట. మొహమ్మద్ రఫీ గారి పాడిన పాటల్లో మీకు ఇష్టమైనవి ఏంటి తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 9726361966. అఫ్ కోర్స్ ఆయన మీద షో చేయట్లేదు. నార్త్ ఇండియన్ సింగర్స్ తెలుగులో పాడిన పాటలు వింటూ మనం ఇవాళ మన థీమ్ ని కంటిన్యూ చేద్దాము. అండ్ యా ఇంతకుముందు పాటకి రఫీ గారితో పాడింది సుశీలమ్మ. మనకి వేద గారు కాల్ చేసి సోనూ నిగమ్ తెలుగులో పాడిన పాటలు ఏమన్నా ఉంటే వినిపించండి వేణుగారు. నాకు తెలియదు అసలు ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్ ఐ కెనాట్ రికలెక్ట్ అంటే చాలానే ఉన్నాయండి వేద గారు, నేను వినిపిస్తాను. ఒక మంచి పెప్పి సాంగ్ ఒకటి ఉందో నాకు చాలా ఇష్టం. అసలు ఈ పాట వింటుంటే యూ క్యాంట్ హెల్ప్ బట్ డాన్స్ ఆర్ అట్లీస్ట్ ఫుట్ ట్యాపింగ్. సరే వినేద్దాం ఈ పాట. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. అలాగే సోనూ నిగమ్ గారితో పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు ఈ పాటకి?

జీన్ సినిమా నుంచి మీరు విన్న ఆ పాట. ఐశ్వర్య రాయ్, బ్యూటిఫుల్ ఐశ్వర్య రాయ్, ప్రశాంత్ అండ్ లక్ష్మి గారు ఉంటారు ఈ పాటలో. అండ్ ఒక చిన్న క్యామియో అపియరెన్స్ కూడా ఉంటుంది రాజు సుందరం, హూ ఇస్ హీ, ప్రభుదేవ బ్రదర్, ఆయన కంపోజ్ చేసినట్టున్నారు దీనికి కొరియోగ్రఫీ. సరే అండి, మీరు విన్న పాట అగైన్ సోను నిగమ్ అండ్ హరిణి పాడారు జీన్స్ సినిమా నుంచి. ఓకే, ఒక ఛాలెంజ్ అయితే విసురుతానండి. నెక్స్ట్ సోను నిగమ్ పాడిందే ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలో అది చెప్తే ఛాలెంజ్ ఏంటంటే, ఛాలెంజ్ కాదు ఒక ఆఫర్ ఇస్తున్నా, నేను కమింగ్ వీకెండ్స్ లో చేసే షో థీమ్ ఏంటో మీరు చెప్పండి, నేను ఐ విల్ డూ దాట్. ఓకే, సో నెక్స్ట్ నేను వినిపించబోయే పాట ఏ సినిమాలో అది చెప్తే మీరు సజెస్ట్ చేసిన థీమ్ మీద నేను షో చేస్తాను. ఓకే, సరే, ఐ విల్ బి వెయిటింగ్. ఎందుకంత అంత కష్టమా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాట మీలో చాలా మంది విని ఉండరు, అండ్ పాట వినలేదు, ఇంకా ఈ సినిమా పేరు అయితే ఐఎమ్ ప్రెట్టీ ష్యూర్ చాలా మందికి తెలియదు. చాట్ జీపీటీ, గూగుల్ ఇట్లాంటివి వాడితేనే ఒప్పుకోను మాటలు కాదు, మీకు తెలిస్తేనే చెప్పండి మీరు. సరే, ఓకే, ఈసారికి మిమ్మల్ని క్షమించేస్తూ మీ ఇష్టం అండి, ఏదన్నా సెర్చ్ ఇంజిన్ ఏది ఏదైనా వాడి చెప్పండి, మీరు సినిమా పేరు అయితే చెప్పండి. ఓకే, అండ్ మీరు యాజ్ ఏ రిటర్న్ మీరు సజెస్ట్ చేసిన థీమ్ మీద నేను షో చేస్తాను ఇన్ కమింగ్ వీకెండ్స్. సరే, పాట వినేద్దాం. బాగుంటుంది యాక్చువల్లీ ఈ పాట, సోను నిగమ్ అండ్ ఫీమేల్ సింగర్ ఎవరో నాకు ఆఫ్ ద టాప్ ఆఫ్ మై హెడ్ తెలీదు, బట్ కనుక్కుని చెప్తాను.

వామ్మో, చాట్ జీపీటీకి అండ్ గూగుల్ కూడా అందలేదా ఈ సినిమా? ఈ సినిమా పేరు ప్రాణం అని, ఈ సినిమా నుంచి అల్లరి నరేషన్ సదా నటించారండి. ఇది పాడింది మహాలక్ష్మి అయ్యర్ అండ్ సోను నిగమ్. సరే, మన థీమ్ లోకి ఫిట్ అయ్యేది ఇంకొక మంచి పాట వినేద్దాము. అండ్ ఈ పాట పాడింది, యాక్చువల్లీ మీరే చెప్పండి వినేసి, ఈ పాట పాడింది ఎవరు? స్టూడియో నంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ 107.9 FM HD3. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను వేణు చెరుకుపల్లి.

0: మీలో ఎంతమంది ఈ పాట ఇటీవల కాలంలో విన్నారు? నేనైతే వినలేదు. చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మెలడీ పాడింది. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ ఐ డింట్ రిసీవ్ ఎనీ కాల్స్ ఆన్ దిస్ వన్. అవర్ ఫేవరెట్ ఫేవరెట్ సింగర్ ఆశా భోంస్లే గారు పాడిన పాట ఇది. ఆవిడ తెలుగులో ఎక్కువగా పాడలేదు, 10-12 పాటలు పాడారు, కానీ పాడినవి మాత్రం ఒక రేంజ్ లో ఉంటాయి. నేను ఇంకొక పాట వినాలనిపిస్తోంది నాకు, ఆవిడ పాడిందే, అది కూడా నాకు చాలా ఇష్టమైన పాట, వేటూరు గారి సాహిత్యంలో. బట్ ఇప్పుడు కాదు, అది మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ తర్వాత ఆ పాట వినిపిస్తాను. ఈ లోపల మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాండి, ప్రభుదేవ కాన్సర్ట్ ఇవాళ సాయంత్రం ఎక్కడంటారా, టెక్సస్ ట్రస్ట్ సియు థియేటర్ లో. Experience an electrifying evening with more than 100 dancers and the king of dance, Prabhudeva himself. VIP check-in begins at 5 p.m. Gates open at 5:30. DJ show at 6 and the spectacular performance starts at 7 o'clock. Book your tickets now by calling 248-233-3828. Prabhudeva live in Dallas, August 1st. We will see you there. Maitri's restaurant this Saturday, August 1st. Ante ipde. Maitri is getting a brand new glow and Radio Surabhi is bringing the energy with them. My favorite RJs will be live at Maitri's Irving from 11 a.m. to 1 p.m. So
1: tick tick, Radio Surabhi time check, studio lo time 11 a.m.

0: ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్ వన్ నేమ్ టు గో హరేలి బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
2: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న Irving, South Lake, లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
3: ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
4: వెల్కమ్ బ్యాక్. బ్రేక్ లోకి వెళ్లే ముందు మనం మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. దిస్ సాటర్డే ఆగస్ట్ 1st మైత్రీస్ ఈస్ గెటింగ్ ఎ బ్రాండ్ న్యూ గ్లో అండ్ రేడియో సర్బీ ఈస్ బ్రింగింగ్ దట్ ఎనర్జీ విత్ ఇట్. మీ ఫేవరెట్ ఆర్జెస్ విల్ బి లైవ్ ఎట్ మైత్రీ సర్వింగ్ ఫ్రమ్ 11 AM టు 1 PM అంటే రైట్ నౌ. సో మీరు ఏం చేస్తున్న పనులని ఆపేసి చక్కగా రెడీ అయిపోయి కారకేసేసి మైత్రీ సర్వింగ్ కెళ్ళిపోండి. అక్కడ మా ఆర్జెస్ ఉన్నారు, రాజేశ్వరి ఈజ్ ఆల్రెడీ దేర్, సో దే యూ కెన్ మీట్ దెమ్ అండ్ దే ఆర్ రెడీ టు ఎంటర్టైన్ యూ, take selfies with you, sharing laughs and making your weekend even more memorable. So bring your family, bring your friends and come spend a fun filled afternoon with us at Maitri's Indian Restaurant and Radio Surabhi will be there with you. ఇవాళ ఇప్పుడు అంటే 11 నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా. సరే, మనకు బ్రేక్ వెళ్ళక ముందు మనకి పాలు నీళ్లు అనే సినిమా నుంచి ఆశా భోస్లే గారి పాడిన పాట విందాము. అది ఆశా భోస్లే గారి తెలుగులో డెబ్యూ సాంగ్, అంటే మొట్టమొదటి సాంగ్ అది. ఆ సినిమా 1980 విడుదలైంది. కానీ ఒక తేడా ఏంటంటే ఆ పాట వింటున్నప్పుడు పేరు గనక, సింగర్ పేరు గనక మనకు తెలియకపోతే ఎవరో ఒక నేటివ్ తెలుగు సింగర్ పాడినట్టు అనిపిస్తుంది. ఎంత చక్కగా పాడారు, మొట్టమొదటి పాట అయినా కూడా. వాళ్ళు పాపం ఆ తెలుగు భాషని వాళ్ళు ఇంగ్లీష్ లోనో హిందీలోనో రాసుకుని ఆ నోట్స్ రాసుకుని ఆ సటిల్ న్యూఆన్సెస్ ఉంటాయి కదా, సటిల్ న్యూఆన్సెస్ అవన్నీ నోట్ చేసుకుని ట్రాన్స్లేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనకి మామూలుగా మన భాష కాని భాషలో 4 పదాలు మాట్లాడాలంటేనే మనము ముప్పు తిప్పలు పడతాము. సరే అండి, నాకెందుకో ఈ పాట కూడా వినాలనిపిస్తోంది ఆశా భోస్లే గారి వాయిస్ లో. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 9726361966. సినిమా పేరు అంత పెద్దగా ప్రాచుర్యం లేదు కానీ ఈ పాట మాత్రం మనలో చాలా మందికి తెలుసు. అండ్ దీనికి యాక్చువల్లీ ఒక తోక ప్రశ్న కూడా అనిపిస్తా, ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు, పాడింది ఎవరు, పాడించప్పేసే కదా ఆశా భోస్లే. సినిమా పేరు కానీ అండ్ మ్యూజిక్ కంపోజర్, ఈ రెండిట్లో దేనికైనా ఆ రెండింటికి సమాధానం తెలిస్తే మీరు చేయాల్సిందల్లా 9726361966 ఈ నెంబర్ కి కాల్ చేయడమే. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ దిస్ వాజ్ యాక్చువల్లీ పిక్చరైజ్డ్ ఇన్ అమెరికా.

ఆ చివర్లో గమ్మకాలు కలా. నేనది పాడి కూని చేయలే గాని మరి చెల్లెల పాట విన్నాము, మరి అక్క పాడిన పాట కూడా వినేద్దామా? ఏమంటారు? ఐమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ లతా మంగేష్కర్, భారతరత్న. సరే, ఆ పాటని వెతికేస్తా. అండ్ దీనిలో ఈ పాట పుణ్యమా అని పనిలో పని మావాడి పాట కూడా విన్నట్టుగా అనిపిస్తుంది కదా. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. బట్ ఇంతకుముందు మీరు విన్న పాట చిన్ని కృష్ణుడి సినిమా నుంచి, వేటూరు గారు అద్భుతంగా రాసిన పాట. అది పాడింది బాలుగారు అండ్ ఆశా భోస్లే. అండ్ సంగీతం అందించింది మనలో చాలా మందికి తెలియదు ఆడి బర్మన్. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే ఒక స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది, ఆయన సిగ్నేచర్ మ్యూజిక్ ఉంటుంది. బట్ దాట్ విల్ బి మిస్సింగ్. ఇదేదో మామూలు నేటివ్ తెలుగు మెలడీ లానే అనిపిస్తుంది. కాల్ చేసింది జ్యోతి గారు, ఆనంద్ గారు కాల్ చేశారు. అలాగే జ్యోతి గారు ఇంకొక మంచి పాట కూడా రిక్వెస్ట్ చేశారు. అది లైన్అప్ చేసే లోపల ఈ పాట వినేద్దాం. ది గ్రేట్ లతా మంగేష్కర్ అండ్ బాలుగారు పాడిన పాట. దీనిలో అందరూ గ్రేటే, ఎందుకంటారా? సరే, పాట వింటే మీకే తెలుస్తుంది. సొంత డబ్బా కూడా కొట్టుకుంటున్నాలే.

ఆల్రైట్, మీరు విన్న పాట ఆఖరి పోరాటం సినిమా నుంచి. నాగార్జున, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శ్రీదేవి గారు, అండ్ ఈ పాట రాసింది వేటూరి గారు, పాడింది బాలు గారు అండ్ లత మంగేష్కర్. ఓకే, నాకు ఒక పాట రిక్వెస్ట్ ఉంది. ఈ పాట అయితే నాకు జ్యోతి గారు వెంటనే దొరకట్లేదు, బట్ ఐల్ కీప్ సర్చింగ్. కేకే గారు ది ఆరెంజ్ సినిమాలో ఒక పాట పాడారంట, అది ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ దట్ రైట్ అవే, బట్ మీకు తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. ఈలోగా ఈ పాట వినేద్దాము. ఈయన వాయిస్ ఒక టిప్పికల్ వాయిస్ అయ్యాది, మనకి ఇంకా పెద్దగా ఆలోచించబడలేదు, నెల్లూరు స్లాంగ్ వాడేసి అక్కడ. సరే, ఎవరు పాడారు ఈ పాట, సినిమా పేరు కలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి.

సిగ్నేచర్ వాయిస్ ఉంటుంది ఉదిత్ నారాయణ. ఆయన ప్యాథోస్ సాంగ్ సాడ్ సాంగ్ పాడినా కూడా దాని ఒక వెనకాల ఎక్కడో ఒక చిన్న స్మైల్ అయితే కనబడుతుంది, వినపడుతుంది కూడా. గుడ్ సింగర్ అండ్ యాక్చువల్లీ హై ఎనర్జీ, ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూ సరదాగా ఉంటారు ఆయన. బట్ తెలుగులో పాడుతుంటే కొంచెం సర్లే, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లెట్స్ జస్ట్, ఆ పాట అయితే బాగుంటుంది అండ్ మంచి పెప్పీ నెంబర్ చూడాలని ఉంది సినిమా నుంచి. మనకి శ్రీకాంత్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు, అలాగే భాను గారు కూడా మా ఊర్లో అదే కర్నూలులో ఆనంద్ థియేటర్లో చూశాను అని ఆ విషయాలు గుర్తించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్ ఆనంద్ గారు అండ్ భాను గారు, సారీ. అలాగే ఈ తర్వాత సింగర్ కూడా ద వెరీ అండర్ రేటెడ్ సింగర్ అండి, బట్ ఏది తెలుగులో ఆయన చాలా పాటలు పాడారు యాక్చువల్లీ. బట్ మనకి ఆఫెన్ మనము ఓ ఈయన ఈ పాట పాడింది ఈయన అని అనిపిస్తుంటుంది. సరే ఎవరి పేరు చెప్తున్నానో ఎవరో నేను ఇప్పుడే చెప్పని, ఈ పాట వినండి. ఈ పాట విని నేను ఏ సింగర్ గురించి మాట్లాడుతున్నానో తెలిసి స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. అలాగే సినిమా పేరు తెలిసినా పర్వాలేదు. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యత నేను, నా పేరు వేణు చెరుకపల్లి. ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ మార్నింగ్ రేడియో సురభి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారు. నా పేరు అఫ్ కోర్స్, మీ వాయిస్ కొంచెం హ్యాపీగా ఉందండి, వాల్యూమ్ తగ్గిస్తారా రేడియోది? ఇప్పుడు చెప్పండి, పర్వాలేదు, చేయించండి, కొంచెం ఖర్చు అవుతుంది అంతే, పాటకి $20. హలో, వినిపిస్తుందా? ఆల్రైట్, ఊరికే సరదాగా అండి, పాటకి $20 కాదు, ఊరికే సరదాగా అన్నాను. మీ కాల్ కట్ అయిందండి, మళ్ళీ ఫోన్ చేయండి, డెఫినెట్లీ మీ రిక్వెస్ట్ సాంగ్ వినిపిస్తాను. ఈ లోపల ఈ పాట వినేద్దాం.

0: అద్నాన్ స్వామి పాడిన పాట మీరు విన్నారు ఊసరవెల్లి సినిమా నుంచి. సరే అండి, మనకి కమర్షియల్ బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఏమిటది అంటే మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ సాటర్డే అంటే ఇవాళ కూడా కాదు ఇప్పుడే మైత్రీస్ రెస్టారెంట్ లో ఒక బ్రాండ్ న్యూ గ్లో రాబోతోంది. అండ్ ఆ గ్లో లో మేము కూడా భాగం అవుతున్నాం. రేడియో సర్వి మా ఆర్జేస్ అందరూ ఆల్రెడీ అక్కడే ఉన్నారు. ఐ ఆమ్ యాక్చువల్లీ ఫీలింగ్ బ్యాడ్ దట్ ఐ క్యాంట్ బీ దేర్ ఎందుకంటే షో చేస్తున్నాం కదా. బట్ your favorite RJs are there at Maitri's Irving to meet with you, entertain you, take selfies with you, share some laughs and making your weekend even more memorable. So bring your family, bring your friends and come spend a fun filled afternoon with us at Maitri's Irving, Saturday August 1st 11 a.m. to 1 p.m. India Bazaar, Varalakshmi Rotam is around the corner and India Bazaar has everything you need. From Shravana Masam's authentic puja specials to fresh flowers, coconuts, fruits, turmeric, kumkum, betel leaves, decorative puja items, traditional sweets, snacks and festive groceries all under one roof. Make your Varalakshmi Rotam preparations easy with the widest selection at unbeatable prices only at India Bazaar. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and of course savings too. Prabhu Deva in Dallas, the ultimate pan-Indian dance concert is coming to Texas Trust CU Theater on Saturday August 1st. Experience an electrifying evening. Dadapu vandaku paiga dancers and of course aa madhyalo king of dance Prabhu Deva himself. VIP check-in begins at 5 p.m. gates open at 5:30, DJ show at 6 and the spectacular performance starts at 7 p.m. Prabhu Deva live in Dallas August 1st. We'll see you there. Okay, so for చేస్తున్నారు వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాం.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి. రేడియో సురభి, రేడియో
2: సురభి, రేడియో సురభి 107.9 HD3 ఇస్ యువర్ ఛానల్. బి ఎన్ ఆర్ జే బుక్ అన్ యాడ్,
1: జస్ట్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ రేడియో సురభి. రేడియో సురభి డాలస్ ఇస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ ఓన్లీ ఆన్ 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

0: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోతి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో శ్రోతి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Konni conversations manalni navvistai. Inkonni conversations manalni malli chinnapadiki teeskeltai. Tune into Morning Mantra where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
4: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
5: Yes sir.
4: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
5: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
4: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
6: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
7: మనకి సుష్మ గారు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మాయిలు రుత్వి అండ్ ధార్మి, వాళ్ళిద్దరికి ఒక పాట ఇష్టం అంట. ఆ పాట వినిపిస్తారా వేణు గారు అని. అఫ్ కోర్స్ రిక్వెస్ట్ సాంగ్స్ ఎప్పుడు ఆనర్ చేశాను. అది పిల్లలకి రిక్వెస్ట్ అంటే అన్నిటిని పక్క పెట్టేసేసి టాప్ ఆఫ్ ది లిస్ట్ నెంబర్ వన్ అయిపోతుంది ప్రయారిటీ. సరే, మన థీమ్ లోకి ఫిట్ అవ్వకపోయినా మనకి ఈ పాట అయితే విని తీరవలసిందే. ఈ పాట వినండి, రుత్వి అండ్ ధార్మి. హోప్ యూ ఎంజాయ్ దిస్ సాంగ్. ఐ డోంట్ నో హౌ ఓల్డ్ ఆర్ యూ, బట్ వాట్ ఎవర్ ఏజ్ యు ఆర్, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. నాకు ఇష్టమైన పాట. ఈ పాట ఈ సినిమాలో తెలిస్తే కాల్ చేయండి. ఇది కాదు, ఈ పాట కాదు. అది యాక్చువల్లీ ఆ వర్డ్స్ ఒకటేలాగున్నది, బట్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది ఈ పాట విజయ్ దేవర్కొండ.

శక్తి సినిమా నుంచి మీరు విన్న పాట సుర్రో సుర్రా 2011 లో వచ్చింది పాట. మణిశర్మ మ్యూజిక్ డైరెక్షన్. జావేద్ అలీ గురించి మాట్లాడుకున్నా. అబ్బాయి చాలా ఎంత ఈజ్ తో పాడతాడంటే తెలుగు పాటలు. అండ్ తనకి వోకల్స్ లో కొలాబరేట్ చేసింది సుచిత్ర గారితో. 2011 లో వచ్చిన సినిమా. సినిమా అయితే పెద్ద హిట్ కాదు గానీ పాటలు అయితే బాగుంటాయి. చాలా రిచ్ పిక్చరైజేషన్ ఉంటుంది దీంట్లో. సరే అండి, అలాగే ఈ సింగర్ ఈ పాట వినేద్దాం. ఈ పాటతోటి మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. హై పిచ్ పాటలు పాడాలంటే ఈయన స్పెషాలిటీ అది. ఎవరో మీరు ఈ పాటకి కనిపెట్టే ఉంటారు. ఈ పాట వినండి. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్యూ నా
2: దేనికి రో
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails

0: Taste it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition, and the joy of real Indian food. India Today, 151 North Morland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. Isthi namma vayanam, puttukundi vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
1: Welcome back. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమై సిగ్నేచర్ షోకి పునః స్వాగతం. శుభ మధ్యాహ్నం. టైం ఇక్కడ 12 అయిపోయింది డాలస్ లో, బట్ మనకి ఒక ఇంకొక స్పెషల్ గెస్ట్ జాయిన్ అయ్యారు, అండ్ వి హావ్ విత్ us. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రీతి గారు, కెన్ యూ హియర్ మీ?
2: హలో అండి వేణు గారు. Yes, I'm very well able to hear you.
1: Awesome, awesome. ప్రీతి గారు, యూ ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్
2: అట్లాంటా జార్జియా.
1: అట్లాంటా జార్జియా. సో మీకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అయిపోయి గంట అయిపోయింది. హౌ యూ బీన్ ప్రీతి గారు?
2: Doing wonderful, Andy. I just want to compliment something for after a very, very, very long time. Doordarshan vinnattu madhyanam 12 gantala ayindi, and it took me back to the nostalgia. Thank you so much for that.
1: Nostalgic moments kada avanni.
2: Absolutely.
1: Awesome, awesome. Well, you are no stranger for Radio Surabhi, but and I've heard your shows also, Rajeshwari garu maatladutunnappudu, but it's my absolute pleasure to connect with you for the first time, hopefully not the last time. So మనతో పాటు ఉన్నారండి ప్రీతి మునగపాటి గారు. ప్రీతి గారు, యు ఆర్ ఏ సో వాట్ డూ యూ డూ, వై ఆర్ యూ ఈవెన్ ఆన్ ఎయిర్ రైట్ నౌ? ఐ నో ఇట్స్ ఎ సిల్లీ క్వశ్చన్, బట్ ఐ వాంట్ అవర్ ఆడియన్స్ టు అండర్స్టాండ్ హూ యూ ఆర్.
2: తప్పకుండా రండి గారు. మీరు అన్నట్టు యునో, ఎస్, నేనేమి కొత్త కాదు రేడియో సురభికి, బట్ వీ ఆల్వేస్ హ్యావ్ న్యూ లిసనర్స్ రైట్. ప్యాలెస్పురం లో కొత్త వాళ్ళు రాకుండా తెలుగు వాళ్ళు ఉంటే ఐ కెనాట్ బిలీవ్ దాట్. సో ఎవ్రీ డే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్గెట్ అబౌట్ యునో మూవ్ అయ్యే వాళ్ళు, ఉండే వాళ్ళు యూనో మూవ్ అవుతూ కొత్తగా వస్తూనే ఉంటారు, విజిటర్స్ వస్తూనే ఉంటారు. అండ్ ఐ హర్డ్ పీపుల్ జస్ట్ కమ్ టు ఈట్ ఫుడ్ ఇన్ డాలస్, సో దిస్ నథింగ్ సర్ప్రైజ్. సో లెట్ మీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ ప్రీతి మునిగపాటి. ఐఎమ్ ఫ్రమ్ అట్లాంటా, జార్జియా. అన్ ఇమిగ్రెంట్ బై హార్ట్, తెలుగు వాళ్ళలో ఒకళ్ళు. బట్ మై ప్రొఫెషన్ ఈజ్ అ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్. మనలో చాలా మందికి ఈ కంట్రీకి రావడానికి ప్రైమరీ రీజన్ డెఫినెట్ గా బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ ఇన్కమ్, బెటర్ ఫ్యూచర్ ఫర్ ఆ చిల్డ్రన్. దానికి ఫౌండేషన్ మనీ మేనేజ్మెంట్. సో వాట్ ఐ డూ ఈజ్ ఎడ్యుకేట్ ఫ్యామిలీస్ అబౌట్ హౌ టు బిల్డ్ వెల్త్, ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ విధంగా, ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తో, ఒక లైసెన్స్ ప్రొఫెషనల్ గా ఎలాగ మీ ఫైనాన్సెస్ ని బెటర్ గా బిల్డ్ చేసుకోగలరు అని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఐఎమ్ ఎన్ ఆంటర్ప్రినర్, you know, a woman entrepreneur, so I want to you know encourage a lot more people who came to this country, which is US, a land of opportunities, to build their own entrepreneurship journey. Chala mandiki training, coaching, independent ga edana cheskovali oka business ante elagaadi చెప్తూ ఉంటారండి. అండ్ ఐఎమ్ నోన్ నాట్ జస్ట్ ఇన్ డాలస్ ఆర్ ఇన్ అట్లాంటా, బట్ అక్రాస్ ద కంట్రీ పీపుల్ నో మీ. ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఫర్ ఓవర్ 7 years నౌ. కమ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నథింగ్ డిఫరెంట్ దన్ దాట్ ఫర్ ఆల్మోస్ట్ 2 decades.
1: వాట్ ఎల్స్ ఇస్ న్యూ?
2: ఫెడ్ అప్ అండ్ టైర్డ్ ఆఫ్ దట్ 9 to 5, వాంటెడ్ టు డూ సంథింగ్ మోర్. ఐఎమ్ సో గ్లాడ్ దిస్ ఆపర్చునిటీ నాట్ ఓన్లీ హెల్ప్ మీ టు మేక్ మోర్ మనీ సక్సెస్, బట్ ఐ కుడ్ కనెక్ట్ విత్ మిలియన్స్ ఆఫ్ అదర్ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ అండి.
1: ఆసమ్, ఆసమ్, గ్రేట్ టు నో. సో మనం మాట్లాడుతున్నాం ప్రీతి మునగపాటి గారు తోటి. అండ్ ప్రీతి గారు, మనకి చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఓకే, టాక్సెస్ లో సేవ్ చేయడం అంటే మనకున్న డిడక్షన్స్ అన్ని అవైల్ చేసుకుంటే సరిపోయింది, అంతే, ఇంకా మనకి అంతకుమించి ఏం చేయలేమని ఒక ఒక అవుట్ సైడ్ మిస్కన్సెప్షన్ ఉంటుంది. వాట్ డు యు సే అబౌట్ దాట్?
2: చాలా మంచి ప్రశ్న అండి. కరెక్ట్ మీరు అన్నది, యూనో ఎండ్ ఆఫ్ ద డే అది కూడా మార్చి ఏప్రిల్ లో ఒక్కసారి అందరికి మనసు ఒక్కసారి తలుపుమంటుంది, అబ్బా యూనో మళ్ళీ కట్టాలి, యూనో వై దిస్. యూనో టెస్ట్ డే ఐ వాస్ టాకింగ్ టు సమ్వన్ అండ్ దట్ లేడీ వాస్ సర్ప్రైజ్ టు నో ప్రీతి, టాక్సెస్ రిటైర్మెంట్

0: కూడా ఎందుకు కట్టాలండి అని అన్నారు. నో నో దట్స్ నాట్ రవ్ అండి, మీరు అక్కడితో అనుకోకండి. డూ యూ నో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కూడా ఉంటుంది కంట్రీలో? అంటే మన పిల్లలకి ఇన్హెరిటెన్స్ మన నుంచి వెళ్ళినప్పుడు ట్యాక్సెస్ ఉంటుంది. మనందరం ఫస్ట్ జనరేషన్, బట్ మన పిల్లలు ఇక్కడ ఫస్ట్ జనరేషన్ కాదు కదా. సో ట్యాక్సెస్ అన్నది ఈ రోజు సిపిఐ దగ్గరికి వెళ్ళి కట్టేస్తే ఆర్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అయిపోయేది కాదండి. దిస్ ఈస్ యాక్చువల్లీ ద ఫౌండేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. నన్ను అడిగితే ట్యాక్సెస్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగిన వాళ్ళు అందరికంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు లాంగ్ టర్మ్ లో.
1: ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. సో మనకి అదే మీరు మనం మాట్లాడుతున్నాం ప్రీతి గారితో, ప్రీతి మనకు పాటి, అండ్ యూ కెన్ రీచ్ హర్ అట్ 404-663-1911. సరే మనకి యా సరే మనకు ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ తోటి పనిచేస్తున్నాము, మనకి మాక్సిమం ట్యాక్స్ డిడక్షన్స్ అవన్నీ తీసేసుకున్నాము, బానే ఉంది. బట్ ఫ్యూచర్ లో మనం కట్టబోయే ట్యాక్సెస్ గురించి కూడా ఆలోచించాలా, అది ఎంత ఇంపార్టెంట్? యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ థింకింగ్ అబౌట్ ట్యాక్సెస్ నౌ, బట్ ఐ వాంట్ హియర్ ఫ్రమ్ అన్ ఎక్స్పర్ట్.
0: చాలా కరెక్ట్ గా చెప్పారండి, విచ్ ఇస్ యాక్చువల్లీ ట్రూ. సింపుల్ గా నేను వింటున్న ఎర్లియర్ యాడ్స్ లో ఒకటి, మనం మన రూట్స్ ఫార్మింగ్, యూనో వి కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఫార్మింగ్ అని అన్నారు కదా, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి ట్యాక్స్ పరంగా. ఎప్పుడైనా ఒక ఫార్మర్ కి గవర్నమెంట్ గానీ ఎవరైనా ట్యాక్స్లు ఇంపోజ్ చేసినప్పుడు, ఈ రోజు నువ్వు కొనే విత్తనాలు అంటే సీడ్ మీద ట్యాక్సెస్ కడతావా, దానికి ఎంతైనా కావచ్చు ఫర్టిలైజర్ కి సీడ్ కి, లేదు రేపొద్దున్న పంట పండేక క్రాప్ మీద ట్యాక్స్ కడతావా అంటే ఏది అడుగుతారండి అందరూ? క్రాప్ ఇస్ సో మచ్ మోర్ రైట్, చాలా ఎక్కువ డబ్బులు ట్యాక్స్ కడతాం. దాని బదులు ఆ సీడ్ మీద ట్యాక్స్ కట్టేస్తే అయిపోయింది కదండి. సో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం, ప్రీతి ఇప్పుడు కడితే సేవ్ చేసుకుంటే సరిపోతుందా ఫ్యూచర్ లో? ఆబ్వియస్లీ ఫ్యూచర్ లో వెల్త్ పెరుగుతుంది కదండి. నేను ఈ కంట్రీకి వచ్చినప్పుడు 2000 లో ఉన్న గ్యాస్ ప్రైసెస్, హోమ్ ప్రైసెస్, కాలేజ్ ప్రైసెస్ ఇప్పుడు లేవు కదా. ఎవ్రీథింగ్ ఇన్ఫ్లేషన్ తో పెరుగుతుంది. సో ఇట్స్ బెటర్ నా ఇన్కమ్ ఈ రోజు ఎంత ఉందో దాంట్లో కూడా కొంత ట్యాక్సెస్ కట్టి ఇన్వెస్ట్ చేస్తే చాలా చాలా మంచిదండి. రేపొద్దున అది చాలా పెద్ద వెల్త్ అయినప్పుడు ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో రిటైర్మెంట్ కి అన్ని పోస్ట్ పోన్ చేసుకోకండి, దట్ ఐ విల్ పే ట్యాక్సెస్ 401(k) ఇప్పుడు బిఫోర్ ట్యాక్స్ పెట్టుకుని తర్వాత కడతాను, ఒక IRA లో పెట్టుకున్న తర్వాత కడతాను. ఇట్స్ నాట్ యాక్చువల్లీ ద రైట్ వే టు థింక్ అబౌట్ ఇట్. అంటే అలానే అవి బ్యాడా కాదు, తప్పకుండా వాటిల్లో కూడా పెట్టాలి, బట్ 100% ఫ్యూచర్ ట్యాక్స్ కట్టేటట్టు పెట్టుకోకూడదు.
1: నైస్ నైస్ నైస్. ప్రీతి మునుగపాటి గారితో మాట్లాడుతున్నాము, ఫైనాన్షియల్ అడ్వైజర్. షీఈస్ బేస్డ్ ఇన్ అట్లాంటా. 404-663-1911 ఈజ్ ది నెంబర్ టు రీచ్ హర్. మీరు సో ప్రీతి గారు, ఐ హావ్ ఎ ఫాలో అప్ క్వశ్చన్ టు దాట్. సో మీరు ట్యాక్స్ సేవింగ్ అంటున్నారు, ఇప్పటికి తర్వాత ఫ్యూచర్ కి వాట్ ఎవర్ ఇవన్నీ అందరికీ ఉంటాయా, ఆర్ యూ హ్యావ్ టు బి లైక్ యూనో ఇంత సర్టన్ ఇన్కమ్ దాంట్లో ఉంటేనే మీకు ఈ బెనిఫిట్స్ ఉంటాయా? ఎందుకంటే అనదర్ మిస్కన్సెప్షన్ ఇస్ అవన్నీ వెల్దీ వాళ్ళు చూసుకునే, మనకెందుకు మనం ట్యాక్స్లు కట్టే మనం ఊరుకుందామని అనుకుంటూ ఉంటారు.
0: చాలా మంచి ప్రశ్న అండి, మీరు చాలా చక్కగా అడిగారు. యాక్చువల్లీ ఇది అందరికీనండి. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఎర్నింగ్ $1,000, నాకు $100 చాలా ఎక్కువ అండి. ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ $1,000,000, ఫర్ యూ $100,000 కుడ్ బి మోర్. ఇట్ డజంట్ మ్యాటర్ ఎండ్ ఆఫ్ ది డే. ఎవరికైనా వాళ్ళ పరంగా నేను ఎర్న్ చేసే దాంట్లో బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పనండి, ట్యాక్సెస్ సేవ్ చేస్తున్నామంటే దాన్ని ఎక్కడో ఇన్వెస్ట్ చేయగలం మళ్ళీ మనం. అదే రెట్టింపు జరుగుతుంది రేపొద్దున. So it's for everyone and it's not generalized or biased to, you know, wealthy people or middle Americans.
1: Okay, and the next question, I'm guilty of that. అదేంటంటే, what's the biggest mistake మనమందరం చేసే పెద్ద తప్పు ఏంటి when it comes to tax planning?
0: సో తప్పకుండా నేను ఏం చెప్తానంటే అండి, ఒక ప్రాపర్ మెథాడిక్ స్ట్రాటజీ అప్లై చేయకుండా జస్ట్ బికాస్ ఐ విల్ టెల్ యూ బిగ్గెస్ట్ మిస్టేక్ నన్ను అడిగితే, ఇట్ ఈస్ యాక్చువల్లీ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ అస్ ఆల్సో. ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ ఇట్ వేణు గారు, మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనము వీఆర్ ఎ క్లోజ్ నిట్ సోషల్లీ కనెక్టెడ్ పీపుల్, ఎస్పెషల్లీ ఇమిగ్రెంట్ యునో అమెరికన్స్, ఇండియన్స్ కావచ్చు, తెలుగు వారు కావచ్చు. మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం ఒక క్లోజ్ నిట్ సర్కిల్ కదా, మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు చేస్తాం. చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలు 529 పెట్టారు, మనం కూడా పెడతాం. ఆర్ యునో ఎవ్రీబడి నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ 401(k) మ్యాక్స్ ఫండ్ చేస్తున్నారు, నేను కూడా చేస్తాను. దిస్ ఇస్ ఎ బ్యాడ్ థింగ్. మనకి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంది తప్పకుండా, నలుగురిని అడగడానికి, ఇల్లు కొన్నా, ఇన్వెస్ట్ చేసినా, పిల్లల కాలేజీలకు సేవ్ చేసినా, ఏ కాలేజీకి పంపినా, ఏ క్లాస్ కి పంపినా కూడా మనం మన ఫ్రెండ్స్ ని సంప్రదిస్తాం. అది ఒక విధంగా స్ట్రెంగ్త్ అయితే అది ఒక విధంగా నో వీక్నెస్ కూడా. ఎందుకు అంటే సమ్ టైమ్స్ యునో నా ఫ్రెండ్ అడిగి నేను టైల్నాల్ వేసుకుని జలుబు తగ్గించుకున్నాను. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు నాకు తలనొప్పి వస్తుంది, కంటిన్యూస్ గా ఎందుకు వస్తుంది అని ఒక బ్లడ్ వర్క్ చేయించుకుని ఒక వైటల్ టెస్ట్ చేయించుకుని డాక్టర్ని సంప్రదించి తీసుకోవడానికి చాలా తేడా ఉందండి. మనందరం చేస్తాం జస్ట్ బికాస్ నలుగురు ఫ్రెండ్స్ చేశారు కాబట్టి చేస్తాం. రేపొద్దున అది మంచో చెడో మీ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దాట్. వై ఇన్స్టెంట్ మనకు ఒక అడ్వైజ్ ఉన్నారు, ప్రాపర్ గా ఒక దాంట్లో ఒక సర్టిఫికేషన్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని సంప్రదిస్తే రేపొద్దున బిఫోర్ ఇట్స్ టూ లేట్ ఐ డోంట్ హ్యావ్ టు వెయిట్ అండ్ రిగ్రెట్ ఓ ఇది అప్పుడు చేయాల్సింది కదా నేను అని అనుకోకూడదు కదా.
1: ఆసమ్ ఆసమ్. మనం మాట్లాడుతున్నాం ప్రీతి మునుపటి గారితో. అండ్ యూ కెన్ మీకు ఏమన్నా మీ ఫైనాన్షియల్ అడ్వైజ్, మీకు ట్యాక్స్ సేవింగ్ అడ్వైస్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా 404-663-1911 ఈ నెంబర్ కి కాల్ చేయడమే. ఓకే ప్రీతి గారు, ఐ హావ్ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు మనలో చాలా మంది ఇప్పుడు సమ్వన్ దట్ హ్యాస్ నెవర్ రివ్యూడ్ దేర్ ఫైనాన్షియల్ ఆర్ ట్యాక్స్ స్ట్రాటజీ, అసలు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి వాళ్ళు? దిస్ ఇస్ న్యూ ఫర్ సంబడీ అనుకోండి.
0: దేశంలో నంబర్ వన్ పాయింట్ మీ పర్సనల్ గా మీరు ఏమేమి చేస్తున్నారో అది కరెక్టో కాదో ఒక్కసారి రివ్యూ చేయించుకోండి. ఒక లైసెన్స్ ప్రొఫెషనల్ తో కూర్చుని ఇవి ఇవి ఇవి మేము చేస్తున్నాం, ఇది కరెక్ట్ అయితే అబ్సల్యూట్లీ యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ గుడ్ నైట్ స్లీప్. లేదు ఏదైనా ఛాన్స్ చేంజెస్ అవకాశం ఉంటే ఇట్స్ బెటర్ డన్ సూనర్ దెన్ లేటర్. పదేళ్ళు పోయాక 15 ఏళ్ళు పోయాక ఓ ఇలా కూడా చేసుకోవాల్సింది అని అనుకునే బదులు యొక్క డూర. సో ద ఫస్ట్ స్టెప్ నేను అన్నాను అడిగితే ఒక ఫైనాన్షియల్ అనాలిసిస్ జస్ట్ లైక్ యాన్యువల్ హెల్త్ చెక్అప్ ఎలా చేయించుకుంటారో అలాగ ఒక ఫైనాన్షియల్ అనాలిసిస్ కూడా ఒక ఎక్స్పర్ట్ తో చేయించుకుంటే దట్ డజంట్ మీన్ యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ అండి. అందరూ ప్రతి ఒక్కరు యాన్యువల్ హెల్త్ చెక్అప్ వెళ్ళినప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ తో బయటకు రారు. సమ్ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్ సెయింగ్ దట్ ఓకే నా వైటల్స్ అన్ని విత్ ఇన్ ద రేంజ్ ఉన్నాయి అని. సో దాట్స్ ద ఫస్ట్ స్టెప్ ఐ వుడ్ సే ఫర్ ఎనీ వన్ consult a financial professional.
1: Fantastic, great advice. ప్రీతి గారు, ఐ అండర్స్టాండ్ ఆబ్వియస్లీ ఇంత తక్కువ టైంలోనే ఐ లర్న్ సో మచ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ స్పీకింగ్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పీకింగ్ విత్ యూ మోర్. బట్ అగైన్ మీ ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలంటే ఐ అండర్స్టాండ్ దట్ యూ ఆర్ హోస్టింగ్ ఏ ఫైనాన్షియల్ లిటరసీ సెమినార్ దిస్ వీకెండ్. ఇస్ దట్ ట్రూ?
0: కరెక్ట్ అండి.
1: వార్తా సంస్థల భోగట్ట.
0: Yes, so the answer to your question is ee weekend ante ivala repu actually ee roju session already you know start ayyindandi but repu anybody who wants to consult me or you know one on one kavachu one thing mukhyamaina vishayam entante andi ikkada venu garu for our radio Sharbi listeners anybody who calls or texts me will always get a complimentary session from me. Nen intha varaku evariki charge cheyaledu charge cheyina kuda. అండ్ హౌ డూ యూ మేక్ మనీ అనేది ఒక క్వశ్చన్, మనందరికి ముందుగా వాళ్ళకి ఏం వెళ్ళిపోతుంది అనేది కన్సర్న్ కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ లైసెన్స్ ప్రొఫెషనల్, ఐ గెట్ పేడ్ ఫర్ మై సర్వీసెస్ టు ద కంపెనీస్ ఐ వర్క్ విత్. సో దేర్ ఇస్ నాట్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. బట్ బాటమ్ లైన్, రేపు మధ్యాహ్నం 2 గంటలకి యూనో 2 to 5 ఐ హావ్ ఎ సెమినార్ ఇన్ డాలస్ ప్లేనో వేర్ ఎవరైనా కానీ వచ్చి కాంప్లిమెంటరీగా జనరల్ ఎడ్యుకేషన్ లిటరసీ పరంగా ఈవిడేదో చెప్తున్నారు అది మనకు ఉపయోగపడుతుందేమో అని అనుకున్న వాళ్ళు తప్పకుండా రావచ్చు. దిస్ విల్ బి ఇన్ ప్లేనో ఫ్రమ్ 2 to 5. ఎగ్జాక్ట్ వెన్యూ డీటెయిల్స్ కి నాకు RSVP చేయాలండి, సో దట్ ఐ నో యు నో ఐ కెనాట్ జస్ట్ పబ్లిక్లీ సే బికాస్ హాల్ కెపాసిటీస్ ఉంటాయి, ఎంత మంది వస్తారో ప్లానింగ్ అవసరం ఉంటుంది. సో నేను స్పాట్స్ ఫిల్ అయ్యేంత వరకు ఐ థింక్ ఐ ఓన్లీ హావ్ 10 more spots లెఫ్ట్. సో 10 more spots ఉన్నాయి కాబట్టి నాకు డైరెక్ట్ గా టెక్స్ట్ చేస్తే ఎక్కడ ఏంటి అన్న డీటెయిల్స్ ఇస్తాను. అలాగే ఏం అక్కడ వింటారు అని అంటే ఫ్రమ్ బేసిక్ థింగ్స్ అండి, ఒక విల్ అండ్ ట్రస్ట్ డాక్యుమెంట్. చాలా మంది ఒక్క విషయాన్ని డిలే చేస్తూ ఉంటారు, అది ఎలా చేసుకోవచ్చు సింపుల్ గా ఒక 45 నిమిషాల్లో. అలాగే నేను వచ్చిన వాళ్ళలో ఒకరికి ఫ్రీగా విల్ అండ్ ట్రస్ట్ కూడా ఇస్తూ ఉంటాను ప్రతిసారి నా సెమినార్స్ లో. వై ఇస్ ఇట్? సో దాట్ నాకు కూడా ఒక కనెక్షన్ బిల్డ్ అవుతుంది మన తెలుగు వారితో, అలాగే వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుంది. అదే దాని దాట్ పిల్లలు కాలేజీలు కావచ్చు, రిటైర్మెంట్స్ కావచ్చు, ఇప్పుడు మనం మాట్లాడిన టాపిక్ టాక్సెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి ఎడ్యుకేషన్ ఇస్తాను. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ అక్కడికి వచ్చిన వాళ్ళలో ఒకళ్ళు దే విల్ ఆల్సో గెట్ విల్ అండ్ ట్రస్ట్ ఫ్రీ ప్యాకేజ్ ప్లస్ అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ బిల్ చేసుకోవాలి. ప్రీతి, H4EAD మీద ఉన్నాను, ఐఎమ్ లుకింగ్ ఫర్ జాబ్, ఐమ్ నాట్ ఫైండింగ్ జాబ్, ఐమ్ వరీడ్ అబౌట్ లూజింగ్ మై జాబ్, బ్యాక్ టు ఆఫీస్ అంటున్నారు, కమ్యూట్ ఎక్కువ అయిపోయింది, ఏదైనా చేస్తే బాగున్నావు, ఎలాంటి ఆలోచన ఉన్న వాళ్ళైనా ఆపర్చునిటీ నాలాగా ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అవ్వాలంటే ఏం చేయొచ్చు, ఏం చేయాలి దాని గురించి కూడా చెప్తాను.
1: ఫెంటాస్టిక్. సో మీకు ఈ ఆపర్చునిటీ అవైల్ చేసుకోవాలంటే ముందుగా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఎక్కడ కాంటాక్ట్ చేయాలి అనేది మీరే చెప్పండి.
0: నా నెంబర్ కి డైరెక్ట్ గా టెక్స్ట్ చేస్తే ఈ లాస్ట్ 10 స్పాట్స్ ఏవైతే మిగిలినాయో వాళ్ళ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఇట్స్ 404-663-1911. దీనికి కాల్ చేయొచ్చు, టెక్స్ట్ చేయొచ్చు. మీరు కూడా ఒకసారి నెంబర్ రెండు మూడు సార్లు చెప్తే ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ టెల్ మీ ఇది ట్రై చేస్తున్నామండి అనుకున్నాము బట్ తీసుకోలేకపోయామంటారు.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ దిస్ టైమ్. అగైన్ మనం ఇప్పుడు మాట్లాడము ప్రీతి మునుగుపాటి గారితో. ఐ ఎంకరేజ్ ఆల్ ద రేడియో సర్వీ లిసనర్స్ అండ్ మీరే కాదు మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. రేపు ప్లేన్ లో సెమినార్ ఉంటుంది అండ్ ఆ సెమినార్ లో స్పాట్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా 404-663-1911 ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు ఆర్ టెక్స్ట్ చేయొచ్చు అండ్ ప్రీతి గారు విల్ కన్ఫర్మ్ దట్ స్పాట్ ఫర్ యూ. ప్రీతి గారు, ఇట్స్ బీన్ అన్ అబ్సల్యూట్ ప్లెజర్ స్పీకింగ్ విత్ యూ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు స్పీకింగ్ విత్ యూ అగైన్ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రైట్, దాట్ వాస్ ప్రీతి మునుగుపాటి గారు, ఫైనాన్షియల్ అడ్వైజర్. అండ్ రేపు జరిగే సెమినార్ లో మీకు స్పాట్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా 404-663-1911 ఈ నెంబర్ కి కాల్ కానీ టెక్స్ట్ కానీ చేయడం. మనం పాట వినాల్సి అయిపోయింది కదా, సో ఒక మంచి పాట వినేద్దాం. ఈ పాట రిక్వెస్ట్ చేసింది జ్యోతి గారు. ఆవిడ నాకు ఇవాళ ఎంత టెస్ట్ పెడుతున్నారంటే ఈ సింగర్ ఈ పాటలో ఈ సినిమాలో పాట వేయండి అంటారు. నేనేమో అది మొత్తం వెతుకుతాను ఆ పాట, ఆ సినిమాలో ఆ సింగర్ పాడి ఉండరు. సో నాకు ఇలా నా మెదడుకి కొంచెం మేత పెడుతున్నారు ఆవిడ. జ్యోతి గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దాట్. మీరు చెప్పిన సింగరే వేరే సినిమాలో పాడిన పాట వినేద్దాము. ఒక మంచి ఊపున్న పాట.

0: Mi canta se gudene ke dene ke dene triple
1: check. కావాలని ఆ రికార్డింగ్ వీడియో ఈ మధ్య ఒకటి రిలీజ్ చేశారు. దాదాపుగా 10 ఇయర్స్ అయిందట ఈ పాట వచ్చేసేసి. బట్ ఆ పాట యాక్చువల్ ఒరిజినల్ పాట విందాము. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

మంచి మీరు విన్న ఆ పాట జూనియర్ ఎన్టీఆర్ అండ్ కాజల్ అగర్వాల్ తమన్ మ్యూజికల్. అండ్ ఈ పాట వింటుంటే నాకు దూకుడు సినిమాలో ఇంకో పాట ఉంటుంది, ఆ పాటే గుర్తొస్తుంది, ఎందుకో మరి తెలీదు. బట్ ఎనీవేస్ మన థీమ్ లోకి ఎలా ఫిట్ అయింది ఈ పాట అంటే ద లేర్ మైంది పాడారు ఈ పాట అండ్ విత్ రనయన రెడ్డి. ఆమె కూడా చాలా చక్కగా పాడింది ఫుల్ ఎనర్జీ తోటి. సరే మనకి రవి గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. ఈ పాట ఎవరు పాడారు అండ్ వాళ్ళ కథ కమామిషు ఏమిటి అంటే మనం పాట విన్నాక వాటి గురించి మాట్లాడుకుందాం. హీస్ బిన్ వెయిటింగ్ ఫర్ సో లాంగ్, వెరీ పేషెంట్లీ రవి గారు, ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయించను, ఈ పాట వినేద్దాం.

ఆల్రైట్, మీరు విన్నారు బెంగాల్ టైగర్ సినిమా నుంచి అద్నాన్ సమీ వాయిస్ లో ఆ పాట. అద్నాన్ సమీ అంటే మనకి, నాకు గ్రోయింగ్ అప్ ఐ థింక్ 10th క్లాస్ ఆ టైంలో ఒక హిందీ పాట వచ్చింది, బీగీ బీగీ రాతం అనే ఒక రీమిక్స్ సాంగ్, అది గుర్తుకొస్తుంది. చాలా అద్భుతంగా పాడతాడు. బట్ యా, ఆయన గురించి మాట్లాడుతుంటే యూజువలీ ఆయన పాకిస్తానీ అని అనుకుంటాం మనం, బట్ యాక్చువల్లీ హీస్ అన్ ఇండియన్, బట్ యా పాకిస్తానీ కూడా. బట్ హీ వాస్ బాన్ టు ఏ పాకిస్తానీ ఫాదర్ అండ్ అన్ ఇండియన్ మదర్, అండ్ లండన్ లో పుట్టారు ఆయన. బట్ 2016 లో హీ రెనౌన్స్డ్ హిస్ పాకిస్తానీ పాస్పోర్ట్, అండ్ 2016 లో ఇండియన్ గవర్నమెంట్ తనకి ఇండియన్ సిటిజన్షిప్ ఆనర్స్ చేసింది, అండ్ హీ ఆల్సో వన్ ద ప్రెస్టీజియస్ పద్మశ్రీ అవార్డ్ కూడా ఇచ్చి ఆనర్స్ చేశారు అద్నాన్ సమీని. ఎక్సలెంట్ సింగర్, అండ్ హీ వెంట్ త్రూ అన్ అమేజింగ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్. హీ వాజ్ కైండ్ ఆఫ్ బిగ్, బట్ హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్, అండ్ ఎంత హెల్తీగా ఎంత ఫిట్ గా ఉంటారు ఇప్పుడు. సరే అండి, అండ్ ఐ నాకు చాలా చాలా చాలా చాలా ఇష్టమైన సింగర్, తను పాడిన పాట ఒకటి వినేద్దాము. రెండు మూడు పాటలు వినిపిస్తాయి యాక్చువల్లీ ఆవిడ పాడింది, ఎందుకంటే ఒక్క పాటతోటి తనివి తీరదు ఆ వాయిస్. ఎన్ని పాటల్లో అయినా కూడా అలా అలుపు లేకుండా వింటూనే ఉండొచ్చు. ఒక మంచి ఒక ప్యాథోస్ టచ్ ఉన్న పాట. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966.

0: Mr. Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్.

0: HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. Radhika, next week my office event ki please take care of the catering, okay? Sure. How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu. Idi office party a leka jatra? Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
1: ఇప్పుడు నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
0: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
1: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి. గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
2: వాట్ అ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
3: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
5: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
4: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

0: My favorite non-Telugu female playback singer, Shreya Ghoshal. పేర్లోనే అదొక వైబ్రేషన్ ఉంటుంది. కిరణ్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాట మనకు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సురభి, మీ మాట శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
1: హలో అండి, వేణు గారు. నా పేరు సుధా.
0: సుధా గారు, హౌ ఆర్ యూ? చాలా రోజులు అయింది మాట్లాడి, ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి.
0: నేను బ్రహ్మాండంగా ఉన్నా సుధా గారు.
1: ఈ సాంగ్
0: వెతికేస్తున్నారా? సర్చింగ్ సర్చింగ్
1: లేదు లేదు, ఈ సాంగ్ నాకు తెలుసు.
0: ఓకే,
1: ఒకరికి ఒకరు ఓపెన్, ఒకరికి ఒకరు,
0: ఒకరికి ఒకరు, కరెక్ట్. ఒక్క నిమిషం నాకు అంటే ఈ లోపల వెతికేస్తున్నారా అనుకున్నా.
1: లేదు లేదు, ఇందుకు సాంగ్ ఉంటది.
0: అచ్చా, ఓకే,
1: అది నాకు చాలా ఇష్టం.
0: ఆసమ్.
1: అది ఎక్కడున్నా పాపా
0: ఆ పాట వినాలనుందా?
1: అది అసలు
0: ఓకే. సరే అయితే, నేను ఎక్కడున్నావమ్మా ఓ ప్రేమ, అదేనా?
1: కరెక్ట్.
0: ఐ థింక్ ఐ నో దట్ సాంగ్. యా, సరే అండి.
1: లాస్ట్ నేమ్స్ వస్తాయి
0: కదా, యా సుబ్బలక్ష్మి అట్లా సరదాగా ఉంటుంది. ఆ పాట పాడింది ఎవరు? శ్రేయ ఘోషలేనా? సరే, ఓకే, పర్వాలేదు. నేను కాసేపు, నేను ఐ విల్ ప్లే ఇన్ షార్ట్ వైల్ ఈ తర ఈ పాట విన్నాక, ఓకేనా?
1: యా షూర్. నా వాయిస్ నాకు రీఫండ్ వస్తుంది, అందుకనే ఇంతకు ముందు కొంచెం.
0: నో వరీస్, నో వరీస్ సుధా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్.
1: యా, మీరు మూవీ నాలెడ్జ్ ని టెస్ట్ చేస్తే నాకు
0: మాకు యాక్చువల్లీ ఇక్కడ అన్ని తెలియదు సుధా గారు. ఇక్కడ మనకి కంప్యూటర్ ఉంటుంది కదా, మనకి ఆన్ ది ఫ్లై సర్చ్ చేసేయడం చెప్పేయడం అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఎక్కువ వస్తుంది, వాయిస్ అంతా క్లియర్ గా లేదు. సరే, ఓకే, శ్రేయా ఘోషల్ పాడిందే, ఇంకొక మంచి పాట విందాము. అండ్ సోలో కాదు, డ్యూయట్ విత్ నన్ అదర్ దాన్. అసలు ఈ పాట బిగినింగ్ లో ఆ వాయిస్ రాగానే ఒక చిన్న అట్లా ఒక గూస్ పంప్స్, ఒక డివైన్ వైబ్స్ వస్తాయి. ఐ థింక్ యూ నో విచ్ సాంగ్ ఐఎమ్ అబౌట్ టు ప్లే కదా. ఈ పాట ఈ సినిమాలో తెలిసే స్టూడియో ఫోన్ చేసి, యాక్చువల్లీ సినిమా పేరు అందరికి తెలుసు, దీనికి మ్యూజిక్ అందించింది ఎవరు? హియర్ వి గో.

ఇళయరాజా గారు తనకి ఆ పాటల్ని ఎవరు పాడాలి అనే విషయంలో చాలా చాలా పర్టికులర్ గా ఉంటారు. ఎందుకంటే ఆయనకి హీస్ పర్ఫెక్షనిస్ట్, హీస్ నోన్ ఫర్ దాట్. అండ్ ఆయన చెప్పింది చెప్పినట్టు పాడాలి, మన సొంత టాలెంట్ వాడకూడదు అనేసి చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు. మనో గారు కూడా చెప్పారు అలాంటిది. నాకు ఐ కెనాట్ హెల్ప్ బట్ థింక్ ఒక ప్రెస్టీజియస్ బ్యానర్ బాపు గారు డైరెక్టర్, ఇళయరాజా కాంపోజిషన్ బాలు గారితో ఆయన శ్రేయ ఘోషాల్ని పిక్ చేసుకున్నారంటే ఆవిడ మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అలా చేయగలరు. సో దట్ జస్ట్ స్పీక్స్ ఫర్ వాల్యూమ్స్ ఫర్ హౌ టాలెంటెడ్ షీఈస్ కదా. ఎనీవేస్ దాదాపుగా 280 సాంగ్స్ పాడారు ఆవిడ తెలుగులో, మామూలు విషయం కాదు కదా. సరే ఈ పాట మనలో ఎంతమంది ఉంటారు, ఐ డోంట్ నో, నాకైతే ఇష్టమైన పాట. బట్ ఈ సింగర్ తెలుగు, ఈ సింగర్ పాడారా అనేది డెఫినెట్లీ మీరు కొంచెం సర్ప్రైజ్ అవుతారు. బట్ బిఫోర్ దాట్ రాంగ్ గారు ఫోన్ చేశారు అండ్ విజయ్ గారు ఫోన్ చేశారు. జగదానంద కరక పాట అప్పుడు నేను చెప్పాను కదా, పాట వినిపించే ముందు ఆ స్టార్టింగ్ లో బాలు గారు వాయిస్ ఎత్తుకుంటేనే ఆ గూస్ బంప్స్ అనేసి రామ్ గారు కాల్ చేసి అదే విషయం షేర్ చేసుకున్నారు. ఈవెన్ హీ ఫీల్స్ దట్ వే అనేసి. అండ్ మరి ఆ శ్రేయా ఘోషల్ గారు బాలు గారితో పాడడం ఆవిడ అదృష్టం అయితే, వాళ్ళిద్దరు కలిసి ఆ పాట పాడడము మనం చేసుకున్న అదృష్టం అనిపిస్తుంది. ఒకసారి బాలుగారు ఇక్కడ డాలస్ లో కాన్సర్ట్ చేశారు. దట్ ఈస్ పర్హాప్స్ ది బెస్ట్ కాన్సర్ట్ దట్ ఐ ఎవర్ అటెండెడ్ అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పచ్చు. దానిలో చిత్రం వచ్చారు అండ్ వీళ్ళందరూ వచ్చారు. ఆ ఫస్ట్ సాంగ్, ఆ కాన్సర్ట్ లో ఓపెనింగ్ సాంగ్ ఇట్లా బాలుగారు స్టేజ్ మీదకు వచ్చేసేసి అండ్ ఆడిటోరియం లో కూడా సౌండ్ సిస్టమ్ వాజ్ అమేజింగ్, అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఈ పాటతో ఎత్తుకున్నారు, గూస్ బంప్సే కాదండి. అండ్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ ఆనెస్ట్ హియర్, అలా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అసలు ఆ పాట అది తన్మయత్వం అంటారు కదా, ఐ ఫెల్ట్ దట్ ఆ వాయిస్ వినంగానే. సో జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్. సరే ఈ పాట వినేసి తర్వాత పాట వినేసేయండి. ఈ పాట పాడిన మేల్ సింగర్ ఎవరు? ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్. 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఇంకొక 10 మినిట్స్ లో మనకి సాధ్యమైన పాటలన్నీ వింటూ వెళ్ళిపోదాం చక్కచక్క.

నెంబర్ 3 సినిమా పేరు అది. పోవేపు అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ కాంపోజిషన్, పాడింది మోహిత్ చౌహాన్. ఇతను రెహమాన్ పాటలు ఎక్కువ పాడతాడు. మొన్న రీసెంట్ గా మనము పెద్ద సినిమాలో చిక్రీ పాట కూడా పాడింది ఇతనే. సరే అండి, మనకి సుధాకర్ కాల్ చేసి ఇంతకుముందు సమాధానం చెప్పి ఒకరికొకరి సినిమాలోంచి ఇంకొక పాట వినిపించారా, మీ థీమ్ లోంచి కొంచెం డీవియేషన్ అవుతుంది పర్వాలేదా అన్నారు. పర్వాలేదు, దానికి సాక్ష్యం ఇదే. ఈ పాట వినేద్దాం.

సుధ గారు, హోప్ యూ లైక్ దట్ సాంగ్. సరే అండి, మనకి ఒక్క పాట అయితే వినిపించి తీరాల్సిందే, అందుకే ఆ పాటని మొత్తము పూర్తవకుండానే కట్ చేయాల్సి వచ్చింది. సారీ అబౌట్ దట్. బట్ వీ హెర్డ్ ద మోస్ట్ ఆఫ్ ద సాంగ్ బాలు గారి వాయిస్ లో. బ్రెత్లెస్ ఉంటుంది కొంచెం. యాక్చువల్లీ బ్రెత్లెస్ సాంగ్స్ మీద ఒకసారి ఒక షో చేయాలి. ఓకే, సరే. Been absolute pleasure bringing the show to you again as always. Thank you so much andi calls chesinanduku and requests and na prashnalaki samadhanalu ichinanduku. Until next week, signing off, me Venu Chedukupalli with this song, Arijit Singh voice lo, Manam Singh Maninchi. Naaku chaala chaala chaala chaala ishtamaina paata idi. Sare andi, take care of yourself and everybody around you. Signing off once again, Venu Cherukupalli.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్యూ నా
2: దేనికి రో
1: ప్రభుదేవ డాన్స్ కొస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్?
3: ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సస్ ట్రస్ట్ సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
4: Istinamma vayanam puchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ ఎ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com.
5: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
6: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్.

ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.

ఆల్రైట్, శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మీ ఆట కావాల పాట కావాల శివ మళ్ళీ వచ్చాడు. నేను కూడా మీలాగే మార్గదర్శనలో చేరి

0: నేను కూడా సెలవు తీసుకున్నాను. 3 వారాలు సెలవు తీసుకుని మన భారతదేశం ఇండియా వెళ్ళొచ్చి చాలా ఎనర్జెటిక్ గా, చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా ఉంది నా పరిస్థితి. మీరందరూ ఎక్కడికి వెళ్లారు, ఎక్కడైనా వెకేషన్కి వెళ్లారా, ఇండియా వెళ్లారా ముఖ్యంగా, లేకపోతే ఏం చేశారు ఈ సెలవుల్లో, నాకు సరదాగా కాల్ చేసి నాతో పంచుకోండి. నేనైతే ఇండియా వెళ్లాను, చాలా హడావిడిలో 3 వారాలకు వెళ్లాను. ఇండియాలో నేను వెళ్లి 2 ఏళ్ళైందండి, కానీ ఏం మారలేదు. మీరు ఏం మారలేదంటే మనుషులు అలాగే ఉన్నారు, ట్రాఫిక్ అలాగే ఉంది, బయట దొరికే బయట తిండి అలాగే ఉంది, అన్ని అలాగే ఉన్నాయి. అలా ఉంటే బాగుంటుంది కదా. మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్, వేరే వేరే దేశాల ఇన్ఫ్లుయెన్స్ వచ్చినా కూడా మనకు కావాల్సింది మనం తినొచ్చు. పొద్దున్న లేచి మసాలా దోశ తినడం ఏంటి, చాలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి పొద్దున్నే మసాలా దోశ తినడము, లేకపోతే మంచి ఫిల్టర్ కాఫీ తాగడం, ఇంకెందుకులేండి, ఇంకా బోల్డ్ విషయాలు మీతో పంచుకుంటాను. సరే, మళ్ళీ అందరికీ ఆటకావాల పాటకావాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మీ శివతో కదా, మీ శివతో. ఇవాళ ఆట విషయానికి వస్తే ఒక వెరైటీ ఆట తీసుకొచ్చాను. మీ ఆట కూడా ఆడదాం సరదాగా కొంచెం లాక. ఆట కంటే ముందు నాకు ఇండియా వెళ్తే ఎలా అనిపించింది అనేది ఈ పాట రూపంలో మీకు చెప్దామని ఈ పాట సిద్ధం చేశాను. ఇంకా పాటలు కొంచెం ఇండియా జ్ఞాపకాలు, తర్వాత నాకు ఇష్టమైన సింగర్ గాయకుడు సోను నిగమ్, ఆయన పుట్టినరోజు 2 రోజుల క్రితం జరిగింది. సో ఆయన పాడిన పాటలు, అలాగే కొన్ని రకరకాల పాటలు విందాము. పాటల విషయం ఇంకా చెప్తాను. ముందుగా ఇండియా వెళ్ళొచ్చినందుకు నాకు ఎలా అనిపించింది, ఇంకా అక్కడ ఈ బోర్డులు, ఈ సైన్స్ ఇవన్నీ అలాగే ఉన్నాయి, మీకు అర్థమవుతుంది ఈ పాట విన్నాక. చూడండి ఈ పాట ఏ సినిమాలో తెలిసిన కాల్ చేయండి,
1: 972-636-1966.

నెమ్మదిగా వెళ్ళు. ఇంటికి చెట్టు ఆరోగ్యానికి తొలిమెట్టు రాసి సిమెంట్. మిఠాలాల్ బూర్మల్ జైన్ మనిలా.

సరే, నితిన్ జెనీల నటించిన సై సినిమాలో పాటు విన్నారు. నాకు శ్రీవర్షణి గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. సరే, ఈ పాటలో అన్ని చూస్తూ అన్ని వింటూ ఉంటే చాలా మటుకు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అయిపోయింది, పీసీఓ కాల్స్ లేవు, ఎక్కడ టెలిఫోన్ బూత్లు అవి లేవు, కొన్ని కొన్ని ఎక్కడ పడితే అక్కడ. నాకు ఒకటి నచ్చిందండి, ఏంటంటే ఏదైనా అంటే యూపీఐ పేమెంట్స్, ఎవరైనా కూడా నేను అలవాట్ల పొరపాటు ఏదో డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే చేంజ్ లేదండి యూపీఐ పేమెంట్ చేయడానికి. ప్రతి కొట్టువాడు, ప్రతి కూరగాయలు మీ వాళ్ళ నుంచి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కొట్ల షాపులు ఎక్కడైనా కూడా ఇలా స్కాన్ చేయడం, పే చేయడం, అది భయమేస్తున్నప్పుడు ఏదైనా పెద్ద పెద్ద పేమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఇలా స్కాన్ చేయగానే పిన్ నెంబర్ అడుగుతుంది, అడిగేసి తర్వాత ఓకే యువర్ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనిస్తుంది. అక్కడ బ్యాంకు నుంచి ఇంత డబ్బులు వెళ్ళిపోయాయి అనేది మన కళ్ళకు కనపడదు కదా. రూపాయలు అంటే కళ్ళకు కనిపిస్తే గానీ బ్యాంకులో చక్కగా ఇలా డబ్బులు వెళ్ళిపోవడం, చాలా మార్పులు వచ్చాయి. కానీ ఇంకా బస్సులు అలాగే ఉన్నాయి, బస్సుల్లో ఎక్కడం, బస్సులో వేళ్లాడడం, రకరకాల ఇవన్నీ అలాగే ఉన్నాయి. మన నేటివిటీ అలాగే ఉందని నాకైతే అనిపించింది. సరే, ఇప్పుడే మీరు అలా ట్యూనింగ్ అయ్యి ఆటకాల పాటకాల శివ వచ్చాడా అనుకుంటున్నారంటే ఎస్, వచ్చేసాను. మళ్లీ మీతో పాటు 3 గంటలు ఈ ప్రయాణం, ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు మీ ఆటకాల పాటకాల శివ మీతోనే ఉంటాడు. సరే, ఇంకా ఇలా ఇండియా విషయాలు చెప్పాలంటే ఇంకా బోలుడు ఉన్నాయని చెప్పాను కదా. ఇంకో విషయం ఏంటంటే మామిడి పళ్ళు, మీలో చాలా మంది చాలా ఫీల్ అవుతున్నారని నాకు అర్థమైంది. మామిడి పళ్ళు అంటే ఒకటో రెండు కాదండి, బంగినపల్లి అంటాడు, బంగినపల్లి మనందరికీ తెలుసునదే, రసాలు, సువర్ణరేఖ అంటాడు, చౌసా అంటాడు, తోతాపురి అంటాడు. అబ్బా బాబా, నోరు ఊరుతున్నాం కదా మీకు. సరే, నాకు నోరు ఊరింది, నేను అన్ని అటాక్ అన్నాను అనమాట. అలా పొద్దున్న లేవగానే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి కొన్ని మామిడి పళ్ళు తెచ్చేసుకోవడం. మామిడి పళ్ళు కూడా నేను వెళ్లిన టైంకి పర్లేదు, కానీ తర్వాత రాను కొన్ని కొన్ని దొరకడం తగ్గిపోయి లేకపోతే ధర పెరిగిపోవడం ఇలాంటివన్నీ జరిగాయి. కానీ ఎంజాయ్ అయితే చేశాను. ఇంకా మామిడి పళ్ళ గురించి మాట్లాడాం కాబట్టి, మామిడి కాయలు అంటే ఎక్కడ పడితే అక్కడ ఆవకాయలు, ఫ్రెష్ గా ఆవకాయలు పెట్టడం, ఆవకాయలు తినేయడము, అవన్నీ కూడా చూసారా. ఇండియా వెళ్తే ఈ సమయంలో, ఇండియాకి వెళ్తే, ఈ టైంలో ఇండియాకి వెళ్తే మనకి ఇవన్నీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా మనం చక్కగా స్వాదించవచ్చు, ఏ స్వాదించవచ్చు కూడా. సరే, ఆవకాయ గుర్తు చేసుకున్నాను కాబట్టి ఆవకాయ మీద ఒక పాట వినిద్దాము. ఇలాగే ఇవాళ 3 కబుర్లు చెప్తాను, ఇండియా నుంచి వెళ్ళొచ్చిన కబుర్లు, ఇండియా కబుర్లు. మీరేమన్నా నాతో కబుర్లు పంచుకోవాలనుకుంటే నాకు కాల్ చేయండి, నంబర్ అదే 9726361966 కి. సరే, ఆవకాయ తెలుసుకున్నాం కాబట్టి ఈ ఆవకాయ పాట వినేద్దాం. ఈ ఆవకాయ పాట ఏ సినిమా మిమ్మల్ని అడగక్కర్లేదు, కానీ సరదాగా నాతో ఏమైనా కబుర్లు చెప్పుకోవాలి. మీరు ఇండియా వెళ్ళొచ్చారు, ఇండియాలో మీరు ఇది గమనించారు, ఇది చూసి ఓ ఇలా ఉందా అనుకున్నారు. ఇంకో విషయం, ఏమైనా కావాలంటే ఇదివరకు నానా అష్ట కష్టాలు పడి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి తీసుకొచ్చే రోజులు కూడా పోయాయి. ఏమైనా అంటే జెప్టో అంటారు, ర్యాపిడో అంటారు, ఎక్కడైనా ఎవరింట్లో ఏదైనా మర్చిపోతే కూడా కంగారు పడకండి, మేము పంపించేస్తాంగా మీకు. అలా చక్కగా ర్యాపిడోలు అసలు ఒక విధంగా మారిందండి ఇండియా. సో ఎప్పటి నుంచో వచ్చిన మార్పులేవు, కొత్తగా నాకు కొత్తగా అనిపించాయి, బికాజ్ నేను 2 నెలల తర్వాత వెళ్ళాను కాబట్టి మీతో పాటు ఈ విషయాలు పంచుకుంటున్నాను. సరే, ఆట కూడా మొదలెడతాను, కంగారు పడకండి, ఆట కూడా ఆడద్దాము. ఆట కంటే ముందు ఆవకాయ తినేసొద్దాం, ఆకలిస్తాం, పొద్దు పొద్దునే ఆవకాయ.

0: ఆ పాట అయిపోయింది, మనకి మాటలు కూడా వినిపిస్తాయి. హలో అండి, రేడియో సర్వీస్ కాల్ చేశారు, మీరు ఇద్దరు ఆన్ ఉన్నారు. మనోజ్ గారు, ఇంకా శ్రీనివాస్ గారు చెప్పండి. ఇండియా, నేను యూపీఐ పేమెంట్స్ గురించి మాట్లాడుతున్నాను, అలాగే అక్కడున్న విషయాలు, అక్కడున్న ఫుడ్ ఈ సంగతులు మాట్లాడుతున్నాను. నాతో పాటు మనోజ్ గారు, శ్రీనివాస్ గారు కూడా పంచుకుందామని చెప్పండి.
1: యూపీఐ పేమెంట్ అంటే ఐ థింక్ వీ హావ్ టు బి కేర్ఫుల్. నా ఫోన్ నాకే
0: అనిపిస్తుంది. మీ ఫోన్ మీకే అనిపిస్తుందా? ఒక్క నిమిషం ఆగండి, అలా రాకూడదు. ఇప్పుడు వినిపిస్తుందా?
1: హలో,
0: చెప్పండి. నేను తగ్గిస్తాను కొంచెం మీ సౌండ్ మార్చుకుంటా. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే సారీ అండి. మీకు కూడా అలాగే ఉందండి? ఇద్దరికి అలాగే ఉందా? మీ మాట కూడా మీకే వినిపిస్తుందా? సరే, అయితే మేబీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేస్తారా, లేకపోతే అలాగే. ఇప్పుడు చెప్పండి, నేను పెట్టేశారు, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఎలాగే ఉందా? ఇంకా వినపడుతుందండి. ఏమన్నా ఇప్పుడు బాగానే ఉందా? అయ్యో రామా, కష్టాలు. ఓకే, ఒకసారి చేయండి మళ్ళీ. సారీ, ఏదో ఏమో కష్టాలు అనమాట. సరే, అదే అర్థమైందిగా మీకు. నేను 3 వారాలు అలా ఉండకపోయేసరికి ఇలా ఇవి ఎలా కంట్రోల్ చేయాలనేది నాకు కూడా కొంచెం తప్పినట్టుంది. ఎంతసేపు అండి అడ్జస్ట్ అయిపోతాం. సరే, ఇలా మనకి యూపీఐ పేమెంట్ లో ఇందాక శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు యూపీఐ పేమెంట్లు బాగానే ఉన్నాయి, కానీ కొంతమంది వాటిని తప్పుగా కూడా వాడుకుంటున్నారు. మామూలుగా యూపీఐ పేమెంట్ కట్టేయండి అని చెప్పేసి మనకి కాల్స్, స్కామ్ కాల్స్ ఎక్కువైపోయాయి. అలాగే మామూలుగా యూపీఐ పేమెంట్ దానికి అడ్రస్ ఉంటుంది కదా, మీకు యూపీఐ అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ కి కట్టేయమంటే కొంతమంది తెలియక కూడా డబ్బులు అలా పంపించేస్తున్నారు అనమాట. సరే, ఏదైనప్పటికీ మనకి ఈ అడ్వాన్స్మెంట్ అయితే నాకు చాలా నచ్చింది. మనకి ఏమైనా కట్టడానికి కార్డులు తీయక్కర్లేదు, ఇలా స్కాన్ చేసి టకటక డబ్బులు పంపించేయడాలు నాకైతే తెగ నచ్చింది. సరే, ఇంకా విషయాలు పంచుకుంటాను మీతో పాటు. ఆవకాయ గుర్తొచ్చింది. సరే, నేను మామిడి పండు, మామిడికాయలతో పాటు ఇంకొక పండు తిన్నాను. ఏంటో చెప్తారా? ఈ పాట విని చెప్పండి. దేని గురించి మాట్లాడుతున్నాను? ఇంకా పాట వింటే ఇంక చెప్పక్కర్లేదు దేని గురించి మాట్లాడతాం అనేది. ఈ పాటలో నాకు తెగ నచ్చింది ఏంటంటే, పాటలో కదా, ఈ పాటలో ఉండే పండు నేరేడు పండు. ఎక్కడ పడితే అక్కడ నేరేడు పళ్ళు కూడా దొరికి టేస్టే, ఆ రుచే వేరే ఉంటుందండి మీ నేరేడు పళ్ళు రుచి కదా. సో అది కూడా మనం పాట విందాము. ఇక్కడ కన్సల్ట్ అయితే చూస్తాం.

0: అదండి సంగతి. మనోజ్ గారు శ్రీనివాస్ గారు ఇందాక నాకు ఎక్కువ వచ్చింది కదా, ఇప్పుడు దాన్ని నేను సెట్ చేసినట్టున్నాను, వీలైతే కాల్ చేయండి. మీరు పంచుకున్న విషయాలు కూడా నేను పంచుకున్నాను అందరితోటి, కానీ సరదాగా కాల్ చేస్తారంటే కాల్ చేయండి. సరే, మనం బ్రేక్ కి చాలా దగ్గర ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇంకో పాట ఆట కాకుండా ఒక ప్రకటన. మా అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికల్స్ ఉన్నాయి. ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్, ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ ఎట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. మా ఈ కార్యక్రమాలు మీరు ఇలా రేడియోలో కాకుండా సరదాగా వినాలనుకుంటే కనుక మా యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఐఓఎస్ ఆండ్రాయిడ్ యాప్స్ ఉన్నాయి, లేదా రేడియో సురభి డాట్ కామ్ కి వెళ్ళినా కూడా అక్కడే వినొచ్చు. ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రేడియో సురభి అని మీరు సెర్చ్ చేసి మమ్మల్ని ఫాలో అయిపోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందుతూ ఉంటాయి. ఎస్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ మళ్ళీ వచ్చాడు సెలవు తీసుకుని, మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బ్రేక్ నుంచి వచ్చాక కలుసుకుందాము. ఎక్కడికి వెళ్ళకండి, ఐ బి రైట్ బ్యాక్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాఫ్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెల్లవ, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో అన్ని చెప్పినావు, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ డాట్ కామ్, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ INC. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo?

0: highly specialized skills, calibration knowledge, though, make a best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM, HT3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
0: మేము నలుగురం ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

రైట్, వెల్కమ్ బ్యాక్. శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఎస్, మీరు వింటున్నారు ఆటకావల పాటకావల కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో. సరే, ఈ కార్యక్రమం వినడానికి మీరు మా యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, లేదా రేడియో సర్వి .com వెబ్సైట్కి వెళ్ళండి. అదే అంతేకాకుండా మీరు కార్లో ఎక్కడున్నా కూడా 107.9 FM HD3లో ట్యూనింగ్ అయిపోవచ్చు. సరే, ఇవాళ నేను 3 వారాలకి సెలవులకి వెళ్ళి వచ్చి ఇండియా విషయాలు కొన్ని మీతో పంచుకుంటున్నాను. నాతో పాటు మన శ్రోతలు కూడా కాల్ చేసి విషయాలన్నీ పంచుకుంటున్నారు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ కొన్ని చాలా సిబ్బంది కూడా ఉంది ఇండియాలో. మనకి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా, ఏమైనా సాయం కావాలన్నా కూడా, మనకి చేయగలిగే వాళ్ళు, చేసి పెట్టగలిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సరే, ఇంతకీ నేను యూపీఐ పేమెంట్స్ గురించి మాట్లాడాను, మామిడిపళ్ళ గురించి మాట్లాడాను, నేరేడుపళ్ళ గురించి మాట్లాడాను. అలాగే ఇంకా నేను వచ్చే ముందు అయితే నాకు సీతాఫలం కూడా వచ్చిందండి. అప్పుడే మొదలైంది సీతాఫలం వచ్చే సీజను. సో పెద్ద పెద్ద కళ్ళు అవి లేకుండా చిన్న దొరికింది. అప్పుడే ఇంకా ముగ్గి ఉంటాయి కదా, ఇంకా ముగ్గి ముగ్గినట్టుగా ఉంటాయి కదా, అవి కూడా దొరికి మీ అందరికీ గుర్తు ఉంటుంది. సీతాఫలాలు మనకి పచ్చిగా ఉన్నా కూడా బియ్యంలో పెట్టేస్తే టకటక ముగ్గిపోతాయి. దానికి కూడా ఏదో సైంటిఫిక్ రీజన్ ఉండే ఉంటుంది, కానీ ఆ సైంటిఫిక్ రీజన్లన్నీ ఎవరు ఆలోచిస్తారండి? అది పండిందా తిన్నావా అనేదే ముఖ్యం కదా. ఇలాగా అక్కడ ఇంకా డ్రాగన్ ఫ్రూట్లు అని, తర్వాత మనకి నేటివ్ కాకపోయినా కూడా ఇలాంటివన్నీ కూడా దొరుకుతున్నాయి చాలా మటుకు. అవకాడోస్ కూడా దొరుకుతున్నాయి శుభ్రంగా. సో ఇవన్నీ కూడా అన్ని రకరకాలుగా దొరికి, అంటే ప్రతి ఏరియా బట్టి అనుకోండి, కొన్ని కొన్ని చోట్ల అయితే చౌకగా కూడా ఉంటున్నాయి అని నాకు అనిపించింది. అలా చక్కగా మనకు కావాల్సినన్నీ తింటూ మనం తిరుగుతూ సెలవులకు వెళ్తామంటే ఇంకా మనం చేసేదే ఉండదు కదా. లేచామా పొద్దునే, కాఫీ తాగామా, టీ తాగామా, టిఫిన్ తిన్నామా, తర్వాత బయట తిరిగి మళ్ళీ వచ్చి మళ్ళీ లంచ్ తిన్నామా, ఇలా గడిచిపోతుంది. సెలవు అంటే అలా ఉండాలండి వెకేషన్ అంటే. అంటే కొన్ని కొన్ని వెకేషన్లు ఉంటాయి మనకి, ఇది చూడాలి అది చూడాలి అని అలాంటివి కూడా ఉంటాయి. కానీ నేను వెళ్లిన వెకేషన్ మాత్రం తిన్నారా పడుకున్నారా లేచారా అన్నట్టుగానే జరిగింది నా వెకేషన్. సరే, ఈ అన్ని విషయాలతో ఇంకో విషయం కూడా అలాగే ఉంది, ఏంటంటే ఆటో. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి క్యాబ్లు, ఊబర్లు, ర్యాపిడోలు ఇవన్నీ వచ్చాయి, కానీ ఆటోలో వెళ్లిన ఆనందం కారులో వాటిలో నాకు రాదని అనిపించింది. అందుకని వెళ్ళంగానే చక్క ఆటో ఎక్కేసి ఇక్కడికి వెళ్ళిపోయి తగ్గి తిరిగేసాను. అందులో ఈవీ ఆటోలు, ఈవీ బళ్ళు చాలా అడ్వాన్స్ అయిపోయింది మన ఇండియా. సరే, ఆటో గురించి కబుర్లు చెప్పాను కాబట్టి నాకు ఆటో మీద ఈ పాట గుర్తుకొచ్చింది. సరే, సరదాగా ఈ పాట విందాం అన్నట్టు మర్చిపోయాను. ఆటోలో, ఒక ఆటోలో మీటర్ కూడా కనిపించింది అండ్ అయి నాకు. అతను అడిగాను ఆటో అతను, ఏంటి మీటర్ పనిచేస్తుందని, లేదు సార్ ఊరికే ఎప్పటి నుంచో ఉండింది, ఉంచేసుకున్నాను అలాగా అని చెప్పాడు. మీటర్లు పోయి చాలా కాలం అయింది, చాలా ఏళ్ళైంది, ఇప్పుడన్నీ ఊబర్లు, రెపిడోలు, ఓలాలు కాబట్టి మనం అలా కట్టేస్తాం అనమాట. సరే, ఆటో కబుర్లు ఇంకా చెప్పుకుందాం ఈ పాట విన్నాక. ఇది వేసిన తెలిసి కాల్ చేయండి 9726 1966.

0: ఈ పాటలో రాసినట్టుగా చాలా మటుకు అలాగే ఉందండి, ఏం మారలేదు. సరే, ఇప్పుడే ట్యూన్ అయిన ఈ కార్యక్రమకి ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమం వింటున్న వాళ్ళందరికీ మరోసారి స్వాగతం. ఇవాళ ఏంటంటే, నేను ఇండియా వెళ్ళొచ్చాను. సో ఇండియా కబుర్లు, ఇండియా విషయాలు పంచుకుంటూ ఆ సంబంధించిన జ్ఞాపకాలకి సంబంధించిన పాటలు మీకు వినిపిస్తున్నాను. ఇప్పటిదాకా మనం అక్కడ పేమెంట్ల గురించి మాట్లాడుకున్నాము. అక్కడ ఖర్చులు కొన్ని కొన్ని మనకి అందుబాటులో ఉంటున్నాయి, కొన్ని కొన్ని మనకి అవుట్ ఆఫ్ రీచ్ కూడా ఉంటున్నాయి. రకరకాల రెస్టారెంట్స్ కూడా వచ్చేసి చాలా మంది బయట మామూలుగా చిన్న చిన్న బాబాయ్ హోటల్ ఇలాంటి వాటిలో తినడం కాకుండా వేరే పెద్ద పెద్ద హోటల్ తినడం కూడా నార్మల్ అయిపోయిందండి చాలా మందికి. ఎందుకంటే అక్కడ అంటే నేను చూసిన జనాభాలకి నార్మల్ అయిపోయింది అనిపించింది నాకు. ఇంకా ఎక్కువ మామూలుగా చిన్న చిన్న హోటల్లో తినేవాళ్ళు ఉన్నారు. నేను బండి దోశ కూడా తిన్నాను అండి. మామూలుగా చిన్న హోటల్లో ఉండి అక్కడ బయట బండి వేసి దాని మీద అక్కడక్కడ దోశలు వేస్తుంటే కూడా అవి కూడా తిన్నాను చక్కగా. మనకి చక్కగా నేను ఎన్నిసార్లు అంటున్నాను, అంత చక్కగా అనిపించింది అనమాట నాకు అక్కడ. సో ఈ నాస్టాల్జిక్ ఫీలింగ్ అలా ఉంటుంది చాలా మందికి ఇండియా వెళ్ళొచ్చాక కొన్ని రోజులు ఉంటుంది. మనకి ఎప్పుడు ఉండి మనకి ఏమైనా చేయగలిగితే వెనక్కి వెళ్ళిపోగలిగితే కొడతారు మనల్ని బాగుంటుంది అనిపిస్తుంది నాకు. సరే, ఇవన్నింటితో పాటు ఆటోలు గీటోలతో పాటు ముఖ్యంగా మెట్రో మెట్రో మెట్రో మెట్రో ఎక్కడికి వెళ్ళినా కూడా మెట్రో. నేను మా పిల్లల్ని కూడా తీసుకెళ్లాను, వాడు కూడా సరదా అనిపించింది వాడికి. మామూలుగా మెట్రో ఎక్కగానే తలుపులు ఎడమ వైపును తెచ్చుకుంటాయి. ఎర్రగడ్డ, హైదరాబాద్ లో తిరిగాను చాలా మటుకు. సో ఎర్రగడ్డ తర్వాతి స్టేషన్, ప్రతి స్టేషన్ కి మళ్ళీ ఒక స్పాన్సర్ అని ఉంటారు కాబట్టి ఆ స్పాన్సర్ ఏంటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ అనుకుంటా, అదే అనుకుంటారు, గుర్తులేదు పూర్తిగా. సరదాగా రైలు ప్రయాణం కూడా నాకు, మెట్రో రైలు ప్రయాణం కూడా చక్కగా బాగా అనిపించింది. సరే, రైలు గురించి అంటే వేరే ఊళ్ళు వెళ్ళడం కుదరలేదు. వేరే ఊళ్ళు వెళ్ళి ఆ రైలు ఎక్కుంటే ఇంకొక వేరే మజా ఉండేదేమో. కానీ ఏమైనా అంటే అందరూ వందే భారత్ అంటూ చాలా వరకు అలాంటి రైళ్లలో కూడా ప్రయాణం చేస్తున్నారు. సరే, రైలు అన్నాను, యూపీఐ పేమెంట్ అన్నాను, పచ్చ నోట్లు అన్నాను, అందుకని ఈ పాట విందాము. ఇంక రెండో గంటలో అడుగు పెట్టాక కొన్ని వేరే వేరే రకమైన పాటలు విందాము. నా జ్ఞాపకాలు గంటతో అయిపోయినట్టు కాదు, కానీ మీ అందరికీ మరి ఇండియా గురించి ఇంత గుర్తు చేసి మళ్ళీ మీరందరూ అయ్యో నేను ఎందుకు వెళ్ళలేదా అనిపించేటట్టు కాకుండా రెండు గంటలోకి వేరే పాటల్లోనూ ఆటలతో కూడా వెళ్ళిపోతాం. మీరు వింటున్నారు ఆట కావాల పాట కావాల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివ తోటి. సరే, రైలు బండి పాట ఉందన్నమాట. హలో అండి, రేడియో సర్వీ కాల్ చేశారు, ఎవరండి మాట్లాడేది? ఆన్ ఎయిర్ తీసుకొచ్చారు మిమ్మల్ని, ఆన్ ఎయిర్ తీసుకుంటాం. హలో అండి, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, శ్రీకాంత్ గారు చెప్పండి. ఎలా ఉన్నారు?
1: వెల్కమ్ బ్యాక్ సార్, వెల్కమ్ బ్యాక్.
0: థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్. మీరు వచ్చారని మళ్ళీ మేము పరుగు మొదలు పెట్టాం.
0: పరుగు బాగుంది.
1: నీడలో కూర్చొని మీకు మాట్లాడుతున్నా.
0: బాగుంది బాగుంది.
1: కానీ మా వాయిస్ మాకే వస్తుంది.
0: ఇంకా అలాగే అవుతుందా? ఏంటోనండి,
1: మీరేదో అన్ని మర్చిపోయినట్లున్నారు. ఆర్జే యొక్క విధి విధానాలు
0: ఆన్ ఎయిర్ ఉండాలని చెప్తున్నా కూడా తిడుతున్నారంటే నేను ఇప్పుడు రెండో ఫిక్స్ చేసుకోవాలి. లేదంటే రాకూడదు మరి, ఏదో మరి ఏదో అన్యాయం జరిగిపోతుంది.
1: అంటే మీ వాయిస్ మాకు ఎక్కడో నూతిలో నుంచి,
0: గోతు నుంచి,
1: లేకపోతే దండకారణ్యంలో నక్సలైట్లు ఉన్న అడవిలో నుంచి కూత వస్తున్నట్లు వస్తుంది.
0: అవునా? ఓకే, మీతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడైనా మామూలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా?
1: లేదు సార్, ఆఫ్ ఎయిర్ బాగుంది.
0: ఆఫ్ ఎయిర్ బాగానే ఉంది. సరే,
1: ప్రస్తుతానికి ఫోన్ చేయకపోతే ప్రోగ్రామ్ బాగానే ఉంది.
0: ఓకే ఓకే, ప్రస్తుతానికి అడ్జస్ట్ అయిపోయింది చెప్పండి.
1: ఇంకొకటి సార్, అంటే నేను 2 ఇయర్స్ బ్యాక్ అట్లా ఇండియాకి వెళ్ళినప్పుడు చాలా రోజుల తర్వాత ట్రైన్ లో వెళ్ళా, కూర్చొని వెళ్ళే ట్రైన్ అనమాట, మార్నింగ్ ట్రైన్. దానిలో నాకు రెండు విషయాలు చాలా ఆశ్చర్యం కలిగాయి.
0: ఓకే,
1: ఒకటి నిమిషానికి మనకి ఏదో ఫుడ్ వస్తుంది. అది రైల్వే, అది రైల్వే భోగియా లేకపోతే ఏమన్నా రెస్టారెంటా అని డౌట్. రెండోది మొత్తం కంపార్ట్మెంట్ లో జనాలందరూ అందరూ ఫోన్ మీదనే ఉన్నారు.
0: అదొకటి కరెక్ట్.
1: ఎవరు ఎవరితో మాట్లాడుకోవడం లేదు, పక్క వాడిని ఎవరు పట్టించుకోవట్లేదు.
0: అవును,
1: అందరూ ఫేస్బుక్ షార్ట్స్ లేకపోతే యూట్యూబ్ షార్ట్స్ చూస్తున్నారు.
0: కరెక్టే.
1: నేను ఒక్కడిని ఆ రోజు ఏదో ఇండియాలో పుస్తకం మొదుకొని తెలుగు సాహిత్యం మొదుకొని చదువుతున్నాను.
0: ఓకే
1: సో ఆ రోజు నేను అందుకోసం అబ్జర్వ్ చేశాను, నేను ఫోన్ పట్టుకుంటే నేను చూసేవాడిని కాదు. కానీ ఒక్కనే పుస్తకం పెట్టుకోండి.
0: అబ్బా ఓకే ఓకే,
1: అది ఇండియాలో సంభవించిన గొప్ప మార్పు.
0: కరెక్ట్ కరెక్ట్. ఎస్,
1: ఇంకోటి మీరు స్విగ్గీలు జొమాటోలు చెప్పలేదు.
0: అది ఎందుకు చెప్పలేదు? కరెక్టే, మర్చిపోయింది.
1: రేపు వద్దు లేస్తేనే ఇంట్లో వాళ్ళు ఏమండి, మేము ఉద్యోగాలకు పోవాలి, లంచ్ బాక్సులు కట్టుకోవాలి, మీకు చేసి పెట్టలేమండి అన్నారు. రైట్, అంటే పొద్దున్న లేవడము ఓం స్విగ్గి అయిన మహా.
0: అంతే అంతే,
1: అది
0: బాగుంది. చేశారు ఇవన్నీ కూడా.
1: ఓకే సార్,
0: థ్యాంక్ యూ అండి. ఎస్, శ్రీకాంత్ గారు చెప్తున్నట్టు రైల్లో, మామూలుగా మెట్రో గురించి చెప్తున్నాను కాబట్టి, మెట్రోలో వాళ్ళ ప్రయాణం చేస్తుంటే చాలా మంది మామూలుగా ఇన్స్టాగ్రామ్ లు అదే ఈ రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ ఇవి చూస్తూ కూడా మనకి పక్కనాడు ఏమైనా ఏమైపోతే సరే పాపం అలసిపోయి పడుకుని ఉంటాడు ట్రైన్ లో, మనకు ఆ స్పీకర్లో వినేస్తుంటారు కదా, అప్పటికి ట్రైన్ లో ఉంటుంది మనకి ఏంటంటే, దయచేసి అనౌన్స్మెంట్ లో కూడా వస్తుంటుంది, మీరు ఏమైనా వింటున్నారంటే మీ ఫోన్ స్పీకర్లో పెట్టకండి, పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకండి అని. ఇంకా అందరూ పట్టించుకోరు కదా, కొందరు పట్టించుకుంటారు చాలా మంది. సో పట్టించుకోకుండా చక్కగా అలా స్పీకర్లు ఉంటే, నా ముందే ఒక ఆయన చెప్పాడు, బాబు తగ్గించు బాబు, అది పక్కన పెట్టే బాబు ఫోన్ అన్నాడు. సారీ అండి, అప్పుడు రిలీజ్ అయ్యాడు పాపం ఆయన కూడా, అలా పక్కన పెట్టేసి అతను దారిన అతను స్టేషన్ వచ్చేసినట్టుని దిగిపోయాడు. కానీ అలా సరదాగా కొన్ని ఇలాంటి సన్నివేశాలు కూడా జరుగుతుంటాయి, అంటే అందరూ ఇంతమంది జనాభాలో అందరూ ఒకటేలా ఉండడం కష్టం కదా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కోలా ఉంటూ మనకి రకరకాల మనుషులు తగులుతుంటారు, నాకు కూడా అలాంటి వాళ్ళు తగిలేరు, అది విషయం. సరే, రైలు గురించి మాట్లాడడం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పాట విందాము. ఈ పాట విన్నాక మళ్లీ ఇంకొన్ని కబుర్లు చెప్పుకుని మనం 2 గంటలకి స్టెప్ వేసేద్దాం, అడుగు పెట్టేద్దాం.

మూవీ వస్తామని ఆ సినిమాలో పాటలున్నారు. వీడు రైలు బండి గురించి గుర్తు చేసుకున్నాను కాబట్టి ఆ పాట పెట్టాను. సరే ఆ పాట వినిపించాను. కొన్ని ప్రకటన విందాము, ప్రకటన విన్నాక మళ్ళీ మన ఫ్లోలోకి వెళ్ళిపోదాము. ఒక పాట వినిపిస్తాను, మన నా ఇండియా జర్నీ, ఇండియా వెకేషన్ గురించి మాట్లాడుతున్నాము. దాంట్లో ఇంకొక పాట వినిపిస్తాను, తర్వాత 2 గంటలో ఇంకో టాపిక్ వెళ్ళిపోదాం. సరే, బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది. అయితే మీ పిల్లలు స్మైల్ స్కూల్, మీ పిల్లల స్మైల్ స్కూల్ రెడీ ఉందా? డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ నుంచి స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్. స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఓన్లీ $99. మీ పిల్లల హెల్త్ స్మైల్ కోసం, హెల్దీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ 972-484-5400 అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అలాగే మన కింగ్ ప్రభుదేవా ఈజ్ ఇన్ డాలస్ అన్న విషయం మీ అందరికి తెలుసున్నదే. ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో రకరకాల చోట్ల చూసేస్తున్నారు. సరే, ఇవాళ అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఉంది ట్రస్ట్ సియూ థియేటర్ లో. ఎన్నింటికంటే విఐపీ చెక్ఇన్ బిగిన్స్ అట్ 5 PM, గేట్స్ ఓపెన్ అట్ 5:30 PM, డీజే షో అట్ 6 అండ్ ద స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్స్ అట్ 7 PM. ఎక్స్పీరియన్స్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ ఈవినింగ్ విత్ 100+ డాన్సర్స్ అండ్ ద కింగ్ ఆఫ్ డాన్స్ ప్రభుదేవా హిమ్సెల్ఫ్. బుక్ యువర్ టికెట్స్ నౌ బై స్కానింగ్ ద క్యూఆర్ కోడ్ ఆర్ కాల్ 248-233-3828. ప్రభుదేవా లైవ్ ఇన్ డాలస్ ఈ రోజు August 1st. సో విల్ సీ యూ దేర్. అలాగే మైత్రీస్ కూడా ఈ రోజు ఈవెంట్ ఉంది. మైత్రీస్ ఇస్ గెటింగ్ ఎ బ్రాండ్ న్యూ గ్లో అండ్ రేడియో సురభి ఇస్ బ్రింగింగ్ ద ఎనర్జీ విత్ ఇట్. మీ ఫేవరెట్ ఆర్జే విల్ బి లైవ్ ఎట్ మైత్రీస్ ఫ్రమ్, ఇది అయిపోయింది అక్కడ కార్యక్రమం, కానీ వాళ్ళ ఈవెంట్ గురించి చెప్తున్నాను మీకు. సో గో టు మైత్రీస్ అర్నింగ్ సాటర్డే August 1st 11 AM to 1 PM. ఆ టైం అయిపోయింది కాబట్టి సరదాగా మైత్రీస్కి వెళ్ళి తినేసి వచ్చాను. ఓపెన్ చేద్దాం. ఇప్పటిదాకా మీకు అన్ని గుర్తు చేశాను కాబట్టి ఈ ఆఖరి పాటతోటి నాకన్నీ గుర్తుకొస్తున్నట్టే మీకు గుర్తుకొస్తున్నాయి అనిపిస్తూ ఈ పాట విన్నాక బ్రేక్ నుంచి వచ్చాక ఆటలోకి దిగిపోదాము. ఈ పాట వింటూ బ్రేక్ దిగిపోండి.

0: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 2 PM.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ యూనో
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నారట.
0: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయులో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హింసెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్స్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
3: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేస్తాయి.

వెల్కమ్ బ్యాక్ శ్రోతలందరికీ పునః స్వాగతం. మీరు వింటున్నారు ఆటకవల పాటకవల అనే కార్యక్రమం. మీ వ్యాఖ్యాత శివ శివ శివతో ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది. రేడియో సురభిలో మాత్రమే, రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్. సరే, ఇప్పుడు ఇందాక మనకి ఫోన్ లో ఏవో ఎక్కువలు గీకోలు, ఎక్కువ ఎక్కువ కొండలు ఎక్కువలాగా ఇవన్నీ కనిపించాయి కాబట్టి, వినిపించాయి కాబట్టి నేను అది ఫిక్స్ చేసే ప్రయత్నంలో ఉంటాను. ఇంతలోగా మీరు మా ఆర్జేలని కలవాలి, మీరు ఆన్ ఎయిర్ రావాలి అనుకుంటే కనుక మైత్రి సీనియర్ రెస్టారెంట్ లో మా ఆర్జేస్ అందరూ అక్కడ ఉన్నారు. వాళ్ళు వెళ్లి చక్కగా కలిసి వాళ్లతో పాటు కబుర్లు చెప్పి వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు అక్కడ. చక్కగా అక్కడికి వెళ్ళిపోండి మైత్రిస్ అరవింద్ కి, మా ఆర్జేల్ని కలిసి వాళ్లతో పాటు కబుర్లు చెప్పడానికి తప్పకుండా వెళ్ళిపోండి. నేను ఇంకా 2 గంటలో ఆట కూడా మొదలెడతాను కాబట్టి ఆటలో ఒక ప్రశ్న అడిగేసి నేను ఈ ఇబ్బందులు ఏంటో నేను ఫిక్స్ చేసి వస్తాను. ప్రశ్న ఇవాళ ఆడే ఆట ఏంటంటే కొత్త రకమైన ఆట, కొత్తగా ఉంటుంది, చెత్తగా ఉంటే మాత్రం నాకు చెప్పండి. కొత్తగా ఉండే ఆట ఏంటంటే నేను ఇదివరకు మామూలుగా పదాలు సినిమా పేర్లు తీసుకుని పదాలు ఆటలాడుతుంటాను. నేను పదాల్లో సినిమా పేర్లు తీసుకుని అందులో కొన్ని కొన్ని అక్షరాలు తీసేసి మిమ్మల్ని అది కనిపెట్టుకుంటుంటాను. ఈసారి వెరైటీగా అర్థమైపోయిందిగా మీకు, అక్షరాలని నేను వాటిలో కలిపేసి సినిమా పేరు మిమ్మల్ని కనుక్కోమని అడుగుతాను. ఉదాహరణకి గాయం ఉందనుకోండి, గాయంలో నేను సీక్వెన్స్ అలాగే ఉంచుతాను. గాయంలో నేను ఎలా ఆడుతానంటే అందులో సా కల్పిస్తాను, తర్వాత పా కల్పిస్తాను, ఈ రెండూ కలిపేసి సగపాయం అంటారనమాట. సగపాయం అర్థమైంది కదా. సో అందులో మీరు సా తీసేయాలి, పా తీసేయాలి, తీసేసి గాయమని కనుక్కోవాలి. అర్థమైంది కదా, చాలా సులువు. మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఏంటంటే, ఒక సినిమా పేరు తీసుకుని ఆ సినిమా పేరులో కొన్ని అక్షరాలు కలుపుతాను, మధ్యలో కొన్ని యాడ్ చేస్తాను అన్నమాట ఫిల్లర్స్ లాగా. సో మీరేం చేయాలంటే ఆ అక్షరాలని తీసేసి సినిమా పేరు కనుక్కోవాలి. ఆ అక్షరాలని తారమారు ఏమి చేయను, ఉన్నది ఉన్నట్టుగానే ఉంచేస్తాను అదే సీక్వెన్స్ లో. ఉదాహరణకి గాయం అంటే సగపాయం అంటాను, సా పా తీసేస్తే గాయం వచ్చేస్తుంది. అర్థమైంది కదా. సరే, ఒక ప్రశ్న అడిగేసి నేను ఇక్కడ అలా కొంచెంసేపు అలా వెళ్ళేసి వస్తాను. నేను నాకు సమాధానం తెలిస్తే నాకు కాల్ చేయండి 9726961966 కి. ప్రశ్న ఏంటంటే బానుహు ముబలి ఏ అక్షరాలు జోడించి యాడ్ చేశాను, అవి తీసేసి సినిమా పేరేంటి. బానుహు ముబలి 9726861966 కి కాల్ చేసేయండి తప్పకుండా.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా?
0: Say hello to NRI page. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది. జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ ఇన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్

అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్ స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకో

0: models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: ஆகட்டுக்குண்டாம் ஓ பட்டு படுத்தாம் ரேடியோ சிறுபி,
0: ரேடியோ சிறுபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேஸ்தம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాలా?
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
5: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an R.
0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are
4: Radio Surabhi.
5: Radio Surabhi.
4: Radio Surabhi.
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద హలో డాలస్. వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్
4: రేడియో సురభి.
5: రేడియో సురభి.
4: రేడియో
6: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
7: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్.
10: ఇప్పుడు మీరు ధైర్యంగా నాకు కాల్ చేయొచ్చు, మీ మాట మీకు వినిపించకుండా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సో ధైర్యంగా నాకు కాల్ చేయండి. నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానాలు అయితే వస్తూ ఉన్నాయి. నేను అడిగిన ప్రశ్న ఆట ఏంటంటే, మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను, ఇప్పుడే ఫ్రెష్ గా కొత్తగా షో మొదలెట్టినట్టుంది కదా. సరే, అందరికీ అలా అనిపించినందుకు అందరికీ ఒకసారి స్వాగతం ఆటకాల పాటకాల కార్యక్రమానికి, మీ శివతో. సరే, నేను సినిమా టైటిల్ తీసుకుని, సినిమా పేరు తీసుకుని దాంట్లో కొన్ని అక్షరాలు యాడ్ చేస్తున్నాను. ప్రతిసారి నేను తీసేస్తాను, తీసేసి సినిమా పేరు కనుక్కోమంటాను. అది చాలా సులువైపోయిందని నాకు అనిపించి కొన్ని అక్షరాలు అలా చిలకరిద్దామని కొంచెం జల్లేను. ఆ సినిమా పేర్లలో సీక్వెన్స్ అలాగే ఉంచుతాను, కానీ కొన్ని అక్షరాలు అక్కడ యాడ్ చేస్తానమాట. ఉదాహరణకి గాయం అన్నాను కాబట్టి సగాపాయం అంటూ అందులో సా పా రెండు మేసన్ మధ్యలో కలిపాను, అందుకని సగాపాయంలా ఉంది కానీ గాయం సినిమా. సో అలాగా నేను అడిగిన ప్రశ్నకి బానుహు ముబలి అన్నాను. ఏదో వేరే భాష అనుకోకుండా ఈ తెలుగు భాష వింటారు మీరు. శివతో ఈ కార్యక్రమంలో ఇలాంటి తికమక అక్షరాలు, ఇలాంటి తికమక ఆటలు ఉంటాయి కాబట్టి అలా అనిపిస్తుంది మీకు. అండ్ అందులో ఏంటంటే అది సమాధానం నాకు ప్రవీణ్ గారు, శ్రీకాంత్ గారు కాల్ చేసి చెప్పేశారు. బానుహు ముబలి అంటే ను యాడ్ చేశాను, సో ను తీసేయండి. బాహు ము కూడా కలిపాను, అది కూడా తీసేస్తే బాహుబలి. ఇంత సులువైంది అడిగారేంట్రా అని చెప్పేసి నాకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. సో అందుకని ఇంకో ప్రశ్న నేను అడుగుతాను. అడగబోయే ముందు ఇంకా మొదటి కంట నేను ఇండియా వెళ్ళి వచ్చిన జ్ఞాపకాలు అవి గుర్తు చేసుకున్నాను. మీతో పాటు మూడు కబుర్లు మీరు కూడా చాలా మంది కాల్ చేసి ఇండియా కబుర్లు చెప్పారు, ఇండియా లో జరిగే అడ్వాన్స్మెంట్లు అక్కడ కంప్లైంట్లు రకరకాలు చెప్పారు. కావాలంటే నాతో మాట్లాడడానికి అవి కూడా కాల్ చేయండి. అది కాకుండా రెండో కంటలో నేను మొన్న మిస్ అయిన సోను నిగమ్ పుట్టినరోజు మిస్ అయ్యాను. సో అందుకని నేను సోను నిగమ్ 6000కు పైగా పాటలు పాడారు. అన్ని పాటలు పాడారంటేనే చాలా వినడానికి ఏదో ఉంది కదా. అలాంటి తెలుగులో కూడా బోల్డ్ పాటలు పాడారు. ఆయన తెలుగులో పాడిన పాటలు మీకు వినిపిస్తాను ఈ రెండు గంటలు. దాంతోపాటు ఇంకో ప్రశ్న నేను సిద్ధం చేశాసా చెప్పండి. ఇది మీరు చెప్పలేరు అనుకుంటున్నాను నేను. మగస ధీవరము అర్థమైపోయింది, చాలా సులువుగా ఉందని. ఇంకా దీర్ఘాలు ఒత్తులు జాతక పలకాలు ఉండవు, అది కూడా నేను తప్పు చేస్తానని చెప్పారు నాకు. సో మగస ధీవరము ఏ సినిమా? 972-636-1966 కాల్ చేశాడని. ఇంతలోగా సోను నిగమ్ పాడిన మొదటి తెలుగు పాట అనుకుంటుంది వినండి.

అండి, వచ్చేసాను. మళ్ళీ నేను వచ్చాను, సమాధానంతో కూడా వచ్చాను. నేను అడిగిన ప్రశ్నకి నాకు చాలా మంది కాల్ చేసి సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇవాళ ఇప్పుడే కార్యక్రమకి లేకపోతే యాప్ ద్వారా మా కార్యక్రమంలో వింటున్న వాళ్ళందరికీ కొన్ని అక్షరాలు అక్కడక్కడ నేను కలిపేసి సినిమా పేరు చెప్తున్నాను. మీకు అక్షరాలు తీసేసి మైనస్ చేసి మీరు సినిమా పేరు ఏంటో కనుక్కోవాలి. అందులో మగస ధీవరము అన్నాను నేను. ఇప్పుడు చాలా మగ అనగానే చాలా మందికి అర్థమైపోయి ఉంటుంది. నేను ఈసారి ఏం చేయాలంటే అక్షరాలు తారుమారు కూడా చేయలేము. ఇప్పుడు ఇంకా తికమక అక్షరతో పాటు తికమక పులిహార అక్షర అయిపోతుంది మమ్మల్ని. సరే, నాకు శ్రీవర్షిణి గారు, తర్వాత ప్రవీణ్ గారు, శైలజ గారు, శ్రీకాంత్ గారు కాల్ చేసి, ప్రవీణ్ గారు కూడా కాల్ చేసి నాకు సమాధానం చెప్పారు. మగధీర, మగధీరలో స గసలో సా తీసేసి వా తీసేస్తే, సా వా తీసేస్తే మగధీర మూడు కూడా యాడ్ చేసిన చివరికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఆ మూడు అక్షరాలు తీసేస్తే మగధీర వచ్చేసింది. సరే, ఇప్పుడు నేను ఇందాక మీకు బస్తీమే సవాల్ అన్నట్టుగా నేను విసిరేను కాబట్టి ఆ సవాల్ని ఎలాగైనా మీరు చెప్పలేరన్న నమ్మకం కలుగుతూ నాలో నేను అలా అపోహ చెందుతూ మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతాను. ఇది ఇది మటుకు నేను బోల్డ్ అక్షరాలు చెల్లేను మధ్యలో, కనుక్కోండి చూద్దాం. సరే, జాగ్రత్తగా ఉండండి. మీరు రాసుకోవాలంటే రాసుకోండి, మరి నేను ఒక రెండు సార్లు చెప్తాను. డ్రైవ్ చేస్తుంటే కనుక జాగ్రత్త, కానీ ఇది సులువు అని మీరు అనుకుంటున్నారు కానీ సులువు కాదు, వినండి. నవరక సింహము, నవరక సింహము, ఒక పదమా రెండు పదాలా ఏం చెప్పను నేను. నవరక సింహము తెలుగేది, కొన్ని అక్షరాలు అక్కడెక్కడ కలిపాను. సినిమా పేరు కనుక్కోండి, నవరక సింహము. 972-66-1966 కి కాల్ చేసేయండి. నేను కాల్ మీద కాలేజ్ కూర్చుని మీ ప్రశ్న, మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. ఇంతలోగా సోను నిగం పాడిన ఇంకో తెలుగు పాట ఇవాళ ఆయన గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే పుట్టినరోజు జరిగింది కదా అండి, నేను మిస్ అయ్యాను కాబట్టి. గుర్తుంది కదా, నవరక సింహము.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
5: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
4: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సస్.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో

0: or call Nanda G3 at 919-491-4514.
1: ஆகட்டுக்குண்டாம் ஓ பட்டு படுத்தாம் ரேடியோ சிறபி,
0: ரேடியோ சிறபி KDXX 107.9 FM HD3 லூயிஸ்வில் டெக்சஸ் அமெரிக்காலோ தெலுங்கு நேசம்.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
3: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
0: చందు, మరి వండనా?
3: ఏంటి, ఇప్పుడు వండేదాకా ఆగాల.
0: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

పాటకా వల్ల పాటక వల్ల ఉదిత్ నారాయణ కంటే నాకు చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఎస్, మీరు వింటున్నారు ఆటకవాల పాటకవాల అనే కార్యక్రమం మీ వ్యాఖ్యాత శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు ప్రసారం అవుతుంది రేడియో సురభిలో మాత్రమే. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్. సరే, ఇవాళ మా ఆర్జన్ అందరూ మైత్రీస్ రెస్టారెంట్ లో ఉన్నారు. మైత్రీస్ సర్వింగ్ ఆ చుట్టుపక్కల ఉండే కనుక మీరు వెంటనే మైత్రీస్ వెళ్ళిపోండి. మా ఆర్జన్ అందరినీ యూ కెన్ మీట్ దెమ్ లైవ్, దేర్ వెయిటింగ్ టు మీట్ యూ, ఎంటర్టైన్ యూ అండ్ టేకింగ్ షేరింగ్ లాఫ్స్ విత్ యూ అండ్ మేకింగ్ యువర్ వీకెండ్స్ మోర్ మెమరబుల్. సో ఆలస్యం చేయకండి, హెడ్ అవుట్ ఆర్ హెడ్ డౌన్ టు మైత్రీస్ సర్వింగ్. మా రేడియో జట్టుని కలవడానికి కొంతమంది ఆర్జీలందరూ మిమ్మల్ని మీకు వినోదం కలిగించడానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. సరే, అలాగే ఇండియా బజార్ వారి ప్రకటన మాట్లాడుకుందాం. వరలక్ష్మి వ్రతం మీ అందరికీ రాబోతోంది సరౌండ్ ద కార్నర్ అని తెలుసు. సో ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫ్రమ్ శ్రావణ మాసం అథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, డెకరేటివ్ పూజా ఐటమ్స్, ట్రెడిషనల్ స్వీట్స్, స్నాక్స్ అండ్ ఫెస్టివ్ గ్రోసరీస్ ఆల్ అండర్ వన్ రూఫ్. మేక్ యూర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలక్షన్ ఆఫ్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. Sir, and in adigina prashna ki naaku samadhanam vachindi mi andarki adigina prashna entante nen cinema peru iskun cinema perlo kon aksharalu akada akada add chestanu. So naaku aa aksharalu teesesi minus chesesi teesedallo chaala chaala meeru you know గట్టి వాళ్ళు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను కొన్ని నేను నాకు నేను అక్షరాలు తీసేసి మిమ్మల్ని జోడించమన్నా కూడా చెప్పేస్తారు, ఇలా కూడా చెప్పేస్తున్నారు. సరే, ఇలా వెరైటీగా ఉంటుందని ఈసారి ఈ వారం ఈ ఆట ఆడుతూ వచ్చాము. అందులో నేను అడిగిన ప్రశ్న నవరక సింహము అని చెప్పాను. నవరక సింహము అంటే అసలు ఎవరు చెప్తారా, బుర్రగోకుంటారా, చండ్రు రాలేదాకా అని టైప్లో నేను ఆలోచించి ఇక్కడ నేను చంకలు గుద్దుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మీరు ఆ ప్రశ్న చెప్పడమే తర్వాయి టగటగడగడగడగ నాకు సమాధానం చెప్తారు. నాకు శ్రీవర్షిణి గారు, ప్రవీణ్ గారు, శైలజ గారు, ప్రవీణ్ గారు, శివాని గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. ఎస్, అందులో నేను వా జోడించాను. నవరక చెప్పడానికి నాకే నోరు తిరగట్లేదు. సింహము అంటే పా ము కలిపాను. ఆ కలిపినవన్నీ తీసేస్తే మీరు ఆ పోపుని తీసేస్తే మీకు మిగిలేది నారా సింహ, అది సింహ పేరు. వాదా సరే, హోప్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ కొత్త రకమైన గేమ్. చెత్త రకంగా ఉందని మాత్రం అనకండి. ఇలా మిమ్మల్ని రకరకాల ఆటలు తీసుకొచ్చి వినోదం కలిగించాలనే ప్రయత్నం చేస్తుంటాడు మీ శివ శివ శివ. ఇంకో ప్రశ్న, అలాగే మర్చిపోయాను పాట వినిపించే ముందు పాట మనం సోను నిగం పుట్టినరోజు జరుపుకున్నాడు మొన్న. విషింగ్ హిమ్ హ్యాపీ బర్త్డే అండ్ అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేను మిస్ అయ్యాను కాబట్టి ఆయన పుట్టినరోజు నాకు నచ్చిన సింగర్ గాయకుడు కాబట్టి నేను ఆయన పాడిన తెలుగు పాటలు వినిపిస్తూ వచ్చాను. ఇవే కాకుండా మీకు ఎలాంటి పాటలు వినాలనుకుంటే హిందీ, తమిళం, కన్నడ రకరకాల పాటలు పాడుంటారు. మీకు వినాలనుంటే నాకు కాల్ చేసేయండి. ఎక్కడ చేయాలి? 972-636-1966. సరే, ప్రశ్నకు సిద్ధం కదా? చూద్దాం ఏం చెప్తారేమో. నేను ఆలోచిస్తున్నాను ఒక విషయం ఆలోచించామంటే నేను కొంచెం అటు ఇటు పప్పులో కాలేసాను అనుకోండి మీరు చెప్పేస్తారు. అందుకని జాగ్రత్తగా చెప్పాలి నేను అప్పదాం. రాభక్షము సుకుడు, రాభక్షము సుకుడు, రాభక్షము సుకుడు, రాభక్షము సుకుడు అనుకోండి పోని, రాభక్షము సుకుడు. ఏంటది సినిమా? 972-636-1966 కి కాల్ చేయండి. ఆ చింతగా లాంటి ప్రశ్నతోటి చింతగా సినిమా పడుందాం.

చింత కల్లరి ఆ సినిమా పాట అన్నారు. ఈ పాట కూడా సోను నిగమ్ పాడిన పాట. సోను నిగమ్ మనకి ఆయన మనకి తెలుగులో అందించిన ఎన్ని వెరైటీ పాటలు ఉన్నాయో మీకు ఈ పాటలు వింటుంటే మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్తున్నట్టుగా 6,000కు పైగా పాటలు పాడారని, తెలుగులో ఎన్ని పాటలు పాడారో కానీ మొత్తానికి ఆయన లైవ్ షోస్ కూడా మీరు ఎప్పుడైనా వెళ్తే చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుందండి. అంటే మనకి అబ్బా వెళ్ళామా ఎప్పుడైపోతుంది మనకు నచ్చిన పాటలు పాడలేదు అని కంప్లైంట్స్ అయితే నాకెప్పుడు అవ్వలేదు అలాగా. సో అలా అందరినీ చక్కగా ఎంటర్టైన్ చేసి ఆయన మిమిక్రీ కూడా చేస్తారు కూడా సరదాగా అందరినీ ఇమిటేట్ చేస్తూ చిన్నప్పటి నుంచి పాడుతున్న మనిషికి అప్పుడప్పుడే ఈ రంగంలోకి దిగిన వాళ్ళకి తేడా తెలిసిపోతుంది కదా మనకి. అలా ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని పాటలు నేను మీకు వినిపిస్తూ వచ్చాను. కొంతసేపు ఇంకా విందాము, తర్వాత 3 గంటలు అడుగుపెట్టాక మరొక టాపిక్ వైపు మరొక టైప్ ఆఫ్ వెరైటీ పాటల వైపు వెళ్ళిపోదాం. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు రూప గారు తర్వాత శ్రీవర్షిణి గారు ప్రవీణ గారు కాల్ చేసి ప్రవీణ్ గారు కూడా కాల్ చేసి సమాధానం చెప్పారు. మళ్ళీ ఇవన్నీ ఇలా చెప్పేస్తున్నారు వీళ్ళు. నేను అడిగింది ఏంటంటే రాభక్ష మూసుకుడు అన్నాను. ఏంటిది మూకుడు తపేళలు గమేళలు లాగా ఏంటిది సినిమా పేరు అంటారా? ఏం లేదు, ఆ ఎక్స్ట్రా అక్షరాలు తీసేస్తే కనుక మనకి ఎక్స్ట్రాలు వద్దు అనుకుంటే కనుక మిగిలిన అక్షరాలతోటి రాక్షసుడు వస్తుంది. సో నేను ఆ అక్షరాలు అక్కడే ఉంచుతున్నాను కాబట్టి మీకు చాలా సులువు అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు రాభక్ష మూసుకుడు కాకుండా మూసుకు రాభక్షకుడు అలా అన్నానంటే తారుమారు అయిపోయి మీకు చెప్పడం కష్టమవుతుందేమో అనిపిస్తుంది. కానీ నేను అలా సిద్దమై రాలేదు కాబట్టి మళ్లీ వారం మేబీ అలా ప్రయత్నం చేస్తానేమో తెలియదు, చూద్దాం. ఇంకొక ప్రశ్న అడిగాను అయితే, సరే అడుగుతాను, కనుక్కోండి సినిమా పేరు. అదేంటి పట్టుకోండి చూద్దాం, క్యాచ్ ఇఫ్ యూ కెన్ అన్నట్టుగా ఈ సినిమా ఎన్ని పదాలు నేను చెప్పను. ఇంకా పొడవాటి సినిమాలు తీసుకోవాలేమో ఈసారి, చూద్దాం. సరే జాగ్రత్తగా ఉండండి. నురువే కాపా వాగలి ఏంటది ఇది కనుక నేను ఛాలెంజ్ చేశానండి చెప్పేస్తారని అని చెప్తున్నాను నేను. నురువే కాపా వాగలి ఏంటది? 972-636-1966 ఈజ్ ద స్టూడియో నంబర్. మీరు వింటున్నారు ఆట కవలా పాట కవలా అనే కార్యక్రమం, మీ ఆర్జే శివ శివ శివతో. ఈ కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలకు ప్రసారమవుతుంది. ఆటా పాటాతోటి మీ ముందుకు ఇలా వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఈ కార్యక్రమం. సరే ఇంకొక సోనోనిగం పాట ఉందామా? సరే సమాధానం మర్చిపోకండి. నువ్వే కాపావాగలి, తెలుగే, వేరే భాష కాదు.

0: అదండి సోను నిగం పాడిన మరో పాట. సరే, సోను నిగం పుట్టినరోజు సందర్భంగా సోను నిగం పాడిన పాటలు వినిపిస్తూ వచ్చాను. అయితే నేను అడిగిన ప్రశ్నకి మౌనిక గారు సమాధానం చెప్తూ ఆవిడ ఒక పాటకు వచ్చేసారు, చిన్న లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా వచ్చేసారు. ఇది ఎవరు ఏంటి కనుక్కోండి చూద్దాం. అలాగే నాకు శ్రీకృష్ణ గారు కూడా కాల్ చేసి సమాధానం చెప్పారు. సమాధానం ఏంటో నేను చెప్తాను, ప్రశ్న కూడా గుర్తి సమాధానం చెప్తాను. సరే, ప్రశ్న ఒకసారి చెప్తాను, ఈ బిట్ విన్నాక సమాధానం చెప్తాను. ప్రశ్న ఏంటంటే, నురువే కాపా వాగలి అన్నాను, నురువే కాపా వాగలి అది ఏ సినిమా పేరు తెలిస్తే నాకు కాల్ చేయండి. ఇంతలోగా మౌనిక గారు గుర్తు చేసిన ఈ బిట్ విన్నాము, ఇది ఎవరో కనిపెట్టండి, తెలిసే నాకు కాల్ చేయండి.
1: అక్క వాళ్ళు

0: Brasil, na questão de população, dizer que uma das características do Brasil, de dinheiro, é o sobre dois, quatro, dois, cinco, em situação de dinheiro, para o que?
1: Yes, Ashirwad Vijay, Andar Kalpi will bless him. That was Neevan Nigam. So, like father, like son, Andariki, the live performance, live proof kuda. Inka chinnappudu, sir, throw the call just now, Shuddham. హలో అండి, రెడ్డి సార్ మీకు కాల్ చేశారు, ఎవరండి మాట్లాడారు? మీ మాటలు సూత్రం ఉంటున్నారు, చెప్పండి.
2: ఈ పాట
1: అంతేనండి, పేరు పేరు గుర్తుందా మీకు? పేరు గుర్తుందా మీకు? ఎవరు సింగర్? అదే మన
2: బాబు బాబు పేరు నాకు గుర్తులేదు. ఇప్పుడు మీరు ఒక సింగర్ ని ప్రోగ్రామ్ చేశారు కదా, చేస్తున్నారు కదా, బర్త్డే అని, వాళ్ళ బాబు.
1: ఎస్ ఎస్ ఎస్, నీవన్ అండి అతని పేరు. నీవన్, నీవన్ నిగం.
2: ఏంటండి?
1: నీవన్, నీవన్ అతని పేరు. నీవన్. ఎస్ కరెక్ట్ అండి, చెప్పారు, ఆన్ ఎయిర్ చెప్పారు మీరు. సూపర్, థ్యాంక్ యూ అండి. ఎస్, సినిమా పేరు నువ్వే కావాలి. అది మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా నువ్వే కాపాగలి అనేది రకరకాలుగా నాకు గొంతు నొప్పి పెట్టేటట్టు అడిగాను మిమ్మల్ని. కానీ చాలా సులువుగా చెప్పారు మీరు. సరే, ఇంకొక పాట విందాము. ఇది కూడా అంటే సోను నిగం పాడిన పాటల్లో వెరైటీ, మనకి కొన్ని పాథోస్ పాటలు విన్నాము, కొన్ని జాలి పాటలు విన్నాము, కొన్ని ఇలాంటి పాట కూడా. ఈ పాట విన వాళ్ళు ఎవరు ఉండరు, ఈ పాట వినిపిస్తాను. అలాగే ప్రశ్న అడగమంటారా? అడుగుతాడు. సరే, ప్రశ్న అడిగే ముందు కొన్ని ప్రకటనలు చూద్దాం, వ్యాపార ప్రకటనలు. ఏ టు బి వారి ప్రకటన, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్ పౌడర్స్ మసాలాస్ పేస్ట్స్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్ అండ్ ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మా. విజిట్ ఏ టు బి టెక్సస్ .com ఆర్ కాల్ 214-872-2345. అలాగే డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వారి ప్రకటన. పిల్లలు స్కూల్ కి రెడీ అయిపోయారు, బ్యాక్ టు స్కూల్ సీజన్ వచ్చేసింది, అయితే మీ కిడ్స్ స్మైల్ కూడా రెడీ అయిపోయిందా? అలాంటి స్మైల్ రెడీ చేయడానికి డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ కి వెళ్ళిపోండి. దే హావ్ ఎ స్పెషల్ బ్యాక్ టు స్కూల్ ఆఫర్, స్కూల్ ఏజ్ కిడ్స్ కి డెంటల్ ఎగ్జామ్ అండ్ క్లీనింగ్ ఓన్లీ ఫర్ $99. మీ పిల్లల హెల్దీ స్మైల్ కోసం ఈ లిమిటెడ్ ఆఫర్ ని మిస్ అవ్వకండి. కాల్ 972-484-5400 అండ్ బుక్ యువర్ అపాయింట్మెంట్ టుడే ఆర్ విజిట్ దెమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ ఇన్ డాలస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. అలాగే ప్రభుదేవా ఈరోజు లైవ్ ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. టెక్సస్ సీయూ థియేటర్ లో 5 నుంచి వీఐపీ చెక్ ఇన్ మొదలవుతోంది. గేట్స్ ఓపెన్ అట్ 5:30, డీజే షో అట్ 6 o'clock అండ్ స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్స్ అట్ 7 p.m. బుక్ యువర్ టికెట్స్ ఆర్ కాల్ 248-233-3828. ప్రభుదేవా లైవ్ ఇన్ డాలస్ August 1st, అంటే ఈ రోజు. సో విల్ డెఫినెట్లీ సీ యూ దేర్. అలాగే అలాగే మైత్రీస్ కి ఆ చుట్టుపక్కల ఉంటే కనుక, పరిసర ప్రాంతాల్లో ఉంటే కనుక మైత్రీస్ కి వెళ్ళిపోండి. మా ఆర్జలు అందరూ మీతో పాటు కబుర్లు చెప్పడానికి, ఎంటర్టైన్ చేయడానికి, సెల్ఫీస్ దిగొచ్చు మా ఆర్జలతో. మీకు ఏమైనా క్వశ్చన్ ఉండి అసలు ఏంటి సంగతి అని అడగాలన్నా కూడా అక్కడికి వెళ్ళిపోండి. మా టీమ్ లో కొంతమంది ఆర్జల్స్ అక్కడ మీకోసం ఎదురు చూస్తున్నారు. మైత్రీస్ ఇన్ అర్వింగ్, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోండి. సరే, ఇంకో ప్రశ్న అడిగేసి ఇంకో పాట వినిపిస్తాను. ఆ పాట వింటూ మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాము. బ్రేక్ నుంచి వచ్చాక ఇంకా ఆట పాట కొనసాగిద్దాము. ఎస్, మీరు వినే కార్యక్రమానికి వ్యాఖ్యానం వహిస్తున్నాను. నా పేరు శివ, మీ ఆర్జే శివ. ఆట కావాలా పాట కావాలా కార్యక్రమంలో ప్రశ్న ఏంటంటే, ఓకే ఇది కూడా నాకు నోరు తిరగడానికి కష్టమవుతుంది కానీ మీకు సమాధానం చెప్పడానికి అస్సలే కష్టమవుతుంది నాకు తెలుసు. అమడకవి రావే ముఖుడు. ఏంటది సినిమా? అమడకవి రావే ముఖుడు. ఏదో తిట్టినట్టుంది కానీ అదే ఏదో భాషలో, ఏదో కిలికిలి భాష అంటారు కదా, అలా కిలికిలి భాషలో ఉంది కానీ అమడకవి రావే ముఖుడు. 972-636-1966. ఇంతలోగా మన సోను పాడిన ఇంకో పాట.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్యూ నా
2: దేనికి రో
1: ప్రభుదేవా డాన్స్ కి వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయు లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
3: ఇస్తిలమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmiకి పంపించండి. ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ. యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్.

రైట్, వెల్కమ్ బ్యాక్. పాట కావాలా పాట కావాలా 3 గంటలకు అడుగుపెట్టేశాము. అది సోనూ నిగమ్ పాటలు వింటూ వచ్చాము. అందులో పాట ఇది సంగతి. సరే, బహుశా చంచల పాట విన్నాము. ఈ పాటతో పాటు ఇంకొన్ని పాటలు వినిపిస్తాను. ఇంకా సోనూ నిగమ్ పాడిన పాటలు ఎన్నో అందులో నాకు నచ్చిన పాటలు మీకు తీసుకొచ్చాను వినిపించడానికి. ఇవే పాటలు కాకుండా మీరు ఇంకేమైనా పాటలు వినాలన్నా కూడా మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏంటంటే ఫోన్ తీయడం, 9726361 96 కి కాల్ చేయడం. అలాగే ఈ పాటల రిక్వెస్ట్ తో పాటు మీరు ఆటలు కూడా ఆడుతున్నారు చక్కగా. నాకు అందరూ కాల్ చేసి సమాధానాలు చెప్తున్నారు నేను అడిగిన ప్రశ్నకి. ఇప్పటిదాకా అడిగిన ప్రశ్నలన్నీ టకటగా సమాధానాలు వచ్చాయి, కానీ దీనికి రాలేదు. నాకు ప్రవీణ్ గారు ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా కాల్ చేసి చెప్తారేమో చూద్దాము. ఆట ఏంటంటే, ఇప్పుడే 3 అయింది, ఇంకా గ్రోసరీస్ కి బయలుదేరాలని కార్ ఎక్కి అసలు ఏంటి ఆట కావాలా పాట కావాలా శివ ఆడించే ఆట అని అనుకుంటుంటే గనక, ఆట ఏంటంటే నేను సినిమా పేరు తీసుకుని అందులో కొన్ని కొన్ని అక్షరాలు అక్కడ మధ్యలో కలిపేస్తున్నాను. అక్కడ కలిపేసి సినిమా పేరును అక్షరాలు మిమ్మల్ని తీసే సినిమా పేరు ఏంటో గుర్తు పెట్టమంటున్నాను. సో అలాంటి అంటే ఇప్పుడు గాయం ఉందనుకోండి, గాపాయం అంటే సగాపాయం అంటే సా పా తీసేస్తే గాయం అవుతుంది కదా, అలా అనమాట ఉదాహరణకి. సో అలా బోల్డ్ ప్రశ్నకి సమాధానం నాకు చెప్పారు. ఇది ఈ ప్రశ్నకి మాత్రం నాకు ఇంకా సమాధానం రాలేదు. చూద్దాం ఇంకెవరైనా చెప్తారేమో, చెప్పకపోతే కనుక ఈ పాట తర్వాత నేను మీకు సమాధానం చెప్పేస్తాను. ఏంటంటే నేను అడిగింది, అమడకవి రావేముఖుడు, అమడకవి రావేముఖుడు అన్నాను. నాకు ప్రవీణ్ గారు ఒక్కరే కాల్ చేసి సమాధానం చెప్పారు. ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాము. ఇది కొంచెం పాత సినిమానే, మరి చెప్పగలుగుతారేమో చూద్దాము. అమడకవి రావేముఖుడు 9726361966 కాల్ చేయండి. సోనూ నిగమ్ పాడిన పాటలో ఇందాక మనం విన్న బహుశా ఓ చంచల ఒక జానర్ అయితే, ఈ జానర్ లో పాట చూడండి. ఇది చాలా హ్యాపీగా జాలీగా ఉండే పాట. ఎన్ని రకాల పాటలు పాడారండి ఆయన. సరే వినండి.

జయమనిద రాసిన పాట విన్నా పేరు భలే రాశారు కదా మన వే టూరిజం, వే టూరిజం అంబేద్కర్ రాసిన పాట ఇది. అందుకే చాలా నార్మల్ గా చాలా సింపుల్ గా ఉన్నట్టుగా ఉన్నా కూడా అన్ని వాస్తవంగా ఉన్నట్టు కూడా ఉన్నాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయరా, పేకాడుకోరా, జగమంతా తిరిగారా, ఈ సెలవుల్లో మనం అందరూ చేసింది అదే కాబట్టి మీ అందరు కనెక్ట్ అయి ఉంటారు అనుకుంటున్నాను. సరే, సోను నిగం పాడినందుకు ఈ పాట మీకు వినిపించాను. ఇవాళ సోను నిగం పుట్టినరోజు మొన్న జరిగింది, కానీ అది నేను మిస్ అయ్యాను కాబట్టి గుర్తు చేసుకుంటూ ఆయన్ని తలుచుకుంటూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నేను ఆ పాట వినిపిస్తున్నా అన్నమాట. సరే, ఇంకొన్ని పాటలున్నాయి ఆయన పాడిన పాటలు, ఇంకా వినిపిస్తాను. వినిపించబోయే ముందు నేను అడిగిన ప్రశ్నకి నాకు ఇద్దరు సమాధానం చెప్పారు. ఒక్కళ్ళే చెప్తే మరి మీకు సమాధానం చెప్పాలనిపించలేదు కాబట్టి నేను అందుకే వెయిట్ చేశాను. నాకు సౌజన్య గారు, ప్రవీణ్ గారు కాల్ చేసి సమాధానం చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఇందాక నుంచి మొదటి నుంచి అడిగినటువంటి టపిటపిని చెప్పేస్తానని చెప్పేసి నేను కొంచెం కష్టంగా అడిగేటట్టుగా చేశాను, అందుకే రాలేదేమో సమాధానం అనుకుంటున్నాను నేను. సరే, ఇలా ఛాలెంజ్ విసిరితే ఇక్కడికి వచ్చి మరి కొడతాను నాకు తెలుసు, అందుకనే సమాధానం చెప్పేస్తాను. నేను అడిగింది ఏంటంటే అమడ కవి రావే ముక్కుడు అన్నాను. అమడ కవి రావే ముక్కుడు, ఆ అక్షరాలని తారుమారు కూడా చేయట్లేదు కాబట్టి మీరు అక్షరాలని అక్కడక్కడే ఉంచేసి మీరు అక్కర్లేని అక్షరాలు తీసేస్తే మీకు సమాధానం వచ్చేస్తుంది. సో అందులో మా యాడ్ చేశాను, సో అందులో మా తీసేస్తే అడ, తర్వాత కా యాడ్ చేశాను, అడవి రా లో రా అడవి రా, తర్వాత వేము కు అనేది ఇంకా చాలా ఎక్స్ట్రా యాడ్ చేశాను, వే యాడ్ చేశాను, అడవి రా మూడు వే కు. అబ్బా అదండి సంగతి, అలా మిమ్మల్ని తికమక పరుస్తూ, తికమక పెడుతూ, మక తిక చేస్తూ ఇలా కార్యక్రమం ముందుకెళ్తుంది. ఆట కావాల పాట కావాల కార్యక్రమం మీ శివతో బాగుంది కదా. హోప్ యూ ఎంజాయ్ ఆర్ ఎంజాయింగ్ దిస్ గేమ్. ఈసారి ఇలా వెరైటీగా నేను అక్షరాలు కలిపేసి తీసుకొద్దామనే ఉద్దేశంతో ప్రతిసారి తీసేయడం తికమక చేయడం కాకుండా ఉన్నది ఉన్నట్టు చేసి నేను ఇలా కొన్ని అక్షరాల మధ్యలో చల్లుదామని ఇలా ప్రయత్నం. సరే, అలాంటి ప్రయత్నంలో ఇంకొక ప్రశ్న అడగమంటారా, అలసిపోయారా మీరు, ఏమంటారు? సరే, ఇది సులువుగా అడగమంటారా? సరే, సులువుగా అడుగునా లేకపోతే ఆలోచిస్తున్నాను అడగండి. సరే, సులువుగా అడుగుతాను ఎందుకంటే మీకు ఇవి కష్టమవుతున్నాయని అనిపిస్తుంది నాకు, అందుకని నాకు కొంచెం ప్రశ్న నాకు సమయం కావాలి కాబట్టి సులువైన ప్రశ్న అడగడానికి ఇంతలో ఈ పాట వినొచ్చింది.

సరే వచ్చేసిందండి రవి. చెప్పండి ఇదేంటో. కైత ధీమకుడు. 976-1966. కైత ధీమకుడు

సందీప్ రెడ్డి వంగ సినిమా. నాన్న మీద ప్రేమ ఇలా కూడా ఉంటుంది, ఇంత పిచ్చి కూడా ఉంటుంది ప్రేమలో అని మనందరికి చూపించిన యానిమల్ సినిమా పాట విన్నారు మీరు. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం ఇంకా ఎవరు చెప్పలేదు. చూద్దాం, ఇంకొక కొద్దిసేపు ఆగి ఇది కొంచెం మిమ్మల్ని ట్విస్ట్ ఈజీ అన్నానండి. ఈజీ అంటే మాత్రం మరీ అంత ఈజీ ఇస్తానే అమ్మా ఆశదోస అప్పడం వల్ల. ఇది ఈజీయే కానీ కొంచెం ఆలోచించాలి. ఏంటంటే ఖైత ధీమకుడు అన్నాను. ఖైత ధీమకుడు ఇది ఏ సినిమా? ఏ అక్షరాలు తీసి కొన్ని అక్షరాలు తీసేస్తే మీకు సినిమా పేరు వచ్చేస్తుంది, ఖైత ధీమకుడు. సరే, ఇంకా సోను నిగమ్ కి టాటా వీడ్కోలు ఇంకా సెలవు చెప్పేసి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఇద్దరు నటీమణుల పాటలు, వాళ్ళు నటించిన సినిమాల పాటలు విన్నాము. అందులో మొదటి నటి ఎంఐ. ఎంఐ ఎవరు, ఇది ఏ సినిమా, విషయాలు ఏంటి, ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలిసినా కాల్ చేయండి. అలాగే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం తెలిసిన కాల్ చేయండి. ఖైత ధీమకుడు ఈ సినిమా. ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న ఒక నటి, ఇద్దరు నటులు ఉన్నారు, వాళ్ళిద్దరి పాటలు విన్నాము మిగిలిన 4 నిమిషాల్లో. అందులో మొదటి పాట ఎంఐ తొలిపరిచాము ఈ సినిమాతో.

జుమ్మందినాదం ఆ సినిమాలో పాడినారు. తాపసి పన్ను గురించి మాట్లాడతాము. నాకు 9 ఏళ్ల నయన్ కాల్ చేసి సమాధానం చెప్పాడు. అతని నయన్ పుట్టినరోజు కూడా ఇవాళ, 9th పుట్టినరోజు. ఐ విష్ యు వెరీ హ్యాపీ బర్త్డే నయన్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఆన్సర్. అండ్ అలాగే నువ్వు రిక్వెస్ట్ చేసిన పాట కూడా వినిపిస్తాను. ఈ పాట వినిపించబోయే ముందు నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం వచ్చింది. వాసు గారు సమాధానం చెప్పారు. ఇంకా ఇంకెవరైనా చెప్తారేమో చూద్దాము. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఖైత ధీమకుడు అన్నాను. అందులో సినిమా పేరు దాక్కునుంది. ఎక్స్ట్రా అక్షరాలు నేను వేశాను చిలకరించిన మధ్యలో. అవన్నీ కలిపేసిన అక్షరాలు నాయిస్ తీసేస్తే కనుక మీకు తెలుగు సినిమా పేరు తెలియాలి. ఖైత ధీమకుడు. ఖై అంటే మీకు వెళ్ళిపోవాలి. ఆలోచించండి. 9726061966 కాల్ చేసి. అగైన్ విషింగ్ నయన్ అ వెరీ హ్యాపీ 9th బర్త్డే విత్ దిస్ వండర్ఫుల్ రిక్వెస్ట్. నయన్, దిస్ సాంగ్ ఈజ్ ఫర్ యూ.

0: ఎస్, దట్ వాస్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ నయన్. మనం బ్రేక్ కి దగ్గరలో ఉన్నాం కాబట్టి బ్రేక్ నుంచి వచ్చాక మళ్ళీ మాట్లాడుకుందాం. డోంట్ గో ఎనీవేర్, ఐల్ బి రైట్ బ్యాక్.
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure.
1: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
4: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
4: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
7: మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
8: గిల్టీ యువర్ ఆనర్. గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
1: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bavarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
7: What is this address again?
1: Bavarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bavarchicaters.com.
9: Boring long drives ki, tiring work hours ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
1: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పుడు ఆఫర్ లెటర్లు
1: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.

మళ్ళొచ్చిన సరే మళ్ళీ ఆఖరి అరగంటలోకి వచ్చాను. మీ ఆట కావాలా పాట కావాలా శివ. ఇంకా ఆఖరి అరగంటే మిగిలింది కాబట్టి టకటక ఆటపాట కొనసాగించుద్దాము. ఎక్కువ తక్కువ కబుర్లు ఎక్కువ ఆటల పాటలు నడిపిద్దాం అరగంట సేపు. సరే ఈ ఆఖరి గంటలో మనం తాపసి పన్ను పుట్టినరోజు సందర్భంగా ఆ అమ్మాయి నటించిన పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి పాటల్లో తన గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకుని తర్వాత మోడలింగ్ చేసి ఇవన్నీ వర్కౌట్ అవ్వట్లేదు అని తెలుగు మూవీస్ లో అడుగుపెట్టి తెలుగు సినిమాల్లో అడుగు పెట్టడమే తెలుగు సినిమాతో మొదలెట్టి సూపర్ హిట్ అయిపోయిన తాపసి పన్ను పుట్టినరోజు తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ నటించిన పాటలు తను నటించిన సినిమాల పాటలు ఇంకా వినిపిస్తాను మీకు. అలాగే మృణాల్ ఠాకూర్ అమ్మాయి తన మనందరికీ సీతారామం అందులో బాగా తెలిసిన హాయ్ నాన్న ఇలాంటి సినిమాల్లో వచ్చిన తన పుట్టినరోజు కూడా ఇవాళే ఆ అమ్మాయి పాటలు కూడా మీకు వినిపిస్తాను. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన ఆట విషయంలో నేను మిమ్మల్ని అడిగిన ప్రశ్నకి నాకు కిషోర్ గారు వాసు గారు సమాధానం చెప్పారు. మీకు మిమ్మల్ని తిక్కమక పెడదామని అలా అక్కర్లేని అక్షరాలని కూడా నేను జోడించాను. ఏంటంటే సమాధానం ప్రశ్న ఏంటంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ప్రశ్న కైత ధీమకుడు అన్నాను. కైత ధీమకుడులో తా మా కూడు ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ చేశాను కానీ సినిమా పేరు ఖైదీ. ఖైదీ సినిమా ఖై అంటే మీకు గుర్తుకొచ్చేయాలి, గుర్తొస్తుంది అనుకున్నాను కానీ ఎక్కువ మంది సమాధానం చెప్పలేకపోయారు. కానీ పర్లేదు, ఇలా నాకు తెలుస్తుంది కదా మీరు ఎలాంటి ప్రశ్నలు సమాధానం చెప్తున్నారో చెప్పకపోతున్నారో నాకు కొంచెం ఒక అవగాహన వస్తుంది కాబట్టి అలా నేను ప్రశ్నలు తారుమారు చేస్తున్నాను. ముందు ముందు ఇంకా చాలా కాంప్లికేటెడ్ అడిగాను, వాటన్నిటికీ నేను కాంప్లికేటెడ్ అనుకుంటాను కానీ చాలా కష్టమైన ప్రశ్నలు అనుకుంటాను కానీ మీరు టకటక సమాధానం చెప్పేస్తున్నారు కాబట్టి నేను కొంచెం ఇలా ట్విస్ట్ ఇచ్చానమాట. సరే ఇంకో ప్రశ్న సిద్ధం చేస్తాను. ఇంతలోగా తాప్సీ నటించిన ఇంకొక సినిమా పాట వినిపిస్తాను. ఇది ఏ సినిమా తెలిస్తే కూడా నాకు కాల్ చేయండి 9726361966 కి.

మిస్టర్ పర్ఫెక్ట్ ఆ సినిమాలో పాట విన్నారు మీరు. అనురాధ దగ్గర కాల్ చేసి నాకు సమాధానం చెప్పారు. అయితే సమాధానం చెప్తూ ఇంకో పాట కూడా గుర్తు చేశారు, ఆ పాట వినిపిస్తాను. వినిపించబోయే ముందు ఇంకా ఆటలో ఒక ఆఖరి ప్రశ్న అండి, ఇంకొకటి అడిగేద్దాం అనుకుంటున్నాను నేను. సరే ఏంటంటే ఆట, నేను సినిమా పేరు తీసుకుని మధ్య మధ్యలో కొన్ని అక్షరాలు యాడ్ చేస్తున్నాను. సినిమా పేరు ఏంటో కనుక్కోమన్నాను. అక్షరాలు ఎక్స్ట్రా నాయిస్ ని ఫిల్టర్ తీసేసి ఆ ఎక్స్ట్రా అక్షరాలను తీసేసి సినిమా పేరు ఏంటో కనుక్కోమంటున్నాను. అర్థమైంది కదా, చాలా చాలా సులువైన ఆట. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జమగదేవిక వీణరు వీణరుపుడు జమగదేవిక వీణరుపుడు ఏంటది? అక్షరాలు తీసేయండి, కొన్ని అక్షరాలు తీసేస్తే మీకు సినిమా పేరు వస్తుంది. జమగదేవిక వీణరుపుడు, సరే ఒకే పదం మీకు సులువు చేయడానికి, ఒకే పదం కానీ కొంచెం నేను అలా గ్యాప్ ఇచ్చి చెప్తున్నాను. సినిమా పేరేంటి? జమగదేవిక వీణరుపుడు. అక్షరాలని అలాగే ఉంచాను కానీ సీక్వెన్స్ మార్చలేదన్నమాట. కొంతమంది ఇప్పుడే ట్యూన్ అయిన అయ్యే వాళ్ళకి ఏంటంటే, ఇంకోసారి, గాయం ఉందనుకోండి, సగాపాయం అంటున్నాను, అందులో సాపా యాడ్ చేశాను, గాయం అనమాట. సో మార్చలేదు, గాని తెగమగ చేయలేదు, ఆ అక్షరాలని అలాగే ఉంచేసి మధ్యలో కొన్ని అక్షరాలు యాడ్ చేశాను అనమాట. అలాగా జమగదేవిక వీణరూపుడు, జమగదేవిక వీణరూపుడు. కాల్ చేయండి 9726361966. ఇంతలోగా అనురాధ గారు మీరు కోరిన ఈ పటం.

0: కిక్ సినిమా, కిక్ అంటే ఆ కిక్ కాదండో, కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఆ సినిమాలో పాటు విన్నాను. పేరు అనురాధ గారు, మీ కోరిక మేరకు. సరే, నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం అయితే వచ్చేసింది. నాకు అనురాధ గారు, శ్రీకాంత్ గారు, సురేష్ గారు, వాసు గారు కాల్ చేసి సమాధానం చెప్పేశారు. చాలా కష్టం అనుకున్నాను కానీ చాలా ఈజీగా చెప్పేశారు. నేను అడిగింది ఏంటంటే జమగదేవిక వీణరుపుడు అన్నాను. జమగదేవిక వీణరుపుడు అంటే దేవిక దేవి ఇవన్నీ ఆలోచించకండి, అందులో అన్ని ఎక్స్ట్రాలన్నీ యాడ్ చేసి జగదేక వీరుడు సినిమాకి వచ్చిన కష్టాలు అన్నమాట. ఆ పాటలకి నేను అందులో మా యాడ్ చేశాను, సో జమగా అయిపోయింది. దేకలో వి యాడ్ చేశాను, జమగ దేవిక అయిపోయింది. వీరుడులో నా పూడు యాడ్ చేశాను, నా పూ యాడ్ చేశాను, సో జగదేక వీరుడు. సో మీ అందరికీ ఆట నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఇలా ఇంకొన్ని ప్రశ్నలు, ఇంకొన్ని రకరకాల విచిత్రమైన ఆటలు అని చెప్పుకోవచ్చు. రకరకాల ఆటలు కంటే ఎక్కువ విచిత్రమైన ఆటలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మీ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమానికి మీ వ్యాఖ్యాతనే. నా పేరు శివ. సరే, ఇంకా మిగిలిన సమయంలో మృణాల్ ఠాకూర్ అమ్మాయి పుట్టినరోజు కూడా, తన పుట్టినరోజు కూడా ఇవాళే. సో ఇవాళ మనం చాలా రకరకాల టీమ్స్ తీసుకొచ్చాను మీ అందరి కోసం. నాకు 3 వారాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఆ థీమ్స్ లో మొదటి గంట పాటు మన ఇండియా కబుర్లు చెప్పుకున్నాం, అక్కడికి వెళ్ళొచ్చాను నేను, అందుకే ఈ సెలవులు. అలాగే 2 గంటలో సోను నిగమ్ తలుచుకుంటూ మొన్న పుట్టినరోజు జరుపుకున్న సోను నిగమ్ పాటలు వింటూ వచ్చాము. 3 గంటలో మనం తాప్సీ పన్ను, అలాగే మృణాల్ ఠాకూర్ ఎంఆర్ అని ఉంటే, నాకు ఒక ఫ్రెండ్ ఉండేది మరణ్మయ్యి అని, అమ్మాయి పేరు పలకడానికి చాలా నానా కష్టాలు పడేవారు ఇక్కడ కాలేజీలో, ఇక్కడ స్కూల్లో మిరిన్ మెయ్యి అనేవారు. అలాగే మృణాల్ పేరు కూడా పలకడానికి ఇంకా చాలా కష్టపడతారు ఇక్కడ వాళ్ళు. అలా మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ పాటలు కూడా వినిపిస్తాను. ఇంకా ఆట ఇవాళకి కట్టేద్దాం, ఏమంటారు? పాటలే ఇవాళకి, మిగిలిన 10 నిమిషాల్లో. సరే, వినండి పాట.
1: మై మదర్ టంగ్ తెలుగు, అండ్ ఐ హోప్ యు గైస్ లైక్ ఇట్. రెడీ? హియర్ వి గో.

సరే హాయ్ నాన్న, సేమ్ అలపాటు నమ్మన్. ఇంకా ఆఖరి 10 నిమిషాల్లో ఇంకొక 2 పాటలు వినిపిస్తాను. మృణాల్ ఠాకూర్ తన పుట్టినరోజు సందర్భంగా తనకి తను నటించిన సినిమా పాటలు వినిపిస్తూ వచ్చాను. అలాంటి సినిమాలో మరొక సినిమా పాట విన్నాం. ఇది సినిమా అంతా ఆడినలేదో తెలియదు కానీ చూద్దాం ఎవరైనా కనబడతారేమో. ఈ సినిమా పేరు ఎవరైనా తెలిస్తే నాకు కాల్ చేయండి 9726316966కి.

ఎస్ ద ఫ్యామిలీ స్టార్ సినిమాలో పాడున్నారు మీరు. సరే, ఈ పాటతోటి ఇంకో ఆఖరి పాటతోటి మీ అందరి దగ్గర సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. ఇప్పటిదాకా మీరు విన్న ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం వహించింది మీ శివ శివ శివ. ఆట కవల పాట కవల కార్యక్రమం ఓన్లీ ఆన్ రేడియో సురభి, అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్. మా ఈ కార్యక్రమాలు వినడానికి 107.9 FM HD3 కి ట్యూన్ ఇన్ అయిపోండి, లేదా iOS Android యాప్స్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఎక్కడెక్కడ ఎంత దూరం వెళ్ళినా కూడా మమ్మల్ని మీతో పాటు తీసుకెళ్ళడానికి మీకున్న అవకాశం. ఇవన్నీ కాదనుకున్నా కూడా ఎక్కడ పడితే అక్కడ ఇంటర్నెట్, మీకు ఫోన్లు ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి రేడియో సురభి .com కి వెళ్ళినా కూడా మా కార్యక్రమాలు ఎప్పుడైనా వినొచ్చు. సరే, అందరూ స్టే హ్యాపీ, గెట్ రెడీ ఫర్ స్కూల్, స్టే హెల్దీ. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే శివ. ఈ ఆఖరి మృణాల్ ఠాకూర్ పాటతోటి ఈ పాట వినిపించకపోతే ఆ అమ్మాయికి పుట్టినరోజుకి న్యాయం చేసినట్టుండదు, అందుకని ఈ పాట. సరే, వినండి. సైనింగ్ ఆఫ్, టాటా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాలస్ కు వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ టెక్సస్ ట్రస్ట్ సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమ్ మాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజా ఎసెన్షియల్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you. Istinamma vayanam putchukunti vayanam. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి, బట్ విత్ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: రజని గారు, దీర్ఘ సుమంగళీ భవ అంటే అర్థమేంటి?
1: కలకాలం పసుపు కుంకాలతో సుఖంగా ఉండమని.
0: ఓ అదా అర్థమైంది కదా.

హాయ్ హలో వెల్కమ్ వెల్కమ్ నమస్తే అందరికి కూడా చాలా చాలా చాలా పెద్ద హాయ్. And this is RJ Anuhya speaking to you only on Radio Surabhi 107.9 FM HD3 America lo Telugu Nestam sounds like home. Nenaithe khushi khushi ga program teeskonu chesanu back to back partlu vinpiche sarike you must have thought evana partle vastunayi evaru maatladatleda ani anukuntaru, but no, I'm here. Nene vesanu aa partlu kuda and after a very successful Shiva garu's comeback show mana ivala we are going to continue with this non stop maatalu and partlu. అండ్ మనం యథావిధంగా వీ విల్ ట్రై టు కవర్ ఆగస్ట్ చేసింది కాబట్టి ఫస్ట్ ఇవాళ అండ్ బర్త్డేస్ ఏమైనా ఉంటే కనుక వీ విల్ సెలబ్రేట్ దోస్ బర్త్డేస్ అలాంగ్ విత్ ఇంకేదైనా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి స్పెషల్ దినం జరుగుతోంది అని అంటే మాత్రం కాల్ చేయాల్సిన నెంబర్ 972-636-1966 అండ్ వీ కెన్ డెఫినెట్లీ సెండ్ అవుట్ దాట్ పాజిటివ్ పాజిటివ్ సెలబ్రేటరీ నోట్ టు దెమ్. సో కాల్ చేసేసేయండి, నాతో చెప్పేసేయండి అండ్ ఒక పాట కావాలంటే కూడా మీ ప్లేలిస్ట్ launchi if you want all of us to listen to it and enjoy దానికి కూడా అదే నంబర్ అనమాట. సో లెట్స్ గో. అయితే ఇవాళ ఏం మాట్లాడుతున్నాము ఏం ఆడుతున్నాము అనే దాన్ని కూడా నేను మెల్లగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, బట్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ పాట

అదన్నమాట. సో ఆ పెద్ద పదం డిక్షనరీలో అప్పటి వరకు మనకు అసలు ఉంటుంది ఇట్లాంటి ఒక పదం అని తెలుసుకునిందే ఈ పాట వల్లనే. చాలా రోజుల క్రితం కూడా ప్లే చేసినప్పుడు ఐ థింక్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఇట్ శిరీషతో పాటు. బట్ ఇవాళ శిరీష ఈజ్ ఆన్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ బ్రేక్ కాబట్టి నేను ఒకదాన్ని చేసేస్తున్నాను. యూఆర్ లిస్నింగ్ టు ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ ఇప్పుడైతే. అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్ నైతే నేను లైన్అప్ చేసుకుంటూ వస్తున్నాను. అండ్ లైక్ వి ఆల్రెడీ ఆల్వేస్ కీప్ సేయింగ్, మీకు గనక పాట రిక్వెస్ట్ ఉన్నా లేదా ఎవరితోనన్నా మాట్లాడాలన్నా ఎవరికన్నా మెసేజ్ డెలివర్ చేయాలన్నా గాని ఎనీథింగ్ జస్ట్ గివ్ అస్ అ కాల్ 9726361966. మన టాపిక్ ఇవాళ నేను ఏం తీసుకొచ్చానంటే, నేను సరదాగా ఒక 2-3 ఆస్పెక్ట్స్ మీద సడన్ గా ఐ ఫీల్ లైక్ ఫోకస్ మళ్ళిందనమాట. ఏంటంటే వై డూ వీ డూ సర్టన్ థింగ్స్ సర్టన్ వే? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోన్ ఎత్తంగానే హెలోనే ఎందుకు చెప్తాము, బాయ్ ఎందుకు చెప్తాము ఎవరికన్నా, యునో యూ హోస్టెడ్ దెమ్ ఫర్ అ బేట్ లేదంటే కలిసి ఇప్పుడు కాన్వర్సేషన్ ఎండ్ చేయాలి అని అంటే యూ ఎండెడ్ విత్ సేయింగ్ మోస్ట్లీ. లైక్ గ్లోబల్ గా రికగ్నైజ్ అయినటువంటి ఈ రిచువల్స్ ఏదైతే ఉన్నాయో, వై డిడ్ దే ఈవెన్ కమ్ అబౌట్ అనే ఒక చిట్టి చిట్టి నా ఈ చిట్టి బుర్రలో ఒక థాట్ అలా వచ్చిందనమాట. అండ్ ఫర్ అ ఫ్యూ డేస్ ఆ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా కొంచెం లిస్ట్ లాగా రాసి పెట్టుకుంటున్నాను, బికాస్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇట్ విత్ యూ గైస్. కాబట్టి మీ అందరి పర్స్పెక్టివ్స్ కూడా కలెక్ట్ చేసుకుంటూ అసలు మీరు మీ రోజువారీ విషయాలలో ఐ యూ పేయింగ్ అటెన్షన్, ఇట్లాంటివి కొన్ని మీకు ఎందుకో తెలీదు కానీ మీరు ఫాలో అయిపోతూ ఉంటారు. అది మీరు ఒక్కరే కాదు, సొసైటీ మొత్తం కూడా ఫాలో అయిపోతుంది. అండ్ ఇన్ఫాక్ట్ ఇట్ సంథింగ్స్ మే బి వెరీ కల్చరలీ రూటెడ్, ఇప్పుడు మనం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి కొన్ని మనకి మాత్రమే పద్ధతులు ఉంటాయి, బట్ దెర్ ఆర్ అదర్ థింగ్స్ దాట్ గ్లోబల్ గా కూడా మనం రికగ్నైజ్ చేసేసి ఉంటున్నాం కాబట్టి. సో వాటి గురించి అంటే నేను రాసుకొచ్చుకున్న వాటి గురించి అయితే నేను మాట్లాడేస్తాను. బట్ మీకు గనక ఇట్లాంటివి ఇంకా ఏమైనా తట్టున్నాయి ఇంట్రెస్టింగ్ థింగ్స్ అని అంటే కాల్ చేసి నాతో షేర్ చేసేసుకోండి. అండ్ ఆన్ దాట్ నోట్ నేను హెలో అండ్ బాయ్ గురించే మాట్లాడాను కాబట్టి, వై షుడ్ బి స్టార్ట్ విత్ హెలో, లెట్ స్టార్ట్ విత్ బాయ్. వై డు వి సే గుడ్ బై జనరలీ? గుడ్ బై అని ఎందుకు ఎండ్ చేస్తున్నాము? వై కాంట్ ఇట్ బి గ్రేట్ బై? వై కాంట్ ఇట్ బి ఆసమ్ బై? అసలు బై ఏంటిది, వాట్ ఇస్ దిస్ అని ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించుంటే గనక నాకు కాల్ చేసేసి చెప్పేసేయండి. 9726361966 ఈజ్ మై కాల్ నంబర్. అండ్ నేను పాటలు ఒక ప్యాటర్న్ లో ప్లే చేస్తున్నాను, ఆ ప్యాటర్న్ ఏంటి అని కూడా మీరు ఇన్ఫాక్ట్ అర్థమైంది అని అంటే కూడా చెప్పాల్సిన నంబర్ అదే అన్నమాట.

అది అప్పట్లో అసలు బుల్లెట్ లాగా దిగినటువంటి ఈ పాట ఎప్పటికీ క్లాసిక్ లాగానే మిగిలిపోతుంది అనమాట. మనకి ఇది ఐ థింక్ 2010s అట్లా ఆ డెకెడ్ లో వచ్చేసింది కాబట్టి ఇప్పటికే ఆల్రెడీ డెకెడ్ డెకెడ్ అని చెప్పేస్తున్నాము, బికాస్ యూఆర్ ఆల్మోస్ట్ గోయింగ్ టు రీచ్ 2030. సో యా, 90 సాంగ్స్ కానీ, 2000 సాంగ్స్ కానీ, 2010 సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా స్లోగా దే ఆర్ బికమింగ్ ద న్యూ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఆర్ క్లాసిక్ సాంగ్స్ ఎక్కువగా మనం ప్లే చేస్తున్నటువంటివి. బట్ హియర్ వి గో. సో నేనైతే డిఎస్పి గారి పాటలు వేసేస్తున్నాను. వై వై వై వై? బికాస్ ఆయన బర్త్ డే రేపు ఉండబోతోంది కాబట్టి. August 2nd, 1979 ఇస్ డిఎస్పీస్ బర్త్ డేట్. ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు అండ్ సాంగ్ రైటింగ్ చేస్తారు, కాంపోజిషన్ చేస్తారు మ్యూజిక్ కి, అండ్ హీస్ ఆల్సో సింగర్ ఆఫ్ కోర్స్. త్వరలో దేర్ ఇస్ ఆల్సో గోయింగ్ టు బి ది యాక్టింగ్ సైడ్ ఆఫ్ ఇట్. అసలు ఇవి మనకి ఈజీగా 15-20 ఇయర్స్ క్రితం నుంచే చెప్తూ వచ్చారనమాట. For the way he looks, for the way he dances, performs, ivanni chusi appatlone I think all of us kept thinking he'll somehow act kuda movies lalo gaani and లేటర్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ లో అన్నా కనిపిస్తారేమో అని అనుకున్నాం గానీ, బట్ ఐ నౌ ఇస్ ద టైమ్ అని ఆయనకి అనిపించింది. సో అపారెంట్లీ దేర్ ఇస్ అ షూటింగ్ గోయింగ్ ఆన్ ఫార్ అ మూవీ వేర్ హీఈస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్. సో ఎలాగూ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చాలా చాలా మటుకు ఎంబ్రేస్ చేసేసుకున్నాము, వాటిల్ని చాలా మటుకు మనం ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి మేబీ దాట్స్ వెన్ హీ థాట్, డిఎస్పీ థాట్ టు హిమ్సెల్ఫ్, అరే కట్అవుటే ఉండక్కర్లేదు, కంటెంట్ ఉంటే చాలు దిగే వచ్చు అని చెప్పేసి. సో దాట్స్ మై హంచ్ అబౌట్ ఇట్, బట్ లెట్స్ సీ. సో ఈ మల్టీ ఫ్యాసెటెడ్ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీని ఇవాళ మనం సెలబ్రేట్ చేసేసుకున్నాము. ఐ నో ఇట్స్ టెక్నికలీ టుమారో, బట్ నేను రేపు రాను కదా, ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ ఇవాళ వస్తుంది కాబట్టి మనం అడ్వాన్స్ ప్రిపరేషన్స్ లో ఉన్నాం అనమాట. సో యా, ఎనీ బ్యూటిఫుల్ డిఎస్పీ పాట దట్ యూ థింక్ యూ వాంట్ టు లిసన్ ఇన్ దిస్ వెరీ మోమెంట్ ద నెక్స్ట్ 3 అవర్స్, ఐఎమ్ హియర్ టు ప్లే దాట్ ఫర్ యూ అండ్ మనందరం కలిసి ఎంజాయ్ చేసేద్దాము. బట్ నేను ఇందాక అడిగానే గుడ్ బై, దాట్స్ మై టాపిక్, అంటే దాట్స్ నాట్ ద ఓన్లీ క్వశ్చన్. టాపిక్ ఏంటంటే why do we say that, why do we do certain things the way we do, because manaki evaru idi induku chesam ra bhai ani cheppi manaki emi ee rituals ni pass cheyaledu. So for as simple as conversation end ayin tarvata evarkanna respectful ga tata bye bye let's go on to the next thing ani cheppalante goodbye cheppestam kada. So why that, eppudana alochinchara ani adiganu. Apparently it's coming from an old blessing or an old prayer. ఒక 1500s ఆ ఇయర్స్ జమానాలో గాడ్ బీ విత్ యూ అనే ఒక ప్రేయర్ ఏదైతే సేఫ్టీకి, ఇఫ్ సమ్మన్ వాంటెడ్ టు స్టార్ట్ అ లాంగ్ డేంజరస్ ట్రిప్, అంటే నాట్ నెసెసరీలీ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలీదు బట్ స్టిల్ ట్రిప్ కి స్టార్ట్ అయ్యే ముందర ఒక ప్రేయర్ లాగా గాడ్ బీ విత్ య అనే ఒక ప్రేయర్ ని రిసైట్ చేస్తూ అది ఓవర్ ద టైమ్ మనం ఫాస్ట్ గా చెప్పేసుకుంటూ వర్డ్స్ ని స్క్వీజ్ చేసేస్తూ అలా గుడ్ బై లోకి వచ్చేసిందంట. సో యా, ఆఫ్ కోర్స్ మనకి ఎలాగ వాడతాం అనేది అయితే తెలుసు. అండ్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ టు గుడ్ బై, మిగతా అన్నిటికీ కూడా లైక్ మార్నింగ్ అయినప్పుడు మనం ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు కాన్వర్సేషన్ విల్ సే గుడ్ మార్నింగ్, ఇట్స్ అ మోస్ట్ కామన్లీ యూస్డ్ ఫ్రేజ్. సో అలా గుడ్ ని అటాచ్ చేసేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం, బట్ అపారెంట్లీ ఇట్ స్టార్టెడ్ విత్ గాడ్ బీ విత్ యా అనే ఒక ప్రేయర్ తో మనకు గుడ్ బై అనే అలవాటు వచ్చేసిందనమాట. దట్స్ అ వే టు tell anybody and everybody that you care about them and you want them to move on whatever that next task of the day is. So yeah, ala manaki oka vishayam aithe manam nechesukunnam ivala, why we say goodbye. So next topic edaithe question undo adu nenu ee paata tarvata cheppestanu. Enjoy this beautiful song.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
5: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
4: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
6: Konni conversations manalni navvistayi. Inkonni conversations manalni malli chinnapatiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu mee RJ Shruti Venkat, Radio Sirapi 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
0: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ అట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
9: Oh, hello, dinner plans ఏంటి? Group లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
10: What a day, I'm completely exhausted. Dinner plans ఏంటి?
11: నేనేం వండలేదు ఈరోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: Every time, okay question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets taka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావు, నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
7: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
0: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ ఆర్జే అనూహ్య ఇవాళ ఖుషీ ఖుషీగా ప్రోగ్రామ్ ని 7 o'clock వరకు మీకు అందించేస్తున్నాను. రెడీ అయిపోయి ఉన్నాను, స్టార్ట్ చేసేసాము షో. ఆల్రెడీ 30 minutes అయిపోయింది. వాట్ యూఆర్ డూయింగ్ టుడే ఇస్ సర్టన్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, వై వీ సే సర్టన్ థింగ్స్, వై వీ డూ సర్టన్ థింగ్స్, వై అనేది ఇంపార్టెంట్ కదా, మనకి ఎక్స్ప్లెయిన్ చేయకుండానే చేసేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కాన్వర్సేషన్స్ లో గుడ్ బై ఎందుకు చెప్తాము, హెలోనే ఎందుకు స్టార్ట్ చేస్తాము, ఆర్ ఇంకా ఏవైతే ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చానో వాటి గురించి మాట్లాడేస్తాము. అదొక టాపిక్ నడుస్తోంది. అండ్ ఇన్ ప్యారలల్ ఐఎమ్ ప్లేయింగ్ సాంగ్స్ ఫర్ ఆఫ్ డిఎస్పీస్ కాంపోజిషన్ అనమాట. నానా దేవిశ్రీ ప్రసాద్ గారి బర్త్డే ఇస్ గోయింగ్ టు బి టుమారో, August 2nd. కాబట్టి ఇవాళ మనం అడ్వాన్స్ గా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసేసుకుంటాము విత్ హిస్ సాంగ్స్ ఆఫ్ కోర్స్. అండ్ నేను ఇందాక చెప్తున్నాను, యాజ్ అన్ యాక్టర్ ఏదైతే టాలెంట్ ఆయనది ఉందో అది కూడా బయటకు రాబోతోంది. బికాస్ వీ డిస్కస్డ్ కదా, ఒక మూవీ అయితే రెడీ అవుతోంది అని చెప్పేసున్నారు. ఇట్స్ బిన్ ఫ్యూ మంత్స్, 6 months ఈజీగా చెప్పేసి ఉంటారు. అండ్ ఇట్స్ నథింగ్ బట్ పాన్ ఇండియా ఫిల్మ్ ఏదైతే ఉందో, ఎల్లమ్మ అనే ఒక మూవీ కాంటెంట్ తో హీస్ డెబ్యూయింగ్ యాజ్ అ హీరో కూడా. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆఫ్ కోర్స్ ఇంత కాన్ఫిడెంట్ గా ఇన్ని ఇయర్స్ తర్వాత మన రాక్ స్టార్ పర్ఫార్మర్ ఎవరైతే ఉన్నారో మన వెరీ ఓన్ డిఎస్పి ఈసారి ఇది ఒప్పుకున్నారు చేస్తున్నారు అని అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ ఇట్ అండ్ ఆయనలో ఉన్న టాలెంట్ ఏదో రివీల్ అవుతుందనే కదా తీసుకొచ్చుకుంటారు అన్నట్టు అనిపిస్తుంది. సో నేనైతే కొంచెం ఇంట్రెస్టెడ్ గా క్యూరియస్ గా ఉన్నాను వాట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి అబౌట్ అని. అండ్ ఎల్లమ్మ అనేసరికి ఆఫ్ కోర్స్ ఇస్ గోయింగ్ టు బి చాలా క్యాప్టివేటింగ్ మన కల్చరల్ మన రూటెడ్ కాంటెంట్ ని తీసుకొస్తున్నారు అని చెప్పేసి. సో యా దాట్స్ ద బిట్ టుడే. ఇవాళ అలా సెట్ చేసుకుని వచ్చేసాను అనమాట. మీకు మీ ఫేవరెట్ డిఎస్పి పాట ఇంకా ప్లే అవ్వలేదు ప్లే అవ్వాలి అని అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. మీకు నేను వేస్తున్నటువంటి ఈ టాపిక్ లో ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో ఆబ్వియస్లీ గుడ్ బై అనేది ఎందుకు చెప్పేశాను బికాస్ గాడ్ బీ విత్ యూ అనే ఒక ప్రేయర్ 1500s నుంచి మనం షార్ట్ ఫామ్ గా చేసేసుకునేసి గుడ్ బై అని చెప్పేస్తున్నాము. ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ యూఎస్, మనకి యుఎస్ లో స్టాప్ సైన్ రోడ్లలో కనిపిస్తూనే ఉంటుంది. ఆ స్టాప్ సైన్ ఏదైతే ఉందో అది ఒక షేప్ లో ఉంటుంది. ఆ షేప్ నే ఎందుకు వాళ్ళు ప్రిఫర్ చేశారు అనేది ఎప్పుడన్నా మనం 1 సెకండ్ పాజ్ చేసి ఆలోచించామా? లేదు అని అంటే ఇప్పుడు ఆలోచించండి, వై కుడ్ ఇట్ బి ద కేస్? ఎందుకు ఆ షేప్ ఏదైతే ఉందో, నేను పదం ఆన్ పర్పస్ వాడట్లేదు, ఏదైతే షేప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ షేప్ ఇస్ స్టాప్ సైన్ అది తెలిస్తే కూడా నాకు కాల్ చేసి చెప్పేసాను. 9726361966 ఐఎమ్ కలెక్టింగ్ ఆల్ యువర్ ఆన్సర్స్. స్టాప్ సైన్ ఏ షేప్ లో ఉంటుంది అండ్ ఆ షేప్ లోనే ఎందుకు పెట్టాలనుకుంటుంటారు? What is your guess? That's the question.

వావ్, అంటే ఏ సాంగ్ ని ముట్టినా గానీ అసలు ద లేయరింగ్ దట్ హీస్ డన్, ఏ ఎమోషన్ కి, ఏ మూవీకి ఎలా ఇవ్వాలి, ఏ హీరోకి ఎలా ఇవ్వాలి, ఏ హీరోయిన్ కి ఎలా ఇవ్వాలి, అసలు ఐ థింక్ డిఎస్పి హాజ్ డెలివర్డ్ ఒక రేంజ్ ఆఫ్ మ్యూజిక్ మనందరికీ కూడా టు ఎంజాయ్, అండ్ హీ స్టిల్ కంటిన్యూయింగ్ టు డూ ద సేమ్ థింగ్. అంటే మనకు ఏ ఒక పాట అరే ఇంకో పాట లాగా ఎగ్జాక్ట్ గా అనిపించదు, లైక్ హౌ వీ టాక్ అబౌట్ తమన్ గారి మ్యూజిక్ గురించి మాట్లాడంగానే అసలు అదొక థాట్ వచ్చేస్తుంది కదా. సో అలా కాకుండా అసలు డిఎస్పి ట్రూలీ సీమ్స్ లైక్ ఒరిజినల్ మ్యూజిక్ కాంటెంట్ ఇచ్చారు మనకి, లైక్ 90%. ఆఫ్ కోర్స్ మన ఎవరు తీసుకోరండి ఇన్స్పిరేషన్, సో వీ హ్యావ్ టు గివ్ అ లిటిల్ బిట్ ఆఫ్ రూమ్ ఫర్ ద క్రియేటర్ టు బ్రీత్ అ లిటిల్ బిట్ ఆల్సో అని అనిపిస్తుంది ఫర్ ఆల్ ద కామెంట్స్ ఏదైతే వస్తుందో. బట్ డిఎస్పి ఐ థింక్ మోస్ట్ ఫుల్లీ ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లోర్ చేసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్ అని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఫ్రమ్ ద లేటెస్ట్ జనరేషన్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ రిలేటివ్ టు ఆల్ ద జనరేషన్స్ హీస్ ద బెస్ట్ అనట్లేదు, హీస్ ద బెస్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ జనరేషన్ ఏదైతే వచ్చిందో అన్నట్టు అంటున్నాను అనమాట. సో డిఎస్పి సాంగ్స్ అయితే నేను లైన్అప్ చేసుకుని ప్లే చేసేసుకుంటూ వెళ్తున్నాను, అండ్ దాంతోపాటు ఇంట్రెస్టింగ్ కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఆబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రాసుకొచ్చాను అని చెప్పాను కదా. సో ఒక స్టాప్ సైన్ మనకి రోడ్లో కనిపిస్తుంది, అది ఒక షేప్ లో ఉంటుంది అని అన్నాను, విచ్ ఇస్ ఆబ్వియస్లీ 8 సైడ్స్ ఉన్న ఒక ఆక్టగన్ షేప్ లో పెట్టారు. అదే షేప్ లో ఎందుకుంది, వై నాట్ ఒక స్క్వేర్, ఒక రెక్టాంగిల్, ఒక ట్రయాంగిల్? ఆఫ్ కోర్స్ అవన్నీ వేరే అర్థాలు కూడా ఉన్నాయి, అలా రిజర్వ్ చేసి పెట్టేసుకున్నారు, బట్ ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది కదా అని అనిపించింది. సో దాని వెనకాలన్న రీజన్ మీకు తెలుసా is the question that is still open for you guys to answer. Call chats number 972-636-1966. Let's go with another beautiful DSV Patta.

సో ఈ పాట ద్వారా వస్తావా వస్తావా అని అన్ని సార్లు అడుగుతున్నారు కదా మన ఈ మూవీలో, రాఖీ మూవీలో మన ఎన్టీఆర్. సో సిమిలర్లీ ప్రభుదేవా గారు కూడా అలానే అంటున్నట్టు అనుకోండి, ఒక ఊహేసేసుకోండి. బికాస్ టుడే August 1st మన సాటర్డే రోజు ది అల్టిమేట్ పాన్ ఇండియన్ డాన్స్ కాన్సర్ట్ ఈజ్ హ్యాస్ కమ్, యాక్చువల్లీ వాళ్ళు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి, హ్యాస్ కమ్ టు టెక్సస్ ట్రస్ట్ సియూ థియేటర్, అది ఇవాళ జరుగుతోందన్నమాట. సో టెక్సస్ ట్రస్ట్ సియూ థియేటర్ అనే ఒక లొకేషన్ లో మన పాన్ ఇండియన్ డాన్స్ కాన్సర్ట్ జరుగుతోంది. యూ కెన్ ఎక్స్పీరియన్స్ అన్ ఎలక్ట్రిఫైయింగ్ ఈవినింగ్ విత్ 100+ డాన్సర్స్ అండ్ ద కింగ్ ఆఫ్ డాన్స్ ప్రభుదేవా హిమ్సెల్ఫ్. సో ఆ స్పెక్టాక్యులర్ ఇంకొన్ని గంటల్లో, ఇన్ఫాక్ట్ ఇంకా నెక్స్ట్ 1 అవర్ లో జరిగిపోతోంది కాబట్టి ఐ ప్రిటి ష్యూర్ సమ్ ఆఫ్ యూ ఆర్ ఆల్ యువర్ వే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ జస్ట్ యాజ్ అ రిమైండర్, ఇన్ కేస్ మీకు ప్లాన్స్ లేవు లాస్ట్ మినిట్ యూ థింక్ యూ కెన్ బ్యాగ్ యువర్ టికెట్స్ అని అనుకుంటే, యూ కెన్ డెఫినెట్లీ గివ్ దిస్ అ షాట్. సో విఐపీ చెక్ ఇన్ అయితే ఇట్స్ గోయింగ్ టు బిగిన్ అట్ 5 PM, గేట్స్ ఆర్ ఓపెనింగ్ అట్ 5:30 PM, డీజే షో అయితే 6 o'clock స్టార్ట్ అవుతుంది, అండ్ ఆఫ్ కోర్స్ ద స్పెక్టాక్యులర్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అట్ 7 PM. సో యూ కెన్ బుక్ యూర్ టికెట్స్ నా బై స్కానింగ్ ద క్యూఆర్ కోడ్ ఆర్ కాల్ 2482333828. యూ కెన్ డెఫినెట్లీ గో ఆన్ టు రేడియో సురభి ప్లాట్ఫామ్స్, ఏదైతే సోషల్ మీడియాలో అన్నిట్లో ఉన్నాము. So you can try to see last minute, in fact just few minutes out lo unnam kabatti try your luck. In case chestundi anante Prabhudeva garu ikkada unnaru ani meeku ippude telustundi ante matram just go give it a shot and see what happens, and you can definitely see the king of dance Prabhudeva garu live in Dallas which is today. So yeah, he's excited to see you all there, kabatti velli poi enjoy chesesandi. In fact నేను డిఎస్పీ గారి పాటలు ఎదుగుతూ ఉంటే ఐ వాజ్ థింకింగ్ సరే పోనీ మేబీ వెంకటేష్ గారితో చేయలేదేమోలే అని అనుకున్నాను. బికాస్ మనకి ఆబ్వియస్లీ చాలా గుర్తుండిపోయిన కాంబినేషన్స్ ఇస్ డిఎస్పీ అండ్ అల్లు అర్జున్, డిఎస్పీ అండ్ రామ్ చరణ్, డిఎస్పీ అండ్ శంకర్ మహాదేవ్ అంట నేను చూడండి. శంకర్ దాదా ఎంబీబీఎస్ అయితే నాకు రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. సో దేర్ ఇస్ చిరంజీవి గారి కాంబినేషన్, దేర్ ఇస్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్. సో ఇలా పేరు తీస్తే చాలా అసలు మనకి హిట్ మూవీ హిట్ సాంగ్స్ గుర్తొచ్చేస్తాయి. బట్ అలా నాకు అసలు వెంకటేష్ గారి దగ్గర కొంచెం ఒక 2 seconds ఆగాను అనమాట. బట్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ దిస్ హ్యూజ్ ఫేమస్ ఆల్బమ్ తులసి, అండ్ ఇంకొక 1 movie కూడా చేసింటారు, 1 or 2 movies, బట్ నాట్ యాజ్ మెనీ యాజ్ ఆఫ్ కోర్స్ మన అల్లు అర్జున్ అండ్ డిఎస్పీ కాంబినేషన్ అని అనిపిస్తుంది. దాట్స్ మై ఒపీనియన్, ఐ డోంట్ నో ద స్టాట్స్ జస్ట్ ఎట్. మీకు గనక గుర్తుంది, వాట్ డూ ఫీల్, వాట్స్ యువర్ పర్సెప్షన్, లైక్ డిఎస్పీ ఎవరు ఏ హీరోకి ఆర్ హీరోయిన్ కి ఎక్కువ మ్యూజిక్ ఇచ్చారు అని మీకు అనిపిస్తుంది అంటే కాల్ చేసి చెప్పాల్సిన నంబర్ 9726361966. ఇంతకీ నేను అడిగినటువంటి ఆ స్టాప్ సైన్ ఏదైతే ఉందో మన ఎవ్రీడే డే టు డే డ్రైవింగ్ లో అయితే మనకు తెలుసు స్టాప్ సైన్ ఆక్టగన్ షేప్ లో ఉంటుంది, 8 sides ఉంటుంది. కానీ వాట్ ఈస్ ద థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్ అనేది నేను రైట్ ఆఫ్టర్ దిస్ సాంగ్ చెప్పేస్తాను. బట్ ఈ లోపల మీకు గనక తెలిస్తే కాల్ చేయాల్సిన సేమ్ నంబర్, దాట్ వెరీ నంబర్ అండి, 9726361966.

Adanamata. So this used to be one of my favorite songs, and yeah, I didn't know it was the DSP Gardi ani appatlo. Of course, tarvata telisindi, and I used to just enjoy a full album anta kuda bound Tulsi movie ela undo naaku teliyadu gaani album aithe chaala chaala baaguntundi. So yeah, coming back to our stop sign question, stop sign 8 sides తో ఒక షేప్ లో ఉంటుంది మన రోడ్ లో. ఎందుకు అని అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అ యూనిక్ షేప్. యూనిక్ షేప్స్ అని అంటే మనకి రిజిస్టర్ ఈజీగా అవుతుంది, ప్లస్ క్విక్ రికగ్నిషన్ కూడా ఉంటుంది అని అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాడ్ వెదర్ ఉంది, ఫాగ్ ఉంది, నైట్ లో నడుపుతున్నారు, ఇవన్నీ కూడా పీపుల్ క్యాన్ ఈజీలీ ప్రాసెస్. ఇట్లాంటి యూనిక్ గా ఉన్న జియోమెట్రిక్ షేప్ ఏదైతే ఉంటుందో అవి ఫాస్టర్ గా రిజిస్టర్ అవుతుంది, రికగ్నైజ్ అవుతుంది అని చెప్పేసి దానికి ఈ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ డేంజర్ ఏదైతే ఉందో, హైయెస్ట్ నంబర్ ఆఫ్ సైడ్స్ అది కూడా ఒకటి ఉందంటండో, డేంజర్ హైరార్కీ అని ఒకటి ఉంటుంది అనుకుంటా. సో ఎక్కువ సైడ్స్ తో ఉన్నటువంటి షేప్ సైన్ ఏదైతే ఉందో, దట్ మీన్స్ ఇట్స్ హైయర్ డేంజర్ లెవెల్స్ ఇన్ కేస్ యూ డోంట్ ఫాలో ద రూల్. కాబట్టి ఆక్టగన్ షేప్ లో ఉన్నటువంటిది స్పెసిఫిక్లీ ఫర్ స్టాపింగ్. అండ్ ఆఫ్ కోర్స్ బ్యాక్ సైడ్ విజిబిలిటీ అంటే ఒకవేళ సైన్ ఏదైతే ఎస్టీఓపీ కనిపించేలాగా లేదు, బ్యాక్ సైడ్ నుంచి వస్తున్నారు అని అంటే అది కూడా ఈజీగా రికగ్నైజ్ చేసేస్తారు కదా. సో డెఫినెట్లీ క్రాస్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ అవ్వాలి అని చెప్పేసి వెనక నుంచి ముందు నుంచి అది ఎలాగ ఉన్నా గానీ ఇట్స్ ఈజీలీ రికగ్నైజబుల్. కాబట్టి అది చూస్ చేశారంట హైయెస్ట్ డేంజర్ ఆర్ లైక్ హైయర్ వన్ ఆఫ్ ద హైయర్ లెవెల్స్ ఆఫ్ డేంజర్ కాబట్టి అది స్టాప్ చేయడం కోసం దానికి ఎక్కువ సైడ్స్ ఉన్నటువంటి షేప్ ని ఫిక్స్ చేశారంట. సో ఇంత ఆలోచించారు మనోళ్ళు ఒక్కొక్క రూల్ పెట్టడానికి. మనం ఆ రూల్ ని ఫాలో అవ్వకుండా ఈజీగా ఏముందిలే అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతాము. ఆఫ్ కోర్స్ నాట్ ఇన్ యూఎస్ఏ, యూఎస్ఏ లో బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తాము రూల్స్ అన్ని కూడా ఫాలో. బట్ సేమ్ థింగ్స్ ఇండియాలో గనక ఏదైతే రూల్ పెట్టారు అని అంటే ఏదో ఒక మ్యాథ్ or science or technology or some logic would have been put there. కాబట్టి అంతా మన కోసమే చేస్తుంటారు. అండ్ ఫాలో చేయాలి అని చెప్పేది ఒకటే నేను ఈ ఒక చిన్న ఏదైతే ఆస్పెక్ట్ తీసుకొచ్చానో, వై డూ వీ డూ సర్టన్ థింగ్స్, వై ఆర్ సర్టన్ థింగ్స్ ద వే దే ఆర్ అనే ఒక టాపిక్ ని మనం ఇవాళ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీకు గనక ఇట్లాంటి యూనిక్ థాట్స్, యూనిక్ క్వశ్చన్స్ అడిగి ఒకసారి లైఫ్ ని ఒకసారి పాజ్ చేసి అసలు ఇది ఎందుకు ఇలా ఉంది అని ఎప్పుడన్నా అడిగి ఉన్నారు అని అంటే వాట్ వాజ్ దాట్ అబౌట్, కాల్ చేసి చెప్పేసి అని 9 7 2 6 3 6 1 9 6 6 another beautiful pata on our way.

0: కోసమే నీ డబ్బుల్లో ఎవరుండట్టు.
1: అరే ఆగస్ట్ ఫ్రీనా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాన్స్ కు వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ, అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ టు ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ?
1: మనబడి క్లాస్.
2: అమ్మా, ఓల్డ్ మెక్డానో హాడ్ ఎ ఫార్మ్.
1: ఉప్పు కప్పు రంబు. తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు.
1: రొటీన్ తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరెక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్ ఓఆర్జీ.
3: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటి వాయనం. ఈ శ్రావణ మాసంలో మీ రేడియో సురభి మీకు అందిస్తోంది కొత్త సంబరాలు. మా సురభి లక్ష్ములు మీ ఇంటికి రావాలనుకుంటున్నారు, మీకు వాయనం ఇవ్వడానికి, మీ వాయనం పుచ్చుకోవడానికి. బట్ విత్ అ డిఫరెంట్ ట్విస్ట్. ఇంటింటా సురభి. మేం మీ ఇంటికి రావాలని మీరు అనుకుంటే మీ ఆహ్వానాన్ని tinyurl.com/surabhilakshmi కి పంపించండి, ఆర్ ఈమెయిల్ టు admin@radiosurabhi.com. వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. సౌండ్స్ లైక్ హోమ్. సో ఇవాళ నేను మీ ఆర్జే అనూహ్యని ఇస్ గోయింగ్ టు టేక్ యూ ఆన్ ద 2 అవర్ నాన్ స్టాప్ రైడ్ విత్ అవర్ ఆఫ్ కోర్స్ రేడియో వేవ్స్, బికాస్ 1 అవర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి నేను 4 o'clock నుంచి 7 o'clock వరకు ఉంటున్నాను అనమాట. ఇవాళ ఆఫ్ కోర్స్ దాట్స్ ఆర్ రెగ్యులర్ షో టైం. నేను శిరీషతో పాటు కలిసి చేస్తాను. శిరీష ఇస్ ఆన్ అ స్మాల్ బ్రేక్ టుడే కాబట్టి నేను ఒక్కదాన్ని ఇవాళ చేసేస్తున్నాను అనమాట షోని. కాకపోతే మనం డిఎస్పీ గారి పాటలు ఏం చక్కగా ఎంజాయ్ చేస్తున్నాము. వై? బికాస్ టుమారో ఇస్ హిస్ హ్యాపీ హ్యాపీ బర్త్డే కాబట్టి. అండ్ హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కాబట్టి. ఎందుకంటే వైడ్ వెరైటీ ఆఫ్ సాంగ్స్ చేసేసారు. అసలు అన్ని ఎమోషన్స్ కి బాగా తగ్గట్టు అసలు ఒక్కొక్క పాట వింటుంటే యు ఆర్ డెఫినెట్లీ ఇన్ దట్ మూడ్ సెట్ చేసేస్తారనమాట. సో ఐ లైక్ హిమ్ ఫర్ దాట్. అండ్ ఇఫ్ యూ డూ

బట్ ఇవాళ వీఆర్ టాకింగ్ అబౌట్ డిఎస్పీ గారు కాబట్టి అలా చెప్తున్నాను అనమాట. ఆయన అక్కడెక్కడో ఒక స్టూడియోలో ఒక మ్యూజిక్ కంపోజ్ చేసేస్తే మనందరి లైఫ్ లో కూడా మనకి సంబంధించిన మూమెంట్స్ లో అలా ప్లే చేసేసుకుంటూ ఉంటాము. ఇఫ్ వీఆర్ హ్యావింగ్ అ వెడ్డింగ్ ఒక రెండు మూడు పాటలు ఆయన పడతాయి. సంగీత్ లో ఆబ్వియస్లీ ఈజ్ గోయింగ్ టు బి మ్యూజిక్ కాబట్టి. సో వాట్ అన్ ఇంపాక్ట్ఫుల్ ప్రొఫెషన్ అండ్ అలాంటి ఒక బ్రిలియంట్ బ్రిలియంట్ పర్సనాలిటీ కి హ్యాపీ హ్యాపీ బర్త్డే అడ్వాన్స్ గా చెప్పేసుకుంటూ. అండ్ ఆన్ ద సైడ్, వై డూ వీ సే సర్టన్ థింగ్స్ ద వే వీ సే ఇట్, వై డూ వీ డూ సర్టన్ థింగ్స్ ద వే వీ డూ ఇట్ అనే ఒక టాపిక్ లో నేను నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏదైతే చెప్తున్నానో, ఎప్పుడన్నా ఆలోచించారా మీరు ఇది మనం గాడ్ బ్లెస్ యూ అని చెప్తాం కదా ఎవరన్నా తుమ్మారనుకోండి, దెన్ ఇమీడియట్లీ యూ విల్ సే బ్లెస్ యూ ఆర్ గాడ్ బ్లెస్ యూ అని ఒకటి చెప్పేస్తూ ఉంటాము. వై ఇస్ దాట్, ఎందుకు అంటే దగ్గితే చెప్పలేంది లేదా ఆవలిస్తే చెప్పలేంది బట్ తుమ్మితే మాత్రం ఎందుకు చెప్తున్నాము? గాడ్ మస్ట్ బ్లెస్ ఇస్ ఆల్ ద టైమ్ నో. బట్ సిన్స్ యూర్ టాకింగ్ అబౌట్ గాడ్, ఒక పాట అయితే రెడీ చేసేసుకున్నాను డిఎస్పీ గారి కాంపోజిషన్ లో. బట్ యూ టెల్ మీ ఇఫ్ యూ నో ది ఆన్సర్, వై గాడ్ బ్లెస్ యూ ఓన్లీ వెన్ యూ స్నీజ్?

ఫ్యాంటాస్టిక్. సో నేను ఈ పాట ప్లే చేస్తుండగా ఐ రిసీవ్డ్ అ కపుల్ ఆఫ్ కాల్స్. ఆఫ్ కోర్స్ రాజా గారు అయితే నేను వెరీ వెరీ ఎర్లీ ఆన్ ఒక క్వశ్చన్ అడుగున్నాను, డిఎస్పీ గారు ఏ హీరోకి ఏ హీరోయిన్ కి గనక ఎక్కువ కాంబినేషన్ లో ప్లే చేశారు కంపోజ్ చేశారు అని అడుగున్నాను. బట్ ఇన్ఫాక్ట్ ఆయన అబ్జర్వేషన్ లో అనిపించింది ఏంటంటే హీ థింక్స్ దిల్ రాజు గారికి యాజ్ అ ప్రొడ్యూసర్ హీఈస్ provided a lot of music, and Sukumar gari kuda as a director our combination has been a standard combination anaithe chepparu, which is absolutely true anpistundi. I don't know about the count exact ga Dilraju garu, it feels like it kada. So ala nenu hero combination lo aithe I kept thinking it will be Allu Arjun emo anpistundi ekkuva movie aayanake ichinattu anpistundi. And we had another anamaka call, aina peru cheppaledu, but of course aina favorite song or probably మూడ్ కి సెట్ అయినటువంటి వాళ్ళ మూడ్ కి ఆర్ సర్టన్ సిచ్యువేషన్ కి సెట్ అయినటువంటి ఒక పాట అడిగినట్టు అనిపించింది. సో దాట్ ఈస్ ఇన్ ద లైన్ అప్. బట్ నేను ఇందాక అడిగాను వై డూ వి సే గాడ్ బ్లెస్ యూ ఆర్ బ్లెస్ యూ రైట్ వెన్ సమ్మన్ స్నీజెస్, ఎందుకు అంటే ఆఫ్ కోర్స్ దగ్గుతాము మనం ఆవిలిస్తాము, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో దాట్ యూ డూ కదా, కానీ ఇది ఒక్కటి చేస్తేనే ఎందుకు ప్రేయర్ చెప్పాల్సి వస్తుంది అని అంటే మేబీ మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ నో, బట్ ఇంకా ఒకరిద్దరు ఉన్నారే ఆ పర్సన్ హూ డజంట్ నో జస్ట్ యట్, వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఏన్షియంట్ కల్చర్స్ లో అఫ్ కోర్స్ మనకి ఇవన్నీ కూడా అప్పట్లో సెట్ అయినటువంటి రిచువల్స్ కానీ ఆర్ హ్యాబిట్స్ కానీ, కాబట్టి అప్పట్లో ఒక స్నీజ్ వచ్చింది అని అంటే ఆ స్నీజ్ కి ఎంత పవర్ ఉంది అని అంటే ఒక మనకున్నటువంటి స్పిరిట్ ఆర్ సోల్ ఏదైతే ఉందో ఇట్ కుడ్ జస్ట్ ఫోర్స్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అనమాట. కాబట్టి అలా బిలీవ్ చేశారు అప్పట్లో, అలా అంత ఒక మైక్రో సెకండ్స్ లలో అంత పవర్ఫుల్ గా వస్తుంది లోపల నుంచి మనకున్నటువంటి ఆ స్పిరిట్ అండ్ సోల్ బయటకు తన్నేసేయొచ్చు అని ఒక ఫీలింగ్ తో ఇమీడియట్ గా గాడ్ ని పట్టేసుకుంటున్నారు అనమాట. సో దాట్స్ వై దే సే మే గాడ్ బ్లెస్ యూ ఆర్ బ్లెస్ యూ సింపుల్ గా. కానీ ఇంకొక థాట్ ప్రాసెస్ ఏంటంటే దాట్ ఈస్ సచ్ అ వల్నరబుల్ మోమెంట్ స్నీజ్ చేసే మోమెంట్ లో, ఇట్ కుడ్ ఆల్సో మీన్ దట్ ఈవిల్ స్పిరిట్స్ కూడా ఎంటర్ అయిపోవచ్చు, ద డెవిల్ కెన్ స్లిప్ ఇన్ టు యువర్ బాడీ అని ఒక థాట్ ప్రాసెస్ కూడా ఉందంట. అండ్ అనదర్ వన్ ఇస్ ఆఫ్ కోర్స్ మేబీ దిస్ ఇస్ మోర్ సైన్స్ బేస్డ్ విచ్ ఇస్ ఏంటంటే ఒక మన బీట్స్ ఏదైతే ఉందో హార్ట్ బీట్స్ దాట్ విల్ స్కిప్ అ బీట్ వెన్ యూ స్నీజ్. సో అలా ప్రాబబ్లీ ఈవిల్ స్పిరిట్ కానీ ఒక సోల్ కమింగ్ అవుట్ ఆఫ్ యూ అనేది ఇట్స్ మోర్ ప్రాబబ్లీ బికాస్ ఆ ఒక సెకండ్స్ లో హార్ట్ అనేది ఒక బీట్ తగ్గుతుంది కాబట్టి వి జస్ట్ సే బ్లెస్ యూ అని చెప్పేసి. సో ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఇంకొక క్వశ్చన్ అడిగేసి పెట్టేస్తాను మీకు, మేబీ యూ గైస్ విల్ బీ థింకింగ్ అబౌట్ ఇట్. మనం ఎంగేజ్మెంట్ అప్పుడు కానీ ఆర్ వెడ్డింగ్స్ లలో వెడ్డింగ్ బ్యాండ్ ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకుంటారో ద బ్రైడ్ అండ్ ద గ్రూమ్ ఆర్ ద పార్టీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మ్యారేజ్, వాళ్ళు ఆ రింగ్ ఏదైతే ఉందో మన లెఫ్ట్ హ్యాండ్ గానీ రైట్ హ్యాండ్ గానీ వై ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ ద ఫోర్త్ ఫింగర్, ఎందుకు అక్కడే పెడుతున్నాము అనేది దానికి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఐ డెంట్ గెట్ అ పర్ఫెక్ట్ ఆన్సర్ నేను రీసెర్చ్ చేసుకుంటున్నప్పుడు, బట్ మీకు తెలిస్తే గనక కాల్ చేసి చెప్పేసేయండి 9726619666. అండ్ హియర్ వి గో, దిస్ ఇస్ ద రిక్వెస్టెడ్ సాంగ్. ఆఫ్ కోర్స్ నాట్ డిఎస్పీ మ్యూజిక్ ఇది, కాకపోతే రిక్వెస్ట్ చేశారు కాబట్టి మనకి మన కాలర్స్ ఏ ముఖ్యం కాబట్టి హియర్ వి గో ఫర్ ద అనామక హూ కాల్డ్ అండ్ రిక్వెస్టెడ్ దిస్ సాంగ్.

అదన్నమాట. సో డిఎస్పి గారి మ్యూజిక్ ఏ కాదు నేను ఇవాళ వేస్తోంది, మీకు గనక మీ ఫేవరెట్ సాంగ్ వాట్ ఎవర్ పుట్స్ యూ ఇన్ ద వైబ్ ఆఫ్ సాటర్డే రిక్వెస్ట్ చేయాలనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. నా పాటలు అయితే నేను డిఎస్పి వేసుకొచ్చాను, బట్ యా ఆఫ్ కోర్స్ నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆఫ్ కోర్స్ నేను అన్నాను దట్ నాకైతే ఎగ్జాక్ట్ గా నేను రీసెర్చ్ చేస్తుంటే నాకు ఆన్సర్ దొరికినట్టు అనిపించలేదు, అన్నానో లేదో మన శ్రీకాంత్ గారు కాల్ చేసేసి నాకు చెప్పేస్తున్నారు. ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్ మనకి జన్

మిడిల్ గా అసలు ఫోర్త్ ఫింగర్ ఏ హ్యాండ్ కైనా కానీ ఫోర్త్ ఫింగర్ ని పిలిచేదే మనం, ఆఫ్ కోర్స్ మన సంస్కృతిలో కానీ మన కస్టమ్స్ లో కూడా కానీ అంగుళీకం అని అంటూ ఉంటాము. కాబట్టి ఇట్స్ లైక్ బట్ న్యాచురల్ దట్ వీ యూజ్ దాట్ ఫింగర్. బట్ ఆఫ్ కోర్స్ మనం ఫింగరింగ్స్ వేరే వేరే వేళ్ళకు కూడా పెట్టుకుంటుంటాము. బట్ వెడ్డింగ్ అండ్ ఎంగేజ్మెంట్ ఆ ఆస్పెక్ట్స్ లో మాత్రమే వీ విల్ సేవ్ దిస్ ఫోర్త్ ఫింగర్ కదా అంగుళీకం. అది స్పెసిఫికలీ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్. ఆఫ్ కోర్స్ అంగుళీకం అని అంటారు అని ఆయన పర్స్పెక్టివ్ లో ఆయన చెప్పారు. సో నేను ఏదైతే ఒక 2-3 చదువున్నానో, విచ్ ఇస్ నథింగ్ బట్ కొన్ని వెస్టర్న్ కంట్రీస్ కి ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడుతుంటారు, ఆ రింగ్ ఫింగర్ మీద పెట్టేసుకుంటుంటారు. లైక్ ఆఫ్ కోర్స్ యుఎస్, యూకే, కెనడా, ఫ్రాన్స్, మెక్సికోలో కూడా అంట. అండ్ రైట్ హ్యాండ్ లో మన ఈస్టర్న్ అండ్ నార్థర్న్ యూరోపియన్ నేషన్స్ వాడుతుంటారు, లైక్ మన ఇండియా, జర్మనీ, పోలాండ్, రష్యా, వీళ్ళందరూ కూడా ట్రెడిషనలీ వెడ్డింగ్ రింగ్స్ అన్ని కూడా రైట్ హ్యాండ్ కి పెట్టుకుంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ప్రాక్టికాలిటీ ఇన్వాల్వ్డ్ కూడా. చాలా మంది రైట్ హ్యాండ్ లో పెట్టుకుంటే మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం కాబట్టి, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ రైట్ హ్యాండ్ యూజింగ్ పీపుల్ కాబట్టి, సో ఎక్కువ వేర్ అండ్ టేర్ అయిపోతుంది అని చెప్పేసి లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటారు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్, ఇందుకే అంటున్నాను అనమాట, సరిగ్గా ఆన్సర్ కూర్చోలేదు నాకు అని. బట్ ఆఫ్ కోర్స్ ఇంకొక పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, ఏన్షియంట్ రోమన్ ఆర్ ఈజిప్షియన్స్ వీళ్ళు బిలీవ్ చేసింది ఏంటంటే ఆ ఫోర్త్ ఫింగర్ ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి వెయిన్స్ ఏదైతే లోపల బ్లడ్ వెసల్స్ కానీ వెయిన్స్ కానీ ఉన్నాయో అవి వెయిన్ ఆఫ్ లవ్ అని అంటారంట. బికాస్ దాట్ రింగ్ ఫింగర్ నుంచి ఏదైతే హార్ట్ కి కనెక్ట్ అవుతుందో అది జరిగేది ఓన్లీ ఫ్రమ్ దాట్ ఫింగర్ అన్నట్టుగా అనుకున్నారు. బట్ మోడర్న్ అనాటమీ హ్యాస్ బీన్ డిస్ప్రూవింగ్ ఇట్ అనంట. సో ఎగ్జాక్ట్ గా అది లేదు, బట్ ఇట్స్ బీన్ అ బిలీఫ్ అంతే. అప్పట్లో ఈజిప్షియన్స్ ఆర్ రోమానియన్స్ అలా బిలీవ్, రోమన్స్ అలా బిలీవ్ చేశారు అని అంట. దట్ ఇట్స్ అ రొమాంటిక్ సింబలిజం అంతే. వెయిన్ ఆఫ్ లవ్ ఏదైతే హార్ట్ కనెక్షన్ ఉంటుందో దాట్ ఈస్ హ్యాపెనింగ్ త్రూ ద రింగ్ ఫింగర్ అంట. సో ఎస్, అది ఒక నమ్మకం. అలా నే ఇంకొక ప్రశ్న కూడా వేసేసి దెన్ వీ కెన్ గో ఆన్ టు ద అదర్ డీఎస్పీ పాట. నేను అల్లు అర్జున్ అలా అనిపిస్తుంది కాంబినేషన్ అన్నానే గానీ తీరా చూస్తే ఇన్ఫాక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ కూడా బానే పాటలు వచ్చినాయి అన్నట్టే అనిపిస్తోంది. సో నెక్స్ట్ సాంగ్ ఈజ్ ఇన్ దాట్ కాంబినేషన్. బట్ నేను టచ్ వుడ్ అనేది ఏదైతే ఉందో మనం అంటుంటాం కదా, ఏదన్నా మంచి విషయం మాట్లాడుతున్నాము, మనకి జరిగింది లేదా జరగాలనుకుంటున్నది లేదా కంటిన్యూస్ గా మనతో ఉండాలి అని అనుకున్న దానికన్నిటికీ కూడా చెప్పేస్తే చాలు టచ్ వుడ్ అనేస్తాము, లేదా వుడ్ ని నిజంగానే టచ్ చేస్తాము. విల్ లుక్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ ఏదైతే మన చుట్టుపక్కల ఆ విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇమీడియట్ గా ఏదైనా వుడ్ పరికరం కనిపిస్తే టచ్ చేసేస్తూ ఉంటాము, ఆర్ ఇన్ఫాక్ట్ ఆ పదం అన్నా చెప్పేసి వదిలేస్తాము. వై ఇస్ దాట్? ఏదైనా మంచి జరిగితే మనం ఎందుకు టచ్ వుడ్ అని నెత్తి కూడా పట్టుకుంటూ ఉంటాము. వి యూజువల్లీ టచ్ అవర్ హెడ్ గానీ లేదంటే వుడ్ ఐటమ్స్ ఏదైనా ఉంటే మన దగ్గర. వై ఇస్ దాట్? ఎప్పుడన్నా ఆలోచించారా? ఆలోచించారు, మీ ఒపీనియన్ ఉంది అని అంటే కాల్ చేసిన నంబర్ 972-636-1966.

0: So nenaithe I'm trying to cover as many emotional songs as possible, obviously love songs, melody songs and beatuna paatlu anni kuda try chestunanu. వీటిల్లో నేను ఇంకా మిస్ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఇది లేదేంటి, అసలు డిఎస్పీ అనగానే వేసేసున్నారు కదా అని అనుకున్నారా? అనుకుంటే నాకు చెప్పేసేయండి, కాల్ చేసేసేయండి. 9726261966 ఇస్ మై కాల్ నంబర్. అండ్ మీకు గనక నేను అడుగుతున్నటువంటి ఈ క్వశ్చన్స్ కి కూడా ఆన్సర్స్ మీ ఒపీనియన్స్ మీ వే గెస్ అయినా పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్ అదే నంబర్ కి కాల్ చేసేసేయండి. ఐల్ బి హియర్ ఫర్ ద నెక్స్ట్ 1.5 అవర్ అనమాట. సో నేను అడిగాను టచ్ వుడ్ చెప్పేస్తుంటావు, ఎందుకంటే ఇప్పుడు లేదండి మా అమ్మాయికి సీట్ వచ్చింది ఆర్ సీట్ కన్ఫర్మ్ అయిపోయింది అని ఒక న్యూస్ సింపుల్ గా షేర్ చేసేసుకోలేము. దానికి తోడు మళ్ళీ విల్ ట్రై టు హంబుల్ ఇట్ అవుట్. నాకైతే అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ అస్ డూ ఇట్. అఫ్ కోర్స్ డబ్బా రాయలు కొంతమంది ఉంటారు, మా అబ్బాయి అండి మా అమ్మాయి అండి మేమండి మేమింత మాకింత అని అనుకుని చెప్పే వాళ్ళకి పర్లేదు. బట్ అదర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అదర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే చెప్తూ ఏదైనా మంచి విషయం దాంతో పాటు టచ్ వుడ్ ఐ హోప్ నథింగ్ గోస్ రాంగ్ అనేస్తాం ఒక ఇదిలో. సో లెట్స్ సీ, ఒక కాలర్ అయితే వస్తున్నారు. ఐఎమ్ గోన్ టేక్ దెమ్ ఆన్ ఎయిర్. హలో అండి, యూఆర్ ఆన్ ఎయిర్, రేడియో సర్వీస్ కాల్ చేశారు. యువర్ నేమ్?
1: రాజు అండి. నా పేరు
0: రాజు గారు, చెప్పండి.
1: ఇందాక అడిగారు కదా ఎందుకు ఫోర్త్ ఫింగర్ కి రింగ్ పెట్టుకుంటారని.
0: ఓ ఎస్ ఎస్, ఇందాక అడిగాను, తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగేశాను. బట్ యా టెల్ మీ అండి, వాట్ యూ థింక్?
1: అయితే మనకి యాక్చువల్గా ఇండియన్ ట్రెడిషన్ లో రింగ్ కి అంత ఇంపార్టెన్స్ లేదండి మనం ఇచ్చి.
0: రైట్.
1: ఎందుకంటే ఇఫ్ యూ రెఫర్ టు ఎనీ స్క్రిప్చర్, ఎక్కడ కూడా మ్యారేజ్ లో రింగ్ పెట్టుకున్నట్టు మనకు తెలియదు. మంగళసూత్రము లేకపోతే సింధూరం వీటి గురించి చెప్పడమే గానీ మెట్టెలు ఇట్లాంటి వాటి గురించి కానీ రింగ్ ఉండదు అనమాట. అదొకటి. అయితే తర్వాత వెస్ట్రన్ కల్చర్ నుంచి వాట్ వి కాల్ వెస్ట్రనైజేషన్ ఆంథ్రోపాలజీలో, దాని వల్ల ఏమైందంటే మన వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. బహుశా అప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఇది గెస్ట్ చేస్తున్నాను, పంతులు గారిని అడుగుతారు ఏ వేలు అని. ఈ వేలు లీస్ట్ యూజ్డ్ వేలు పోస్తుంది కాబట్టి పెట్టుకోమని ఉంటారు. ఇంకోటి ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఆస్పీషియస్ థింక్ చేసేటప్పుడు ఆ మేల్తోనే ఉపయోగిస్తాం.
0: రాజు గారు బ్రేక్ వెళ్ళిపోతున్నాము, గివ్ మీ 1 సెకండ్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్.

0: ரேடியோ டிஆர் ரேடியோ சுரபி
1: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
2: IPL matches aina, kotta movie release aina, news edaina, timer aina, diga thoduga Radio Surabhi, America lo kendrastham.
3: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
4: Konni conversations manalni navvistayi, inkonni conversations manalni malli chinna padiki teeskeltayi. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్ రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
6: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లాండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్లకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆఫ్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
5: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్, టెక్సాస్.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న.
8: Yes, sir.
7: Rajuraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
8: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chat, tali and catering.
7: You're absolutely right. Rajuraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
9: Visit Rajuraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
6: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలిప్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
10: Hi, hello, you're listening to Kushi Kushi Ga only on Radio Surabhi 107.9 FM HD3, America lo telugu nestam sounds like home. Me nenu mi RJ Anuhya, I'm here for another 1.5 hour. Manam ee roju maatladutunnatundi topic entante konni cheppe vidhanalu gaani, konni chestuna paddhatulu gaani, ala chestu manaki chese ani cheppestaru ante gaani manam aagi okasari enduku enti, what could the logic behind it be అన్నట్టు పాజ్ చేస్తామా లేదా అనే దాని థాట్ ప్రాసెస్ లో కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొచ్చాను. వాటి గురించి నేను చక్కగా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. మీరందరూ కూడా కాల్ చేసి నాతో మీ ఒపీనియన్స్ ని గానీ, మీ థాట్ ప్రాసెస్ ని గానీ షేర్ చేసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బ్రేక్ కి వెళ్లే ముందర మనకి రాజు గారు కాల్ చేస్తున్నారు, అండ్ ఐ టుక్ హిమ్ మోస్ట్ of the conversation on air వచ్చేసింది. ఐ వాజ్ వెరీ గ్లాడ్. ఆయన ఆన్సర్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఏదైతే నేను అడిగాను, విచ్ ఇస్ ఫోర్త్ ఫింగర్ ఆఫ్ లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్, దానికే కదా మనం యూజువల్ గా వెడ్డింగ్ ఆర్ ఎంగేజ్మెంట్ రింగ్స్ చూస్తూ ఉంటాము. ఎందుకు అలా? ఆర్ ఇన్ఫాక్ట్ చిన్నపిల్లలు ఆర్ పెద్దవాళ్ళు కాలే, బట్ యా చిన్నపిల్లలు నాట్ మ్యారీడ్ వాళ్ళందరూ కూడా ఒకవేళ ఫింగరింగ్ షాపింగ్ కి వెళ్లారంటే కూడా టెస్ట్ చేయడానికి ఆర్ తర్వాత కొన్న తర్వాత పెట్టుకోవడానికి కూడా దాట్ ఫోర్త్ ఫింగర్ ఇస్ లెఫ్ట్ అవుట్. మిగతా వాటి అన్నిటికీ పెట్టుకోవడానికి యూనో రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా ఫ్రీడమ్ ఉంటుంది, కానీ బట్ ఫోర్త్ ఫింగర్ సేవ్ చేసి పెట్టేసుకుంటుంటాము. వై ఇస్ దాట్ సో అని అడిగాను. దానికి నాకు రీసెర్చ్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాలేదు అని కూడా మీకు కాంటెక్స్ట్ ఇచ్చాను. బట్ యా, రాజుగారు చెప్పేదాని పాయింట్స్ ప్రకారం అయితే least one of the least used finger of the hand an anpistundi, it could be that way. Practical ga kuda manaki wear and tear jaragadu ring ki ani. Inkokati entante edan manam poojalu chesetappudu, especially you know hindu vallam ayunte poojalu chesetappudu aa ring finger tone manam ganaka kumkum pettukodam gaani, pasupu gaani, so it's very auspicious finger laaga pettukoni untam kada. So andukani oka vela manaku leni paddhati kabatti ekkada pettali bhai ani adigite మేబీ వీ టోల్డ్ ఈచ్ అదర్ ఈ ఫింగర్ కి అయితే ఆస్పిషియస్ గానే ఉంటుంది అని చెప్పి. సో కనెక్టింగ్ డాట్స్ లాజిక్ అయితే అనిపిస్తోంది, బట్ యా ఎవరి బిలీఫ్ వాళ్ళది, ఇదైతే మనం ఫాలో అవుతూనే ఉంటాము.

ఎనీ వెడ్డింగ్ యుల్ సీ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. రింగ్ ఫింగర్ కే మార్చుకుంటూ ఉంటాము, ఎక్స్చేంజ్ అవుతూ ఉంటుంది. సో యా, దట్ వాజ్ వన్ క్వశ్చన్ అయితే. దాని తర్వాత నేను అడిగింది ఏంటంటే, మంచి విషయం ఏదైనా మాట్లాడుతున్నాము, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, దాంతో పాటు మనం టచ్ వుడ్ అనేస్తాము లేదంటే వి టచ్ అవర్ ఓన్ హెడ్ ఎందుకు అలా అని అడిగాను. దానికి ఆన్సర్ ఇప్పుడే చెప్పాలా వద్దాన కూడా ఆలోచిస్తున్నాను. బట్ యా, లెట్ మీ పుట్ అ బ్యూటిఫుల్ సాంగ్, ఆ తర్వాత వి విల్ డిస్కస్ దాట్ పీస్ అన్నమాట. ఈ లోపల ఇఫ్ యూ హ్యావ్ థాట్స్ అబౌట్ ఇట్ కాల్ మీ అట్ 9726361966. డిఎస్పీ గారి పాటలు అయితే నేను ప్లే చేస్తున్నాను, బికాస్ టుమారో ఇస్ హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే కాబట్టి. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ రిక్వెస్ట్ సాంగ్ కూడా కాల్ చేసేయండి.

యాక్చువల్లీ టచ్ వుడ్ గురించి చెప్పేకి ముందర రింగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అది మన సౌత్ ఇండియన్ ఎస్పెషల్లీ యాక్చువల్లీ హిందూ కల్చర్ లో అయితే మనకి మ్యారేజ్ కి సంబంధించింది. ఇన్ఫాక్ట్ అయితే మెట్టెల్ కూడా ఉంటుంది కదా, ఉమెన్ మ్యారీడ్ అనే ఒక సింబల్ ఏదైతే ఉంటుందో మనకి మంగళసూత్రం ఆర్ సింధూర్ తో పాటు వీల్ ఆల్సో హ్యావ్ మెట్టెలు. మెట్టెలు మన కాలికి పెట్టేసుకుంటూ ఉంటాం కదా, సో అది కూడా దేర్ ఆర్ ఓన్లీ సర్టెన్ ఫింగర్స్ ఆర్ టోస్ దట్ వీ పుట్ ఇట్ టు అది

కూడా ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ఇట్. మనకు చెప్పారు అని అంటే అసలు ఆయుర్వేద బ్యాక్ ఉంటుంది ఆర్ శాస్త్రాల్లో బ్యాక్ ఉండే ఉంటుంది అని డెఫినెట్లీ మనం నమ్మేస్తాము. అండ్ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో క్వశ్చనింగ్ అసలు ఎందుకు అక్కడే పెట్టుకోవాలి అని పెట్టుకోను ఇట్లాంటివన్నీ చెప్పేదానికి మనకి స్కోప్ లేదనమాట. బికాస్ ఇట్ హెల్ప్స్ యూ ఓన్లీ కదా, మీ మనందరికీ మంచి కోసమే చెప్పుంటారు. బట్ ఒక ప్రయత్నం ఏదైతే క్యూరియాసిటీతో మనం ఒక క్వశ్చన్ అడిగితే ఏమన్నా ప్రాబబ్లీ వీ కెన్ కనెక్ట్ ద డాట్స్ అని. ఆఫ్ కోర్స్ మెట్టలకైతే మనకి ఆయుర్వేద అండ్ ట్రెడిషనల్ బిలీఫ్ సిస్టమ్ లో ఏదైతే ఉందో ఆ నర్వ్ ఇస్ ఫ్రమ్ ద సెకండ్ టో ఎక్కడైతే పెడతామో మనం, దాట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద యూటరస్. రీప్రొడక్టివ్ హెల్త్ ని ఇంకా ఇంకా మంచిగా చూసుకుంటుంది, రెగ్యులేట్ చేస్తుంది మెన్స్ట్రల్ సైకిల్స్ ని అండ్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ని హెల్తీగా ఉంచుతుంది అని చెప్పేసి. అండ్ యూజువలీ మెటల్ మనం గోల్డ్ లో డైమండ్ లో ఇట్లా కొంటూ ఐ డోంట్ థింక్ వీవ్ సీన్ ఇట్, సిల్వర్ లోనే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాము. అండ్ దట్ ఈస్ ఆల్సో ఫార్ మన ఎనర్జీ ఏదైతే ఉందో ఎర్త్ కి పాస్ చేసుకుంటూ అబ్జార్బ్ చేసేస్తూ ఉంటుంది అన్నట్టు అనమాట. సో ఐ థింక్ there is definitely science and science there is nothing and there about it. So pass it into the body edaithe energy untundo manaki earth lo unchi body loki pass cheyinikunda probably it is going to act silver ane material. సో యా మీకు గనక ఎగ్జాక్ట్ గా తెలుసు అంటే కూడా కాల్ చేసి చెప్పేసేయండి. ఇట్స్ ఓపెన్ ఫర్ కరెక్షన్స్ బికాజ్ నేను కూడా నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి. ఆఫ్ కోర్స్ నేను టచ్ వుడ్ అని చాలా సేపటి నుంచి మిమ్మల్ని హ్యాంగ్ లో పెట్టున్నాను. లెట్స్ గో త్రూ ఇట్. ఎందుకు మంచి విషయం చెప్పేటప్పుడు వుడ్ గురించి ఎదుక్కుంటాము అనేది, రాజు గారు ఇందాక అడిగినప్పుడేమో హీ వాజ్ లైక్ అప్పట్లో మనకి ఎక్కువ వుడెన్ ఆబ్జెక్ట్స్ ఏమైనాతో పాటు ఉండేటివి కాబట్టి ప్రాబబ్లీ దాట్స్ వై వుడ్ ఈజ్ ఈజీ టు ఫైండ్ కాబట్టి ఈజీగా టచ్ చేసేసేయచ్చు. ఇన్ఫాక్ట్ మనకి గ్రోయింగ్ అప్ లో ఇలా తెలీదు, ఇక్కడికి వచ్చాకనే వెస్టర్న్ లో వచ్చినాకనే ఐ థింక్ వీఆర్ హియరింగ్ అబౌట్ దిస్ టచింగ్ వుడ్ కాన్సెప్ట్ అన్నమాట. బట్ అపారెంట్లీ ఓల్డ్ యూరోపియన్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే బిలీవ్ దట్ గాడ్స్ అండ్ గుడ్ స్పిరిట్స్ లివ్డ్ ఇన్ సైడ్ ట్రీస్. వెరీ వెరీ రిలేటబుల్, మనం కూడా మన చెట్లని బాగానే చూసుకుంటూ ఉంటాం కాబట్టి, అంటే మంచి ఆస్పిషియస్ ఫీలింగ్ తో చూస్తాం కాబట్టి గాడ్స్ అండ్ గుడ్ స్పిరిట్స్ ఉంటారు. అండ్ మనం గనక మంచి విషయం చెప్తున్నాము అండ్ యూ డోంట్ వాంట్ ఇట్ టు బ్రేక్, ఆ మంచి విషయం కంటిన్యూస్ గా జరగాలి అని అనుకుంటుంటే వీఆర్ జస్ట్ టచింగ్ దెమ్ అండ్ ఆస్కింగ్ దెమ్ ఫర్ సేఫ్టీ అండ్ గుడ్ లక్ అనమాట. వాళ్ళని అవేకన్ చేస్తూ బై కొంచెం చూసుకో, ఈ మంచి విషయం కంటిన్యూగా అయ్యేటట్టు ప్రొటెక్ట్ చెయ్యి అని చెప్పి ఒక జెస్చర్ లాగా అనమాట. సో that's about it. And in fact that's about it kaadu, apparently children's games lo oka game lo there is thing called tiggy touchwood anta, adi game of tagging. So immediate ga oka wood ni ganaka touch chesesaru anante aa player safe aipotharu aa game lo. So apparently it could also be that way, safe అని ఒక టర్మ్ తో వుడ్ ని అసోసియేట్ చేసేసుకుంటూ వచ్చారు క్రిస్టియన్స్. ఆర్ వాళ్ళ ప్రకారంగా అపారెంట్లీ మన జీసస్ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి క్రూసిఫిక్షన్ జరిగినప్పుడు వుడెన్ క్రాస్ మీదనే కదా జరిగింది. అండ్ దాట్ వే వుడ్ ని పట్టుకుంటుంటే యూఆర్ ఆస్కింగ్ ఫర్ హోలీ ప్రొటెక్షన్ అనమాట. సో అన్ని ఆస్పెక్ట్స్ లలో చూసుకుంటే మాత్రం ట్రీని బాగా చూసుకోండి అనే కదా చెప్తున్నారు మెసేజ్, రైట్? ట్రీని బాగా చూసుకుంటే అది మనల్ని తిరిగి ప్రొటెక్ట్ చేస్తుంది ఇస్ ద కోర్ మెసేజ్ అనిపిస్తోంది ఈవెన్ త్రూ దిస్ జెస్చర్. సో యా, కొంచెం ఎక్కువ మాట్లాడాను బట్ ఐ హోప్ రెండు ఆస్పెక్ట్స్ ని టచ్ చేసేసాను. సో లెట్స్ లిసన్ టు అనదర్ డిఎస్పీ గారి పట్టా.

ఆసమ్. సో యా, మోటివేషనల్ సాంగ్స్ కేటగిరీలో కూడా డిఎస్పీ గారు రాణించేశారు అని చెప్పొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ లవ్ సాంగ్స్ ఆర్ బీట్ ఉన్న పాటలు మాత్రమే కాదు, ఎనర్జీ ఉన్న పాటలే కాదు, బట్ హీ ఆల్సో కెన్ టేక్ రిఫ్రెషింగ్ యాంగిల్ అట్ మిగిలిన జానర్స్ ఆఫ్ సాంగ్స్ ఆల్సో. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకొక బ్యూటిఫుల్ పాట లైన్అప్ లో ఉంది, అదైతే అసలు ఎమోషనల్ గా సాడ్ గా ఉన్నప్పుడు అల్లా దాట్ సాంగ్ హిట్స్ యూ అట్ అ డిఫరెంట్ లెవెల్. అది వినడానికి లిరిక్స్ పరంగా అయితే ఇట్ ఇస్ డెఫినెట్లీ కొంచెం సాడ్ గా ఉంది అన్నట్టు సిచ్యువేషన్ కాబట్టి మూవీలో ఆ పాట సెట్ అవుతుంది లిరిక్స్ లో. బట్ మ్యూజిక్ తో పాటు కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ఐ డోంట్ నో హౌ ఆ కాంబినేషన్ వర్క్డ్ బట్ వర్క్ అయిందండి. ఇమోషనల్ గా అయితే మిమ్మల్ని కొంచెం టర్మోయిల్ లోకి అయితే తీసుకెళ్తుంది ఈ పాట. సో దాట్ ఈస్ గోయింగ్ టు ఆల్సో కమ్ యువర్ వే ఇవాళ, బికాస్ మనం ఆబ్వియస్లీ ఆయన ఆల్బమ్ లో అంటే అన్ని కవర్ చేయాలి కదా. సో యా అలా. అండ్ అన్ని కవర్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఆఫ్ కోర్స్ దెర్ వాజ్ మీట్ అండ్ గ్రీట్ లాగా మైత్రీస్ ఇర్వింగ్ లో ఇవాళ 11 to 1 PM జరిగిపోయింది. కానీ but in case you want to keep visiting a good place, then Maitri's is one place that you can remember, because akkade entante of course meeku you'll have a fun filled ambiance kabatti you can definitely keep them in your mind. Prabhudeva gari show probably has been in the starting minutes lo undi ivala. That is happening in case you want to like last minute akkade unnaru anante matram Texas Trust CU Theater లో ఒక కాన్సర్ట్ జరుగుతోంది విత్ 100+ డాన్సర్స్. దిస్ ఇస్ జస్ట్ అ డాన్స్ కాన్సర్ట్. ఆఫ్ కోర్స్ మన కింగ్ ఆఫ్ డాన్స్ ప్రభుదేవా గారు చేస్తున్నారనమాట ఇవాళ. అండ్ యా, ఇంకా అయితే చెప్పుకోవాలనుకుంటే ఆఫ్ కోర్స్ వరలక్ష్మి వ్రతం ఇస్ అరౌండ్ ద కార్నర్ అండ్ ఇండియా బజార్ హ్యాస్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ఫ్రమ్ శ్రావణ మాసం ఒథెంటిక్ పూజా స్పెషల్స్ టు ఫ్రెష్ ఫ్లవర్స్, కోకోనట్స్, ఫ్రూట్స్, టర్మరిక్, కుంకుమ, బీటల్ లీవ్స్, అన్ని డెకరేటివ్ పూజా ఐటమ్స్ కూడా కావాలనుకుంటే వచ్చేస్తుంది. ఫుడ్ పరంగా అయితే ట్రెడిషనల్ స్వీట్స్ దొరుకుతాయి, స్నాక్స్ దొరుకుతాయి, గ్రోసరీస్ కూడా ఉంటాయి, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. కాబట్టి యూ కెన్ మేక్ యువర్ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ వెరీ వెరీ ఈజీ విత్ ద వైడెస్ట్ సెలెక్షన్ ఆఫ్ థింగ్స్ అట్ అన్బీటబుల్ ప్రైసెస్ ఓన్లీ అట్ ఇండియా బజార్.

Bazaar. Visit your nearest India Bazaar today and celebrate this auspicious festival with tradition, quality and savings. So, ala manam, almost, I think we can still play two songs and of course two questions, gonna choose coach and mata. ఏంటంటే నేను నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం క్యాజువల్ గా ఒక కొంచెం గుడ్ ఇంటెన్షన్స్ తో చేయట్లేదు, స్నీకీగా ప్రవర్తిస్తున్నారు అన్న వాళ్ళని లేదా డిస్ఆనెస్ట్ గా ఉన్నారు అని అన్నారంటే మాత్రం, ఆర్ ఏదో మ్యానిపులేషన్ చేస్తున్నాడు రా వీడు అని అన్నారనుకో, మనం తెలుగులో ఈజీగా 420 గాడ్రా అనేస్తూ ఉంటాము. బట్ వై ఇస్ దాట్? అంటే ఎన్ని నంబర్స్ ఉండగా ఓన్లీ 420 మీద ఎందుకు వెళ్ళి పడుతున్నాము మనం అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇట్స్ అ వెరీ వెరీ సింపుల్ లాజికల్ ఆన్సర్ ఉండే ఉంటుంది. మీరు గనక ఆలోచించలేదు అని అంటే ఇట్స్ బట్ నాచురల్ అన్నట్టు అనేస్తారేమో అని అనిపిస్తోంది. బట్ స్టిల్ లెట్స్ కవర్ దాట్. నో, నంబర్స్ లో ఇదొకటి ఉంది, ఇంకొక 2-3 ఉన్నాయి. సో యా, దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ దట్ ఐ థాట్ ఐ విల్ ఆస్క్ యూ గైస్. ఇలా మెనిపులేటర్ గా కనిపిస్తున్న వాళ్ళందరికీ కూడా 420 అనే ఎందుకు అంటున్నాం? వై నాట్ 320? వై నాట్ 350?

అది ఇది 420 బిహేవియర్, క్లాసిక్ 420 బిహేవియర్ అని స్లాంగ్ లో మనం మాటల్లో ఐ థింక్ దిస్ ఇస్ మోస్ట్లీ ఇన్ ఇండియా ఓన్లీ, మోస్ట్లీ ఇన్ ఇండియా కాదు, ఇండియా పదమే ఇది స్లాంగ్ అంతా కూడా. బికాస్ మనకి ఆబ్వియస్లీ సెక్షన్స్ ఉంటాయి కదా, పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఎఫ్ఐఆర్లు ఎలాగైతే చేస్తారో ఏ సెక్షన్స్ కి అసోసియేట్ చేస్తారు, లీగల్ సిస్టమ్ ఆర్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెక్షన్ 420 ఏదైతే ఉందో అది మనకి డెఫినేషన్స్ పెట్టుంటుంది అనమాట, పనిష్మెంట్స్ ఎలా ఉండాలి, అసలు చీటింగ్ అంటే ఏంటి, ఫ్రాడ్ అంటే ఏంటి, డిస్ఆనెస్టీ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి పనిష్మెంట్స్ అన్ని కూడా రాసి పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో ఐపీసీలో ఇట్స్ 420. ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఏదో పాపులర్ ఒక క్రిమినల్ ఉన్నారు 420 నంబర్ వేసుకుని అందుకని అట్లా అయ్యింది అని కాదు, ఇట్స్ ద హోల్ సెక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాల్డ్ 420, దట్ ఇస్ సెపరేట్ క్యాటగిరీ ఫర్ ఆల్ దిస్ అన్నమాట. అందుకని అప్పట్లో మనకున్నటువంటి ఐపీసీ సెక్షన్ 420 హ్యాస్ బిన్ జస్ట్ బికమ్ వెరీ స్లాంగ్ లో మనం మాట్లాడేస్తున్నాం 420 గాడ్ రాల అంటూ. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, ఆఫ్ కోర్స్ ఒక 2-3 ఇయర్స్ అయినట్టుంది ఇది, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని రీనేమ్ చేశారు. ఆ రీనేమ్ చేసినటువంటి పేరు తెలుసా మీకు, ఐపీసీ ఇస్ నౌ కాల్డ్ వాట్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఉంటే 9726361966 ఇస్ ద కాల్ ఇన్ నంబర్. ఆఫ్ కోర్స్ యూ కెన్ ఆల్సో కాల్ మీ టు రిక్వెస్ట్ అనదర్ బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ డిఎస్పీస్ కాంపోజిషన్.

0: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవా డాన్స్ కి వస్తున్నారట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్స్ట్రా సీయూ లో ఆగస్ట్ ఫస్ట్ జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్ ద మూవ్స్ ఆఫ్ ప్రభుదేవా లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ డాన్స్ హిమ్సెల్ఫ్. ఫుల్ ధమాకేదార్ ఉండబోతోంది. వెంటనే టికెట్ బుక్ చేసుకోండి. బుక్ యూర్ టికెట్స్ టుడే. కాల్ 248-233-3828. నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా ఖాళీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్ వన్ name to go. Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Istinamma vayanam puchukunti vayanam ee shravana masallo mee radio survi meek andistundi kotta sambaralu maa survi lakshmulu mee intiki raavalanukuntunnaru meeku vayanam ivvadaniki mee vayanam puchukodaniki but with a different twist intita surabhi mee mee intiki raavalani meer anukunte mee aahvanani tinyurl.com/suravilakshmi ki pampinchandi or email to admin@radiosurabhi.com. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vadinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooru rinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Knowledge Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: రేడియో సురభి సివిక్ సిగ్నల్ ఎల్పీస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్ కనెక్ట్ విత్ టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్ యువర్ లోకల్ సిటీ ఆఫీసెస్ and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
3: Welcome. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో. తెలుగు నేస్తాం, సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ ఆర్జే అనూహ్య. ఇవాళ ఇంకొక 1 అవర్ వరకు ఉంటున్నాను మన వెరీ ఓన్ టాపిక్ అండ్ మన వెరీ ఓన్ డిఎస్పీ గారి పాటలు వినుకుంటూ. ఏం చక్కగా నేను అడుగుతున్నటువంటి ఈ క్వశ్చన్స్ కి మీరు కాల్ చేసి ఆన్సర్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ దెమ్ కమింగ్. కాల్ చేయాల్సిన నెంబర్ 972-636-1966. ఇన్ కేస్ యూ నో ది ఆన్సర్ ఫర్ ఐపీసీ ని రీనేమ్ చేశారు, ఆ రీనేమ్ చేసినటువంటి ఐపీసీ ఏంటి? వాట్ ఇస్ ఐపీసీ? ఇండియన్ పీనల్ కోడ్. దాన్ని July 1, 2024, 2 ఇయర్స్ అగో ఇష్ రీనేమ్ చేశారు మన ఇండియాలో. వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ నౌ? ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే, నేను మాట్లాడుతున్న టాపిక్ ఫర్ దోస్ హూ ఆర్ జస్ట్ ట్యూనింగ్ ఇన్, నేను కొన్ని ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ దట్ వీ డూ ఎవ్రీడే మనం చూస్తామో చేస్తుంటామో మాట్లాడుతుంటామో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్

ఫ్యాంటాస్టిక్. అసలు ఒక కాన్వర్సేషన్ ని ఒక పాట రూపంలో పెట్టేశారండి. అసలు లిరిక్స్ హ్యావ్ బీన్ ప్రాబబ్లీ రిలేటివ్లీ ఈజియర్

ఆర్ డిఫికల్ట్ వన్ ఆఫ్ ద టూ ఎక్స్ట్రీమ్స్ అయితే అయి ఉంటాయి బికాస్ రెగ్యులర్ పార్ట్ అయితే కాదు కాబట్టి లిరిసిస్ట్ కి గానీ ఆర్ ఇన్ఫాక్ట్ మ్యూజిక్ కంపోజ్ చేయాలన్నా గానీ పదాలు సరిగ్గా కూర్చోవాలి కదా సెంటెన్స్ ఒక బీట్ లో వెళ్తున్నా ఒక రిథమ్ వెళ్తున్నా గానీ అటు ఇటు అయితే అసలుకి పండదు బట్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాటలన్నీ కూడా వచ్చేసాయి అండ్ వాటిల్లో మనం ఇప్పుడు దాకా చారి పాట వినేసాం హ్యాపీగా దాట్స్ వన్ అదర్ సాంగ్ ఒక హ్యాపీ ఫీల్ గుడ్ సాంగ్ లాగా అనిపిస్తుంది దిస్ వన్ అండ్ దెన్ ఇంకొక పాట లైన్ చేసి ఉంచాను ఐఎమ్ వెరీ ఆ పాట వచ్చినప్పుడల్లా లేదా చారి పాట వచ్చినప్పుడల్లా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకో అది హ్యాపీ వైబ్స్ ఇచ్చేస్తుంది అనమాట ఏ మూడ్ లో ఉన్నా గానీ ఈ రెండు పాటలు వేసుకొని పెట్టుకోవాల్సిందేనండి సెట్ అయిపోతుంది అంటే ఆల్రెడీ హ్యాపీ మూడ్ లో ఉంటే ఇంకా హ్యాపీనెస్ ని ఎలివేట్ చేస్తుంది కొంచెం అటు ఇటుగా ఉన్నదంటే మాత్రం అది కూడా సాఫ్ట్ చేసేసి హ్యాపీ చేసేస్తుంది అనమాట ఇన్ మై ఒపీనియన్ అలాంటి మీ ప్లేలిస్ట్ లలో డిఎస్పీ పాటలు ఉన్నాయనంటే నాకు కాల్ చేసి చెప్పేసేయండి ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డి నాట్ ప్లే ఆఫ్ కోర్స్ ఇప్పుడు దాకా 9726361966 సో ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఇస్ నౌ కాల్డ్ భారతీయ న్యాయ సంహిత భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ అనమాట ఇన్ కేస్ యూ గైజ్ లవ్ ఫ్యాక్ట్స్ దాట్ ఈస్ వన్ ఫ్యాక్ట్ ఫర్ యూ బట్ కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ నేను అడుగుతున్నాను ఒక్కొక్క ఆస్పెక్ట్ అనమాట సో నౌ ద టైమ్ ఇస్ ఫార్ యుఎస్ ఎమర్జెన్సీ నంబర్ మనం చాలా ఫ్రీక్వెంట్ గా అంటే ఐ హోప్ నోబడీ ఈజ్ యూజింగ్ ఇట్ ఫ్రీక్వెంట్ గా బట్ బాగా పాపులర్ గా తెలిసినది అయితే 911 కదా 911 అనే ఎందుకు ఫిక్స్ చేశారు వాట్ డూ యూ థింక్ ద స్టోరీ బిహైండ్ దాట్ ఈస్ 911 అంటే మనకి పాపులర్ గా తెలుసు దేనికో పోలీస్ కి కాల్ చేయాలన్నా లేదంటే ఏదన్నా ఎమర్జెన్సీ లో ఉంటే దానికి కాల్ చేస్తే డిస్పాచ్ అవుతారు ద రైట్ టీమ్స్ అని ఒక కాన్ఫిడెన్స్ ఒక ట్రస్ట్ ఉంది 911 నంబర్ కి బట్ వై ఇస్ ఇట్ ఓన్లీ 911 వై నాట్ 415 యునో తెలిస్తే 9726361966 ఇస్ ద కాల్ నంబర్ తెలిస్తే అంటే అదే హిస్టరీ బిహైండ్ ఇట్ ఆర్ ఎనీ స్టోరీ బిహైండ్ ఇట్

అది డిఎస్పీ వాళ్ళు, రవితేజ గారి వాళ్ళు, లేకుంటే స్నేహ, దాట్ కాంబినేషన్ ఆఫ్ రవితేజ అండ్ స్నేహ, ఆ డాన్స్ బీట్ వల్లనో, వెంకీ మూవీలో ఆ ప్లేస్మెంట్ వల్లనో, శ్రీను వైట్ల గొప్పతనం, ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ వన్ ఆన్సర్, వన్ రీజన్. అన్ని కలిపి ఆ సాంగ్ కి అసలు ఒక టైమింగ్, ఇట్స్ అమేజింగ్. అది వన్ ఆఫ్ ద అగైన్ క్లాసిక్ కి డెఫినేషన్ నీకు తెలుసా అనుయా అన్న తిట్టారేమో గాని, బట్ నా దృష్టిలో మాత్రం ఇది ఎవర్ గ్రీన్ సాంగ్. అండ్ ఎప్పుడు నేను అన్నట్టుగా ఇందాక, యూ కెన్ ప్లే దిస్ ఎనీ టైమ్ హ్యాపీగా ఉండడానికి, అలా అయితే నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ మై లైక్ డోపమీన్ సాంగ్ అనమాట. సో రవితేజ అండ్ స్నేహ గారి హిట్ పాట ఎన్నో సార్లు విన్నుంటాము, బట్ డూ యూ రిమెంబర్ ద, ఆర్ డూ యూ ఈవెన్ నో ద సింగర్స్ పేర్లు తెలుసా అసలు మీకు? ఆ మేల్ వాయిస్ అయితే ఐఎమ్ ప్రిటీ ష్యూర్ మనం ఎక్కువ అసలు వినే ఉండము. మేబీ హీ డిడ్ంట్ ఈవెన్ సింగ్ అనదర్ తెలుగు సాంగ్ అని అనిపిస్తుంది. ఎంత వెరైటీ సాంగ్ ఆర్ టెక్స్చర్ ఉంటుంది ఆయన వాయిస్ లో. అపారెంట్లీ హిజ్ నేమ్ ఇస్ పుష్పవనం కుప్పుస్వామి ఇస్ ద మేల్ సింగర్ అనమాట. రవితేజ గారికి వాయిస్ ఇచ్చారు ఈ పాటలో. అండ్ కల్పన ఇస్ ద ఫీమేల్ సింగర్. ప్రాబబ్లీ కల్పన గారు మనకు తెలుసుంటుంది, బికాస్ తను చాలా మటుకు టీవీ షోస్ లో, యూట్యూబ్ లో యూ వుడ్ హావ్ సీన్ హర్ రీపర్ఫార్మ్, కాబట్టి దాట్స్ వెరీ ఈజీ టు నో ప్రాబబ్లీ. బట్ దిస్ మేల్ సింగర్ మ్యాన్ కూడోస్. అపారెంట్లీ ఆయన ఆఫ్ కోర్స్ తమిళ్ లో ఎక్కువ పాడారంట, and tamil folk and devotional music is his genre, not telugu. Telugu prakaranga asala it's nothing. కాబట్టి పుష్పవనం కుప్పుస్వామి గారికి అసలు మనం చాలా చాలా కూడోస్ చెప్పుకోవాలండి ఈ పాట మనకి ఇచ్చినందుకు. ఆఫ్ కోర్స్ టు డిఎస్పీ, బట్ దాట్స్ అనదర్ టాపిక్. ఎస్, సో నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 911 ఒక్కటే నంబర్ ఎందుకు మనకి యుఎస్ ఎమర్జెన్సీ నంబర్ లాగా మారింది? దాట్ ఈస్ బికాస్ ఏ, ఆఫ్ కోర్స్ మనకి ఒక క్విక్ నంబర్ కావాలి. ఎమర్జెన్సీలో ఉన్నామనంటే తాపీగా కూర్చొని ఒక 9 digits, 10 digits ఎక్కడ గుర్తొస్తాయి? గుర్తురావు. కాబట్టి ఫార్ షూర్ హూఎవర్ హెస్ డిసైడెడ్ దాట్ ఆల్సో ఐల్ టెల్ యూ, 3 digits కావాలి క్విక్ గా కాల్ చేయడానికి ఉండాలి అన్నట్టు ఉంది. దాట్ ఈస్ ఏ. అండ్ బి ఇస్ యూనిక్ డిజిట్స్ ఉండాలి, బికాస్ అప్పట్లో ఉన్న నంబర్స్ ఏదైతే ఉందో సర్వీస్ కోసం 9 అనే నంబర్ తో స్టార్ట్ అయ్యే నంబర్స్ లేకుండే అంట. ఏరియా కోడ్స్ లా గానీ, ఆఫీస్ కోడ్స్ లా గానీ కాన్ఫ్లిక్టింగ్ నంబర్స్ లాగా ఉండకూడదు అని అయితే ఉంది. సో నాట్ వెరీ పాపులర్లీ స్టార్టింగ్ నంబర్ 9 తో, అదొక దానికోసం. అండ్ నెక్స్ట్ డిజిట్స్ ఆర్ మొత్తం 3 digits హ్యాస్ టు బి వెరీ సిమిలర్ టు మిగతా సర్వీస్ కోడ్స్ ఏదైతే ఉన్నాయో. అపారెంట్లీ ఇప్పుడు మీరు 311 కి, ఇప్పుడంటే ఇప్పుడు కాదు, బట్ 311 అనే ఒక నంబర్ మున్సిపల్ హాట్ లైన్ నంబర్ అనమాట. ఇట్స్ నాన్ ఎమర్జెన్సీ బట్ ఇట్స్ అ సర్వీస్ హాట్ లైన్ నంబర్. అది మీకు పాట్ హోల్స్ ఉంటే, రోడ్ డామేజెస్ ఉంటే, శానిటేషన్ వేస్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి వాటికి 311 అనే నంబర్ సెట్ అయి ఉంది. సో సిమిలర్లీ అదే ప్యాటర్న్ లో ఉండాలి కాబట్టి, అండ్ 9 ఎక్కడ వాడలేదు కాబట్టి 911 వచ్చిందనమాట మనకి. అండ్ డూ యూ నో వెన్ ద ఫస్ట్ 911 కాల్ వాజ్ మేడ్? ఇట్ వాజ్ 1968. సో నాట్ వెరీ ఫార్ అలాంగ్ అనమాట. ఇదేమి 1700s, 1800s నుంచి సెట్ అయిన సిస్టమ్ కాదు. ఇట్ వాజ్ ఫస్ట్ ప్రపోజ్డ్ దట్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫైర్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రపోజ్ చేశారు, ఒక ఎమర్జెన్సీ నంబర్ పెట్టుకుందాం భయ్యా ఫైర్ చీఫ్స్ గా మాకు.

0: కూడా హెల్ప్ అవుతుంది అని అనుంటారు. 1957 అండ్ అది ఇంకో 10 లో ఎస్టాబ్లిష్ అయిందనమాట ఆఫ్టర్ బీయింగ్ ప్రపోజ్డ్. సో 911 కాల్స్ అన్ని కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. సో సిమిలర్లీ వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ హెలో? ఫోన్ కాల్ చేస్తే స్టాండర్డ్ వర్డ్ ఇస్ హెలో. వై హెలో ఆర్ హౌ హెలో కేమ్ అబౌట్ తెలుసా మీకు? 9726361966 ఇస్ ద కాలర్ నంబర్ అండ్ అదర్ బ్యూటిఫుల్ డిఎస్పీ గారి పాట.
1: ఆడి పాడి అల్టర్ చేస్తే అందరూ రెడీ ఉండండి. అమ్మ జిగలరే వచ్చే నువ్వు
2: ఎంతమంది జిగల్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
1: మరుండ్రా ఏంటి, నువ్వు అత్తనం తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చావు ఎగేసుకుంటూ.
2: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగల్ రాజయ్యింది, గుడ్లప్పగించి చూస్తున్నావు అంకే.
1: నువ్వేదో ఎత్తావని జిగలరే.
2: నువ్వేందయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
1: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
2: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
1: అది

0: అదండి సంగతి. పాట వరకు అయితే మనకి తెలుసు రంగస్థలం బ్లాక్ బస్టర్ కమర్షియల్ మూవీస్ కి అసలు ఒక స్క్రిప్ట్ ని రీరైట్ ఒక ట్రెండ్ ని రీరైట్ చేసి పెట్టేసింది. అప్పటి నుంచి చూస్తే గనక రియాలిటీకి తగ్గట్టుగా రూటెడ్ మూవీ స్క్రిప్ట్స్ గానీ ఇవన్నీ రావడం మొదలైంది. ఎస్పెషల్లీ బికాజ్ అది అంత పెద్ద స్టార్ కాస్ట్, ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ తేజ్ లాంటి ఒక వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ యాక్టర్స్ తీసుకుని సబ్జెక్ట్ ని ఎగ్జిక్యూట్ చేసి అంతే బిలీవబుల్ గా క్యారెక్టర్ లో అసలు మింగిలైపోయి హీస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ అస్ అనేసి అనిపించేసేలాగా మొత్తం ఎగ్జిక్యూషన్ అయ్యింది. కాబట్టి కమర్షియల్ మూవీకి మొత్తం కూడా ఒక కొత్త చాప్టర్ మొదలైనట్టు అనమాట. అప్పటి నుంచి చూసుకుంటే గనక ఇప్పటికీ కూడా పీపుల్ టేక్ ద రెఫరెన్స్ ఆఫ్ రంగస్థలం అండ్ థింక్ ఆఫ్ ఇట్ అంతే ఆప్తంగా ఆప్యాయంగా తీసుకుని చూస్తుంటారు కదా. ఇన్ఫాక్ట్ ఐ థింక్ రాజమౌళి గారు అప్పట్లో అన్నారు, సుకుమార్ గారు అప్పటి వరకు హీ వాజ్ డూయింగ్ ఆల్ క్లాసీ ఆడియన్స్ కి కేటర్ చేస్తుండేనారనమాట. లైక్ విత్ ఆబ్వియస్లీ ఆర్య ఇలాంటి మూవీస్ అన్ని ఆలోచిస్తే ఫీల్ మై లవ్ అనుకుంటూ, సో ఇట్స్ ఆల్ అ వెరీ క్లాసీ ఆడియన్స్ కదా. బట్ సడన్ గా అసలు రంగస్థలంతో సుకుమార్ గారు మాస్ లోకి ఎంటర్ ఇచ్చేసరికే ఐ రిమెంబర్ ఈవెన్ రాజమౌళి గారు సెయింగ్ ఈయన గనక టేబుల్స్ అన్ని టర్న్ చేసుకుని మాస్ లోకి దిగారంటే ఇంకేం లేదు మేము అందరం షెడ్లోకి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా చెప్పడం గుర్తుంది. సో విచ్ ఇస్ డెఫినెట్లీ బీన్ ప్రూవెన్ విత్ పుష్ప టూ అన్ని నేషనల్ అవార్డ్స్ కూడా బ్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. బట్ యా పాయింట్ బీయింగ్ డిఎస్పీ గారు లాంటి వాళ్ళు సుకుమార్ గారు లాంటి వాళ్ళతో కాంబినేషన్ ఎప్పుడు కూడా హిట్ లోనే ఉండింది అనమాట ఇప్పుడు దాకా. ఆసమ్. సో యా నేను మీకు గనక మీరు నాకు కనుక నేను మీకు గనక కాల్ చేసి అహోయ్ అన్నాను అనుకోండి కాల్ అతంగానే ఇన్స్టెడ్ ఆఫ్ హెలో, ఇంతగా ఉంటుంది కదా ఇప్పుడు సడన్ గా. ఆఫ్ కోర్స్ మన తెలుగు కల్చర్ ఆర్ సౌత్ ఇండియన్ ఆర్ ఇండియన్ కల్చర్ లో నమస్కారం నమస్తే ఇస్ వెరీ వెరీ బట్ న్యాచురల్ అండ్ అది మన కల్చరల్ లో ఫస్ట్ రెస్పాన్స్ మనం చెప్పేది. ఎవరినన్నా గ్రీట్ చేయాలంటే అది చెప్తాం. బట్ ఆన్ ది ఫ్లిప్ సైడ్ ఒకవేళ ఫోన్ ఎత్తారు అని అంటే మాత్రం మనం ఖచ్చితంగా హెలోనే చెప్తాము. అండ్ ఇట్స్ 95% ఆఫ్ ద గ్లోబల్ కంట్రీస్ ఆర్ దాట్ వే. బట్ వై అది స్టాండర్డ్ ప్రొసీజర్ ఎలా అయ్యింది అని అంటే గనక అపారెంట్లీ దేర్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ బిహైండ్ ఇట్. ఒక డిబేట్ లాగా జరిగిందంట వెన్ ద ఇన్వెన్షన్ హ్యాపెండ్. ఆఫ్ కోర్స్ మన గ్రహం బెల్, అలెగ్జాండర్ గ్రహం బెల్ ఇన్వెంట్ చేశారు ఫోన్ ని. బట్ దేర్ వాజ్ వన్ కమిటీ దట్ వాజ్ అసైన్డ్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఏంటంటే స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రోటోకాల్ సెట్ చేయడానికి ఒక కమిటీ ఉండింది. అండ్ వన్ ఆఫ్ ది అదర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, విచ్ ఇస్ అనదర్ ఇన్వెంటర్ థామస్ ఎడిసన్, మనకి లైట్ బల్బ్ ని ఇన్వెంట్ చేసిన థామస్ ఎడిసన్ వాజ్ పార్ట్ ఆఫ్ ద కమిటీ. అండ్ వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటుంటే 3 టాప్ వర్డ్స్ కేమ్ as part of discussion anamata. Okatemo ahoy an cheppesi mana phone invent chesinaatundi Graham Bell chepparu. And then ahoy ananta appatlo ships lallo velthunte sailors okarkokaru dooranga untaru kabatti to catch each other's attention gachala gattiga ahoy an archukone vallanta. సో దాని ప్రకారంగా హీ వాంటెడ్ టు కీప్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. టెలిఫోన్ వాడేది ఎందుకు, దూరంగా ఇద్దరు మనుషులు ఉంటే మాట్లాడడం కోసం కదా. సో హీ వాంటెడ్ టు కీప్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్. సో హిస్ ప్రపోజల్ వాజ్ అహోయ్. ఆయన చనిపోయేంత వరకు కూడా టెలిఫోన్ వాడేటప్పుడు హీ వాజ్ ఓన్లీ ఆన్సరింగ్ ఇట్ అస్ అహోయ్ అంట. సో అహోయ్ అంటే డచ్ లో హెలోనే. అండ్ ఆన్ ది అదర్ సైడ్ మన లైట్ బల్బ్ ఇన్వెంట్ చేసినటువంటి థామస్ ఎడిసన్ ఏమో హెలో అని చెప్పాలి అని చెప్పి వాదిస్తూ ఉన్నారనమాట. అండ్ ఆఫ్ కోర్స్ విన్ అయింది హెలో అనే పదమే, బికాజ్ ఇట్స్ అ వెరీ షార్ట్ క్రిస్ప్ వే ఆఫ్ టెలింగ్ ఇట్. అండ్ ఇంకొక ఏంటంటే ఫ్రేజ్, ఇట్ వాజ్ క్లాసిక్ ఆడియన్స్ ఎవరైతే అప్పట్లో ఎలీట్ పీపుల్ ఉన్నారో, వాట్ ఈస్ వాంటెడ్ అని చెప్దామని అన్నారంట. జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ వాంటెడ్.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూన్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం

0: తేదీ వరకు. నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
1: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
2: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
1: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
3: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెకప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ dental and orthodontics. Call them at 972-484-5400 or visit 8234 Forest Lane, Dallas.
4: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
3: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
6: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
3: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, నార్విక్స్ నంబర్ వన్ డెస్టినేషన్ ఫర్ ఇండియన్ గ్రోసరీస్. 1900 మార్కెట్ ప్లేస్ బులేవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్.
7: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
8: చందు, మరి వండనా?
7: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
8: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిట్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
7: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
9: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. నేను మీ ఆర్జే అనూహ్య. టుడే ఐల్ బీ హియర్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్ అనమాట. ఇట్టే అట్లా మాట్లాడుకుంటూ మనం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ లోకి వచ్చేసామండి. ఐ డిడ్ ఈవెన్ రియలైజ్ నేను ఇంకా 1 hour ఉందిలే అని అనుకుంటున్నాను. బట్ నెవర్ ద లెస్, నేను ఇందాక చెప్తూ వస్తున్నాను యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ టాపిక్ టుడే, ఏంటంటే కొన్ని జెస్చర్స్ కానీ కొన్ని స్టాండర్డ్ ప్రోటోకాల్స్ పరంగా మాట్లాడేసుకుంటూ ఉంటాము, చేసేసుకుంటూ ఉంటాము డైలీ రొటీన్స్ లలో. బట్ అవి ఎందుకు అలానే వచ్చాయి, వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్, లెట్స్ సే యాజ్ సింపుల్ యాజ్ హెలో గురించి చెప్తున్నాను. బ్రేక్ ముందర హెలో ముందర అంత వివాదాలు, 2 దిగ్గజాలు, ఇద్దరు దిగ్గజాలు కూర్చొని వాదించుకొని ఒక కమిటీ పెట్టి ఫోన్ ఎత్తితే ఏం మాట మాట్లాడాలి అని ఇంత జరుగుతుందని ఎవరన్నా ఊహిస్తామా మనం? అసలు ఏదో హెలో సింపుల్ గా అయిపోయిందని అనుకుంటాం గానీ మనము, ఆర్ 911 నంబర్ గానీ మనకైతే సింపుల్ అది ఇప్పుడు. బట్ ఒక థాట్ ప్రాసెస్, ఒక హోల్ టీమ్, గ్రూప్ ఆఫ్ పీపుల్ థాట్ ప్రాసెస్ పెట్టారు, ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొచ్చారు అంటే నమ్ముతారా? ఇన్ఫాక్ట్ 911 అనే నంబర్ కి ప్రపోజల్ పెట్టింది 1957 లో, అయితే అది తీరా ఎగ్జిక్యూషన్ లోకి వచ్చింది 1967, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో యా, అలా మనం ఇవాళ ఇంట్రెస్టింగ్ స్టాప్ సైన్స్ లో, ఇప్పుడు స్టాప్ సైన్ ఒక 8 సైడ్స్ ఉన్న షేప్ ఉంటుంది కదా, నాట్ ఎ రెగ్యులర్ రెక్టాంగిల్, అదే ఎందుకు పెట్టారు, గుడ్ బై అంటే ఎందుకు చెప్పాలి, హెలోనే ఎందుకు చెప్పాలి, ఇవన్నీ చెప్పుకొని వచ్చాము. అఫ్ కోర్స్ ఇట్స్ ఆర్ చాయిస్, మనం వేరే పదం మాట్లాడవచ్చు ఫోన్ ఎత్తంగానే, బట్ స్టాండర్డ్ ప్రోటోకాల్ అన్నది ఒకటి ఉంది కదా, వై అండ్ వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్ గురించి ఇవాళ చాలా మటుకు టచ్ చేశాము. నేను రాసుకొచ్చిన మాక్సిమం ఎగ్జాంపుల్స్ నేను చదువుకోగలిగాను గానీ, బట్ దేర్ ఇస్ అ లాట్ మోర్ టు దిస్ అనమాట. అవి మనం పార్ట్ 2 లో చేసుకుందాము ఇన్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ సాటర్డే ఈవెంట్ షోస్. సో అర్థమైపోయింది కదా, హెలో వెనకాల అంత కథ నడిచిందంట. వాట్ ఇస్ వాంటెడ్ అనే ఒక ప్రపోజల్ పెట్టారు చూడండి, దేవుడా, అది గనక అప్రూవ్ చేస్తుంటే జస్ట్ ఇమాజిన్, మనం ఫోన్ ఎత్తినప్పుడల్లా ఆ 3 వర్డ్స్ చెప్పి వాట్ ఇస్ వాంటెడ్, వాట్ ఇస్ వాంటెడ్ అని అనుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట. బట్ యా, హెలో విన్ అయింది అండ్ డిఎస్పీ గారి పాటలు కూడా వినుకుంటూ వస్తున్నాం కాబట్టి డిఎస్పీ గారు అంటేనే ఫస్ట్ ఈ పాట గుర్తు రావాలి, కానీ గుర్తు రాలేదు, ఇప్పుడు దాకా వెయిట్ చేశాను. దాట్ ఈస్ ఆల్సో బికాస్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కొంచెం నాస్టాలజిక్ ఫీలింగ్ ఇంకొంచెం పెంచేద్దాం అని చెప్పేసి హియర్ వీ గో. దిస్ ఈస్ అనదర్ బ్లాక్ బస్టర్ అండ్ క్లాసిక్ సాంగ్ ఆఫ్ డిఎస్పీస్.

మెల్లడీకి అసలు టాప్ నాచ్ సాంగ్ ఇది. ఐ మీన్ ఆఫ్ కోర్స్ ఇన్ ద మోడర్న్ టైమ్స్ లో పాటలు చూసుకుంటే. అండ్ ఇంత వరకు నేను ప్రభాస్ గారి పాట వేయలేదంటే అసలు కూడోస్ టు మీ అండ్ మై సెల్ఫ్ ఓన్లీ. ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ డిఎస్పీ అండ్ ప్రభాస్, అండ్ ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ అ సాంగ్. నేను సైన్ ఆఫ్ చేసే ముందు అయితే అసలు డెఫినెట్లీ వన్ సాంగ్ అయితే పడుతుంది, అదైతే నో డౌట్. అసలు అలానే నో డౌట్ తో మీరు ఉండాల్సింది ఒకవేళ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలి అని అంటే ఏ టు బి అనమాట. ఎందుకంటే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ ఆర్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికిల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి idlis to tangy gongura rice. Enjoy traditional taste in minutes only at A2B Frisco and Little Elm. Visit a2btexas.com or call 214-872-2345. So ala no doubt asala no brainer ane combinations gurinchi maatladte ganaka mana topic ki కూడా అసోసియేట్ చేయాలి అని అంటే నేను అంటున్నాను కదా కొన్ని కామన్ జెస్చర్స్ ఆర్ కామన్ థింగ్స్ దట్ వీ సే ఎలా వచ్చాయి, వాట్ ఇస్ ద స్టోరీ బిహైండ్ ఇట్. ఆఫ్ కోర్స్ ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఒకరిని కలిస్తే కొత్త వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే ద మోస్ట్ ఫార్మల్ వే టు డూ ఇట్ ఈజ్ జెస్చర్ వైజ్ లో, బాడీ లాంగ్వేజ్ వైజ్ లో షేక్ హ్యాండ్స్ చేస్తాం కదా, ఆర్ హ్యాండ్స్ షేక్ చేస్తాం కదా. అది ఎందుకు, లైక్ వై కాంట్ యూ జస్ట్ డూ అన్ ఐ కాంటాక్ట్. ఇద్దరు ఇలా హెడ్ నాట్ చేసుకోవచ్చు కదా, ఇలా అంటే నేను చూపిస్తున్నాను, బట్ యూ గెట్ ద పాయింట్ కదా. దెర్ కుడ్ బి ఎనీ అదర్ జెస్చర్ ఇన్ ద వరల్డ్, బట్ చూస్ చేసింది మాత్రం హ్యాండ్ షేకింగ్ అనే ఒకటి. వై ఇఫ్ యూ నో ఆర్ ఇఫ్ యూ థింక్ యూ నో ప్లీజ్ కాల్ మీ అట్ 9726361966. మనం మాట్లాడదాం దాని గురించి రైట్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ పాట ఫ్రమ్ మై వెరీ ఫేవరెట్ ప్రభాస్ గారు మూవీ గారు అంటున్నారు.

ఈ సాంగ్ అనే కాదులే, ప్రభాస్ గారి పాట ఏది వచ్చినా గానీ అసలు ఫుల్ వాల్యూమ్ స్టూడియోలో పేలాల్సిందే అనమాట పాట. అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ ఆల్ ద సాంగ్స్ మన రేడియో సురభి ఛానల్ ని మొత్తం కూడా మీ కార్ లో ఫుల్ వాల్యూమ్ లో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. వేర్ ఎవర్ ఇట్ ఇస్ దట్ యూ గైజ్ ఆర్, వేర్ ఎవర్ ఇట్ ఇస్ దట్ ఇస్ యూ గైజ్ ఆర్ గోయింగ్, మేమైతే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంటాం కాబట్టి యూ డెఫినెట్లీ హ్యావ్ టు హ్యావ్ అవర్ యాప్ ఆన్ ఐఓఎస్ ఆర్ ఆండ్రాయిడ్. ఏ ఫోన్స్ కున్నా గానీ లిమిట్ లేదు మన ఎంటర్టైన్మెంట్ కి లెక్కనే అనమాట, లిమిట్ లెస్ లాగా. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మేము ఉన్నాము. సో యూ కెన్ ఫాలో ఆల్ ఆర్ అప్డేట్స్, కాంటెంట్ అసలు ఫుల్ హంగామా చేస్తూ ఉంటాము. ఈవెన్ టుడే వీ హ్యాడ్ వన్ ఈవెంట్, మైత్రీస్ ఎర్వింగ్ కొలాబరేషన్ తో వీ వర్ దేర్, సమ్ ఆఫ్ అవర్ ఆర్జేస్ వర్ లైవ్ అట్ మైత్రీస్ ఎర్వింగ్ టుడే, ఎంటర్టైన్ చేశారు, సెల్ఫీస్ తీసుకున్నారు, జస్ట్ షేరింగ్ లాఫ్స్ అండ్ మేకింగ్ మెమరీస్ అనమాట. సో మన వన్ ఆఫ్ ద వీకెండ్స్ జస్ట్ గెటింగ్ టు షేర్ విత్ ఫన్ పీపుల్. సో అలా ఇంకా మీరు సోషల్ మీడియాలో కూడా కనెక్షన్ పెంచుకోవాలి అని అనుకుంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాము మేము, మా రేడియో సర్వి టీమ్ అంతా కూడా అనమాట. సో యా, నేను అడిగిన నా టాపిక్ లో పార్ట్ గా అడిగాను షేక్ హ్యాండ్స్ ఎందుకు చేస్తూ ఉంటాము అని. అప్పట్లో అంట అఫ్ కోర్స్ స్వోర్డ్స్ అవన్నీ కత్తులు అవన్నీ పట్టుకుని తిరిగే వాళ్ళం కదా, హ్యాండ్ లో అండ్ ఆర్ జస్ట్ ఆన్ యూ పెట్టుకుని వెళ్లే వాళ్ళం కాబట్టి ఒకవేళ ఒకరిని ఇంట్రొడక్షన్ చేసుకుంటున్నావు అని అంటే పీస్ఫుల్ గా ఉన్నాను, నా దగ్గర ఏమీ వెపన్ లేదు, రెస్పెక్ట్ తో నేను హెలో చెప్తాను భయ్యా, ఆ లాంగ్ ట్రెడిషన్స్ నేను పక్కన పెట్టేస్తున్నాను, ఐఎమ్ కమింగ్ విత్ అ ప్యూర్ ఇంటెంట్ అని సింబాలిక్ గా చెప్పడానికి జస్ట్ ఓపెన్ హ్యాండ్స్ తో వెళ్తామన్నమాట. అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ యూ జస్ట్ షేక్ హ్యాండ్స్. సో అఫ్ కోర్స్ బాడీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ చెప్తారు, దే విల్ డీకోడ్ హౌ ఫర్మ్ మీరు పెట్టుకోవాలి పామ్ షేక్ చేసేటప్పుడు, గ్రిప్ ఎక్కువ పెట్టకూడదు, ఊరికే యూనో యూ హ్యావ్ టు లైక్ బీ జెంటిల్ విత్ ఇట్, బట్ కొంచెం దెర్ హ్యాస్ టు బీ, మరీ పట్టుకుని పట్టుకోలేక అలా షేక్ చేసేసుకుంటూ షివర్ అయిపోతూ అలా కూడా కాదు, జస్ట్ బీ కాన్ఫిడెంట్ ఓపెన్ బికాస్ యూ హ్యావ్ నో అదర్ హార్మ్ఫుల్ ఇంటెన్షన్స్ లేవు కదా, దాట్ ఈస్ ద హోల్ పాయింట్ దేర్ అనమాట. అవతల పర్సన్ ని మీరు అన్కంఫర్టబుల్ చేయకూడదు విత్ ఎనీ డేంజర్ ఆర్ just awkwardness. So that is the whole point. But yeah, ఇలాంటివి చాలా మాట్లాడుకుంటూ వచ్చేసాం ఇవాళ. ఐ హ్యావ్ టైమ్ ఫర్ వన్ మోర్. ఐ థింక్ టెక్ అంటే ఇవాళ ఈ జమానాలో టెక్ లేకుండా ఎవరుంటున్నాము, ఎవ్రీవన్ హ్యాజ్ అ ఫోన్ అట్లీస్ట్. ఫోన్ లో మనకి ఎవరికైనా మెసేజ్ పంపాలన్నా ద మోస్ట్ బేసిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫోన్ ఇస్ కీబోర్డ్ కదా. కీబోర్డ్ గానీ కంప్యూటర్ వాడుతున్నారు అందరం అంటే కీబోర్డ్ ఎలాగో ఉంది ఫిజికల్ గా. సో హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ కీబోర్డ్ లో ఆ లెటర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దేవునికే తెలియాలి అని అనుకునేదాన్ని ఇప్పుడు దాకా. బట్ యాజ్ ఐ వాజ్ రీసెర్చింగ్ ఇట్, ABCDEFG అని మనకు నేర్పించి కీబోర్డ్ లో పెట్టేసరికల్లా ఏదో క్యూ తో స్టార్ట్ అవుతుంది, డబ్ల్యూ తో ఎండ్ అవుతుంది, సంథింగ్ లైక్ దిస్. ఒక కలగొర గంపలా ఉంటుంది కదా కీబోర్డు, వై లైక్ దాట్? మనకి నేర్పించేటట్టే పెట్టచ్చు కదా కీబోర్డ్ లో కూడా, మనకి ఈజీగా ABCDEFG. మనకు తెలుసు జెడ్ అంటే లాస్ట్ లో వస్తుంది, ఏ అంటే ఫస్ట్ లో వస్తుంది అని. ఇప్పుడు ఏ ఎక్కడ ఉంది అని అంటే మీరు టక్కని చెప్పగలుగుతారా చెప్పండి? సెకండ్ రో లో ఫస్ట్ లెటర్ అమ్మాయి అని నాకు చెప్తారా? నో, ఈవెన్ ఐ డోంట్ రిమెంబర్. సో ఇంత కన్ఫ్యూజింగ్ ఎందుకు పెట్టారంటారు? వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దిస్ క్వర్టి కీబోర్డ్? మీకు తెలిస్తే కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966.

ఆ లాస్ట్ లో ఒక వీణ పోర్షన్ లాగా అనిపిస్తోందండి, బట్ అమేజింగ్ కాంపోజిషన్. ఇంకొక పాట నేను ఏదైతే స్టూడియోలో హై వాల్యూమ్ లో పెట్టుకుని విన్నాను, ఎంజాయ్ చేశాను అని అంటే దాట్ హ్యాస్ టు బి దిస్ సాంగ్. చెప్పాను కదా లాస్ట్ 30 మినిట్స్ ఐ సేవ్డ్ ఆల్ ద ఈవెన్ మోర్ నాస్టాల్జిక్ సాంగ్స్ లైన్అప్ లో ఉన్నాయి, అండ్ ఐఎమ్ గ్లాడ్ వీ గాట్ టు హియర్ దెమ్ ఆల్. అండ్ ఆఫ్ కోర్స్ నేను అడిగాను కీబోర్డ్ లో ABCDEFG అని మన ఇంగ్లీష్ లో ఎంత సీక్వెన్స్ గా ఎంత చక్కగా నేర్పించి పెట్టారు, అలానే పెట్టచ్చు కదా కీబోర్డ్లలో కూడా, ఎందుకు ఇలా ఇలా కలగొర గంపలా పెట్టారు అని అడిగాను. దానికి లాజిక్ ఏంటంటే అంటే అపారెంట్లీ ఆఫ్ కోర్స్ కీబోర్డ్ లాంటివి లేక ముందర మెకానికల్ టైప్ రైటర్స్ ఉండేటివి, అండ్ మెకానికల్ టైప్ రైటర్స్ లో మనం ఆ సీక్వెన్స్ లో రాసుకుని వెళ్తే అపారెంట్లీ ఫర్ ఎగ్జాంపుల్ SNT అనుకో సీక్వెన్స్ లో వస్తాయి కదా STUV అన్నట్టు. సో అలా కామన్ లెటర్ పేర్స్ ఏదైతే ఉన్నాయో ఎస్టీ అని పెట్టి రైట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ ఉన్నాయి అని అంటే ఫాస్ట్ గా టైప్ చేసేటప్పుడు ఆర్మ్స్ కొలైడ్ అయిపోయేటంట అంట, లాకప్ అయ్యేటంట. సో అది ఎర్గోనామికలీ ఇట్ ఇస్ నాట్ ఫిట్టింగ్ వెల్. ట్రై చేశారు, ఆ కీ జామ్ అయిపోతుంది, కీస్ జామ్ అయిపోతున్నాయి కాబట్టి దే ఇన్వెంటెడ్ దిస్ క్వర్టి సీక్వెన్స్ ఏదైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నామో. ఇట్స్ బిన్ ఇన్ ద బిజినెస్ ఫార్ ఎవర్, అండ్ అది కొంచెం మార్చుదామని ట్రై చేశారనంట అపారెంట్లీ హీ కాదు ద పీపుల్ హు ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్ మార్చి చూద్దాం అని అనుకునేటప్పటికి అప్పటికే ఇట్ వాజ్ సో ప్రామినెంట్, ఎవ్రీవన్ గాట్ ఈవెన్ మోర్ కన్ఫ్యూజ్డ్ ABCD లా పెడితే. సో అలా క్వర్టీ మోడల్ మనకి సెట్ అయిపోయింది అనమాట. సో యా, ఆన్ దాట్ నోట్ ఐ హ్యావ్ టు కాల్ ఇట్ అ డే టుడే. క్విక్ షౌట్ అవుట్ టు తాప్సీ పన్ను అండ్ మృణాల్ ఠాకూర్ హు ఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ దర్ బర్త్డేస్ టుడే. అఫ్ కోర్స్ DSP's బర్త్డేస్ టుమారో, సో హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్డే. అండ్ ఆన్ దాట్ నోట్ ఐ విల్ సీ యూ గైస్, ఆర్ ఐ విల్ టాక్ టు యూ గైస్ నెక్స్ట్ వీక్ సేమ్ టైమ్, అంటే సాటర్డే 4 to 7 ఆన్ ఖుషి ఖుషిగా విత్ శిరీష. అండ్ ఆన్ దాట్ నోట్ అనూహ్య ఇస్ సైనింగ్ ఆఫ్ టుడే. టేక్ కేర్, బాగా ఎండలున్నాయి, నీళ్ళు తాగండి ప్లీజ్. అండ్ మీ స్మైల్స్ ని కూడా టేక్ కేర్ చేసుకోవాలనుకుంటే డాలస్ స్మైల్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ ని కాంటాక్ట్ చేయండి at 972-484-5400, because while dagara dental exams and cleaning only $99 ki maatrame, and in fact back to school offer nadustunnaru school age kids vallandarki dental exam and cleaning only $99 maatrame. So they are available at 3234 Forest Lane, Dallas Smiles Dental and Orthodontics. So DSP garu pedda vaalla heroes ke gaadandi, Raj Tarun lanti vallaku kuda backing icharu appa.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అరే ఆగస్ట్ ఫస్ట్ ఫ్రీ ఉన్నావా?
2: దేనికి రో?
1: ప్రభుదేవ డాన్స్ కి వస్తున్నాడట.
2: ఆర్ యూ సీరియస్? ఎగ్జాక్ట్లీ. అల్టిమేట్ పాన్ ఇండియా డాన్స్ కాన్సర్ట్ ఎక్సెస్ట్రా సీయూ లో ఆగస్ట్ 1st జరగబోతోంది. 100కి పైగా డాన్సర్స్ విల్ పర్ఫార్మ్.